ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై నేటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 15వ తారీఖు గురువారం నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు. మనం ఏమి ఆలోచిస్తామో అదే అవుతాము, మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి అన్నారు గౌతమ బుద్ధుడు. శ్రోతలకు శుభోదయం. నేను మీ ఆర్జే వనమరామకృష్ణ. మంగళధ్వని వినండి.

మంగళధ్వని విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 6 గంటలు. దేశభక్తి గీతం వింటారు. జయ జయ భారతి అంటూ సాగిపోయే ఈ దేశభక్తి గేయం వినండి.

0: runs off 50 balls. Shehop was adjudged the player of the match. The five-match series is now leveled at 2-2. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వినండి.

0: అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో మరింత వరకు శ్రీ సాయి భక్తి గీతాలు విన్నారు. ఈనాటి అంజలి భక్తి గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం. నేటి సుభాషితం కార్యక్రమంలో శ్రీమతి ఉరిమళ్ల సునంద గారి సుభాషితం వినండి.
1: మూర్ఖులు మూర్ఖులే, వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలను ఎన్నటికీ సరిగా వినియోగించుకోలేరు. వారిలోని అవగుణాలను మార్చుకోలేరు. ఇచ్చిన అవకాశాలను సరిగా సద్వినియోగము చేసుకోలేరు. అలాంటి వారిని మార్చలేము అని చెప్పడానికి భర్తృహరి ఓ చక్కని సుభాషిత పద్యాన్ని మనకు అందించారు. తివిరి ఇసుమున దైలంబు తీయవచ్చు, తివిరి ఇసుమున దైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు దావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూకుల మనసు రంజింపరాదు. అనగా ప్రయత్నం చేత ఇసుక నుంచి నూనెనైనా తీయవచ్చు, ఎండమావిలోని నీటినైనా త్రాగవచ్చు, ఎలాగో కష్టపడి తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు. కాని మూర్ఖుని మనస్సును మాత్రం సంతోషపెట్టడం గాని సమాధానపరచడం గాని సాధ్యం కాని పని. మన పూర్వులు ఓ కథ చెప్పారు, అదేమిటో చూద్దాం. శంభాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు తన దుష్కార్యాలకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ముగ్గురు రాక్షసులను తన మాయతో సృష్టిస్తాడు. వారి పేర్లు దాముడు, వ్యాలుడు, కటుడు. ఈ ముగ్గురు ఇలాంటలాంటి వారు కాదు. వారి చేతితో ఒక గుద్దు గుద్దితే కొండలు సైతం పిండైపోతాయి. కాని వారికి అంతటి బలం ఉందని కాని దానిని ఎలా ఉపయోగించాలో గాని తెలియదు. అలా వారి బలం వారికి తెలియక రాను బలహీనులైపోయి దోమలుగా పుట్టారట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వివేకశూన్యులకు తమ శక్తిని బలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. ఒకవేళ వారికి తెలియజేసి మార్చడం కూడా సాధ్యం కాదు. అందుకే అంటుంటారు, చెబితే వినరు వంట బుట్టదని. ఇలాంటి విషయాన్నే వేమన తన శతక పద్యంలో ఇలా అంటాడు. హీనుడెన్ని విద్యలిల అభ్యసించినా, హీనుడెన్ని విద్యలిల అభ్యసించినా, ఘనుడుగాడు మరొక జనుడెగాని, పరిమళములు గర్ధమము మోయగణమౌని విశ్వదాభిరామ వినురవేమా. అనగా ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా బహుగ్రంథ పారంగతుడైనా మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద గొప్పదవదు కదా. గాడిద గాడిదే, మూర్ఖుడు మూర్ఖుడే, వారిలో మార్పు రాదు అని భావం. రాజెక్కువ మొండెక్కువ అంటే మొండినే ఎక్కువ అన్నట్టు వీరితో వాదన పెట్టుకుని గెలవడం అసాధ్యం. మూర్ఖులలో చదువుకున్న పండితులు సైతం ఉంటారు. వాళ్ళేం చేశారో చూద్దాం. ఒక ఊరిలో నలుగురు మిత్రులు ఉండేవారు. వారిలో ముగ్గురు మహాపండితులు, అందులో ఒకడు మాత్రం నిరక్షరాస్యుడు. స్నేహితుడు కాబట్టి తమతో ధనం సంపాదించడానికి తీసుకుని వెళ్తారు. అలా వెళ్తూ ఉన్న సమయంలో దట్టమైన అడవి, అక్కడ ఒక జంతువు యొక్క ఎముకలు కనబడతాయి. వాళ్లు నేర్చుకున్న విద్యలతో ఆ జంతువుకు ప్రాణం పోద్దామని నిర్ణయించుకుంటారు. అలాంటి మూర్ఖపు పని చేయకండిరా బాబు అని నిరక్షరాస్యుడైన నాలుగవవాడు ఎంత అంటున్నా వినకుండా ప్రాణం పోసేందుకు సిద్ధమవుతారు. అది ఒక సింహం అని తెలుస్తుంది. ప్రాణం పోసే మిత్రుడితో, అది క్రూరమైన సింహం, దానికి ప్రాణం పోయొద్దు, అది మనల్నే చంపేస్తుంది అని ఆ నిరక్షరాస్యుడైన మిత్రుడు మిత్రుల్ని వేడుకుంటాడు. అయినా ఆ మూడవవాడు వినడు. చివరికి చేసేదేం లేక తాను చెట్టు ఎక్కిన తర్వాత ఆ పని చేయమని చెప్పి చెట్టెక్కుతాడు. అతడలా చెట్టెక్కగానే మూడవవాడు ప్రాణం పోయడము, ఆ సింహం జూలు విదిల్చి ఆ ముగ్గురిని చంపి తినడం కల్లారా చూసి అనుకుంటాడు, చదువుకున్న మూర్ఖులంటే వీరే అని బాధపడుతూ చెట్టు దిగి వెళ్లిపోతాడు.

0: ఇందులో మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, మూర్ఖులు ఎంత చెప్పినా వినరు. మూర్ఖత్వం వల్ల వారికే కాదు, వారితో ఉన్నవారికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
1: ఇంతవరకు శ్రీమతి ఉరిమళ్ల సునంద గారి సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: చేపలకు మార్కెట్లో డిమాండ్ ఉంది కాబట్టి పెంపకందారులు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే దిగుబడి నాణ్యత పెంపొందించి లాభాలు ఎక్కువగా ఆర్జించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. జలాశయాల్లో నీరు చేరితే చేప పిల్లలను వదలవచ్చు. ఇందుకోసం అనువైన రకాలను ముందుగానే ఎంపిక చేసుకోవాలి. పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి. బొచ్చే, రోహు ఇలాంటి జాతి చేపలు, వెండి చేప, గడ్డి చేప, బంగారు తీగ జాతి చేపలు మన దగ్గర ఎక్కువగా పెంచుతూ ఉంటారు. చెరువుల్లో పెంపకం, మార్కెట్లో ధరలు బాగుండాలంటే పాటించాల్సిన మెలకువలు ముందుగానే తెలుసుకుని ఉండాలి. త్వరగా పెరిగే చేపలను ముందుగా మనం ఎంచుకోవాలి. పెంచే చేపలు ఇతర రకాలను తినేటట్లు ఉండకూడదు. సహజ ఆహారంతో పాటు కృత్రిమంగా వేసేదాన్ని కూడా స్వీకరించేలా ఉండాలి. ఇందుకోసం మూడు వేరువేరు రకాలను ఎంచుకుంటే మంచిది. బొచ్చే, రవ్వ, బంగారు తీగ ఇవి ఉపరితలంలో ఉండే వృక్ష జంతు సంబంధితమైన ఆహారాన్ని పూర్తిగా వినియోగించుకుంటాయి. ఇక రోహు, గడ్డి చేపలు మధ్యతలంలో ఉండగా రాహు అని అన్ని రకాల ఆహారం తీసుకుంటాయి. రాహు అనే చేపలు అన్ని రకాల ఆహారం తీసుకుంటాయి. మృగాలు, బంగారు తీగ చేపలు నీటి అడుగు భాగంలో ఉండి అక్కడి ఆహారాన్ని ఆరగిస్తూ ఉంటాయి. చేప పిల్లల రవాణాలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల నుంచి చెరువు వరకు తగిన నీటిలో, అంటే పాలిథీన్ కవర్లో తీసుకుని వెళ్లాలి. అందులో 1/3 వంతు శుభ్రమైన నీరు పోసి సుమారుగా 500 చేప పిల్లలు ఒక కవర్లో వేసి ఆక్సిజన్తో కవర్ను నింపి చివర ముడి గట్టిగా కట్టాలి. పెద్ద సైజు చేప పిల్లలను 1000 నుంచి 500 లీటర్ల సింథటిక్ ట్యాంకులో ఆక్సిజన్ సరఫరా చేస్తూ రవాణా చేసుకోవచ్చు. రవాణాకు ఒక రోజు ముందు చేప పిల్లలను సీసాలో పెట్టి ఆహారం ఇవ్వకుండా ఉంచాలి. తద్వారా మల విసర్జన పదార్థాలు చేపల రవాణాకు ఉపయోగించే నీటిలో పేరుకుపోకుండా, నీరు కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు. చేప పిల్లల రవాణా సాయంత్రం వేళల్లో లేదా ఉదయం చేయడం ఎంతైనా శ్రేయస్కరం. ఉష్ణోగ్రతల్లో అధిక మార్పు ఉండకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే 80 నుండి 90% చేప పిల్లలు బతికి అధిక దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
1: రైతు సమాచారం కార్యక్రమంలో మీరింతవరకు చేప పిల్లల పెంపకానికి పాటించవలసిన సూచనల గురించి తెలుసుకున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ప్రసార వివరాలు. మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై నేడు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలేవుతాయి. 7:15 డాక్టర్ సలహాలు, ఈ శీర్షికన ప్రపంచ హ్యాండ్ వాష్ డే సందర్భంగా చేతుల పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ, ఈ అంశం గురించి డాక్టర్ డి రేవంతి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కె నాగలక్ష్మి. 7:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:45 మిసైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం ప్రసంగం ప్రసారమవుతుంది. 8:30 ఉద్యోగవాణి.

విద్యా ఉద్యోగ సమాచారం 8:35 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు జరిగే కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 9:05 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 08744, ఫోన్ నంబర్లు 29503 8, మరొక నంబరు 29503. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:00 కలల భారతావానికి కలాం మార్గం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం ప్రసారమవుతుంది. ప్రసార వివరాలు వింటున్నారు, నేను మీ ఆర్జే వనమారామకృష్ణ. ఈరోజు 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి, హైదరాబాద్ కేంద్రం నుంచి అవుతాయి. 12:40 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి అవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి అవుతాయి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:30 ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట రికార్డెడ్ కార్యక్రమం పునః ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 5:00 శ్రీ కళమ్మ బృందం ఆలపించిన బతుకమ్మ పాటలు ప్రసారమవుతాయి. 5:30 చిత్రగీతాలు. 6:35 జానపద సంగీత కార్యక్రమంలో మహేంద్ర బృందం పాడిన జానపద గేయాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో యాసంగి పంటల్లో నీటి వనరులు సమగ్ర వినియోగానికి ఫెర్టిగేషన్ మెళుకువలు సహజ వనరులు ఈ అంశంపై పర్యావరణ కేంద్రం పీజేటీఏయు రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ కె సురేష్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు జరిగే సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 8:30 కిన్నెర లహరి శ్రోతలు కోరుకునే చిత్రగీతాలను వినిపించే కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత రూపకం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక రాత్రి 10:00 మధురిమ ఆపాత మధుర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెళ్లవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ అవుతాయి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపు నేఠా విడుదల చేశారు. ఎల్నీనో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారత రత్న పూర్వ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఇక వార్తల వివరాలు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కమలేష్ పాస్వాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం పెంబసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఈ మేళాన్ని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు, మాక్సిమం మన ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్ చేయాలనేది ముఖ్య సంకల్పం. డైలీ 1000 మందికి, అంటే నెక్స్ట్ 15 రోజుల్లో 15,000 మంది డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్, దీంతో గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మహిళలు స్ఫూర్తి పొందటం, వాళ్లు కూడా ఈ విధంగా చేసుకోగలిగేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం.
0: అలాగే సరస్ మేళాపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: ఉత్పత్తిని సరస్సు లో గాని సక్సెస్ఫుల్ గా చేయగలిగితే స్వస్థలం ఉన్నటువంటి గ్రామంలో కూడా 10 మంది ఇన్స్పైర్ చేయడానికి కూడా ఒక అవకాశం కింద ఇది ఉపయోగపడుతుందని సరస్సు మేళా ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.
0: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ మహాచండీదేవి అలంకారంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్టపతికి రాష్ట హోంమంత్రి వి అనిత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు రాష్టపతికి వేద ఆశీర్వచనం అందించారు. దేవాలయం కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ అమ్మవారి శేషవస్త్రాలను రాష్టపతికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపు నేఠా విడుదల చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలను వెల్లడించారు. 13 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నవంబర్ 3న నిర్వహించనుండగా కమిషనర్ తెలియజేస్తూ,
3: ఎలక్షన్ అఫీసర్ 16-10, లాస్ట్ డేట్ నామినేషన్స్ రిసీవ్ చేయడానికి 18-10, నామినేషన్ స్క్రూటనీ 19-10, అర్బన్ లోకల్ బాడీస్ లో అపీల్స్ కి ప్రొవిజన్ లేదు, విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ 21 నాడు, ఎలక్షన్ 28-10, రిపోల్ ఏమైనా రిపోల్ కి రికమెండేషన్ వస్తే 29-10, కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 30-10, ఇండైరెక్ట్ ఎలక్షన్ అక్కడ ఇదే డిప్యూ మేయర్ తర్వాత డిప్యూ చైర్పర్సన్ జరగాలి.
0: ఎల్నీనో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, ఎల్నీనో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

0: ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పంటలు ఎండిపోకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, కోతలు విధించరాదని అధికారులను ఆదేశించారు. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ సభల ద్వారా నీరు విద్యుత్తును పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం నిన్న పరిశీలించింది. ఇప్పటికే 7 సార్లు ప్రాజెక్టును సందర్శించిన నిపుణులు ప్రస్తుతం 8వ సారి పర్యటిస్తున్నారు. 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ ఓహ్రా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించగా, ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విదేశీ నిపుణులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి వివరాలను అందిస్తారు.
1: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పంచమును పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సౌందర్యం, జ్ఞానం, కరుణ, శక్తికి ప్రతీకగా లలితా త్రిపుర సుందరీ దేవి పూజలు అందుకుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. కాగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న సాయంత్రం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ భ్రమరాంబదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సమరాల్లో భాగంగా ఈరోజు అలిగిన బతుకమ్మను పూజిస్తున్నారు. తెలంగాణలో చేనేత జౌళి రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించేందుకు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన సంస్థలతో 2 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు నిన్న హైదరాబాద్ లో యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హడర్స్ఫీల్డ్ తో మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందాల ద్వారా టెక్నికల్ టెక్స్టైల్ రంగంలో పరిశోధన అభివృద్దికి ప్రోత్సాహం అందించడంతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. భారతరత్న, భారత మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. భౌతిక శాస్త్రం, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించిన కలాం దాదాపు 4 దశాబ్దాల పాటు భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో సేవలందించారు. దేశ అంతరిక్ష కార్యక్రమం, సైనిక క్షిపణుల అభివృద్దిలో కీలక పాత్ర పోషించి భారత మిసైల్ మ్యాన్ గా గుర్తింపు పొందారు. 1998లో నిర్వహించిన పోఖ్రాన్ 2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్టపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్టపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. వాతావరణం. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భారత్కు వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్లో గత రాత్రి జరిగిన 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠా విడుదల చేశారు. ఎల్నినో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న, పూర్వ రాష్టపతి డాక్టర్

0: चतुर्थायां विंशति प्रतिविंशति अन्ताराष्ट्रिय स्पर्धायां वेस्टइंडीज दलेन भारतं चतुर्विंशति धावनांकैः पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జోగులాంబ గద్వాల్ జిల్లా సమాచార లేఖ నింద అందిస్తారు శ్రీ కె ప్రదీప్. శిక్షణ సమయంలో నేర్చుకున్న నైపుణ్యాలను అత్యవసర పరిస్థితుల్లో సమర్థంగా వినియోగించుకోవాలని పదో పటాలం కమాండర్ ఆదినారాయణ విద్యార్థులకు సూచించారు. ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదో పటాలంలో యువత ఆపదామిత్ర విపత్తు నిర్వహణ శిక్షణ ముగింపులో హాజరై ఆయన మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ధృవపత్రాలు అందజేశారు. 91 మంది వాలంటీర్లకు ప్రథమ చికిత్స, సిపిఆర్, అగ్ని ప్రమాదాల నివారణ, తాడు ఎక్కడం దిగడం, రివర్ క్రాసింగ్ తదితర అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందజేశారు. విపత్తు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గర్భిణీలు, బాలింతలు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సీడీపీఓ, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ ఆశాదీప్తి సూచించారు. గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. తక్కువ ఖర్చుతో పౌష్టికాహారం, ఆకుకూరలు, కూరగాయలను రోజూ తీసుకోవడంతో రక్తహీనతను అరికట్టవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వసంతి, డాక్టర్ సూర్యప్రకాష్, గ్రామ సర్పంచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వడ్డేపల్లి మండల కేంద్రంలో ప్లాస్టిక్ వల్ల కలిగే ఇబ్బందులపై పురపాలక చైర్పర్సన్ మంజుల అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి సూచించారు. వస్త్ర సంచులు వాడాలని కోరారు. దివ్యాంగులకు చేయూత పెన్షన్లు ఇవ్వడానికి గ్రామాల వారీగా గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ నరసింగరావు సూచించారు. దరూన్ మండలంలోని పెద్దపాడు, వామన్పల్లి గ్రామాల్లో అర్హులైన దివ్యాంగులకు గుర్తింపు ప్రక్రియను పరిశీలించారు. గూడెందొడ్డి సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. భోజనం నాణ్యత విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం అన్నారు. మానోపాడు మండలంలోని బూరవెల్లి, పల్లెపాడు, చెండూరు, నారాయణపురం, మానపాడు గ్రామాల్లో ఆయన పర్యటించారు. చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా పరిశీలించారు. అర్హులకు దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం పెన్షన్లను జారీ చేసేందుకు కృషి చేస్తుందని తెలియజేశారు. అదేవిధంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, జలసిరి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కార్యదర్శులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాఘవ, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గత నెల 26-27 తేదీల్లో రాష్ట అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్టస్థాయి పోటీల్లో గద్వాల్ జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. 3000 మీటర్ల స్టీపుల్ చేస్ పోటీల్లో విద్యార్థి ఎం నవీన్ వెండి పథకం సాధించారు. వివిధ భాగాల్లో విద్యార్థులు రజత పథకాలను సాధించారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ట స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమని డీవైఎస్ఓ రామలింగేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. విద్యార్థులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యకుడు బీజన్న తదితరులు అభినందించారు. వీబీజీ రామ్జీ ఉపాధి పనుల్లో భాగంగా జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుందని ఎంపీఓ రాంప్రసాద్ తెలియజేశారు. రాజోలి మండలంలోని చిన్న దన్వాడ, పెద్ద తాండ్రపాడు గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. 125 రోజుల పని కల్పించే లక్ష్యంతో ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలియజేశారు. ఆడపిల్లలకు ఉన్నత విద్యతో సమాజ వికాసం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. తరూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గతంలో గద్వాల్పై ఉన్న నిరక్షరాస్యత మచ్చరు స్థానికంగా ఇప్పటికే మెడికల్ కాలేజీ, నర్సింగ్, పీజీ కళాశాలలో అందుబాటులోకి వచ్చాయని తెలియజేశారు. త్వరలోనే ఎంబీఏ, బీబీఏ, ఎల్ఎల్బీ కళాశాలలను సైతం తీసుకొస్తామని స్పష్టం చేశారు. కేటుదొడ్డి మండలంలో త్వరలోనే యంగ్ ఇండియా పాఠశాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హుస్సేనప్ప, సర్పంచ్ విజయ్, జిల్లా సర్పంచ్లు, మాజీ ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు భద్రతా చర్యలు మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడీఓసీలో జిల్ ఎన్ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టోల్ ప్లాజాలు, హోటల్ వద్ద, సర్వీస్ రోడ్లపై వాహనాల పార్కింగ్ ను నియంత్రించాలని చెప్పారు. ఎర్రవల్లి ఎక్స్ రోడ్ వద్ద జిల్లా దిశను సూచించే బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలంపూర్ జోగులాంబ ఆలయానికి వెళ్లే దిశగా దూరాన్ని స్పష్టంగా తెలిపే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాజోలి మండలానికి భారతమాల హైవేతో అప్రోచ్ రోడ్డుకు ప్రతిపాదనలు సిద్దం చేసి హైవే అధికారులకు సమర్పించాలని ఆర్ఎన్బీ శాఖకు కలెక్టర్ ఆదేశించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కొద్ది

0: 8 రోజుల వేతనానికి సరిపడా బోనస్ ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026 ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్టపతి నిన్న విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాష్ట హోంమంత్రి వంగాలపూడి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి షీనా నాయక్ ఆలయంలో రాష్టపతికి స్వాగతం పలికారు. అంతకుముందు రాష్టపతి ప్రత్యేక విమానంలో నిన్న ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేష్ పాస్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట మంత్రులు రాష్టపతికి స్వాగతం పలికారు. భారత్ కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి న్యూఢిల్లీలో కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్తో సమాపేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమాపేశంలో వాణిజ్యం, సాంకేతికత, భద్రత, ఇంధనం, విద్య తదితర రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లేహ్లోని కుషోక్ బకులా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రూట్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పుదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తూనే భారత్ ప్రపంచ ఆహార భాండాగారంగా మారేందుకు సిద్దంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన అగ్రివిజన్ 10వ జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ 2014 నుంచి 2024 మధ్య ఆహార ఉత్పత్తి 49% పెరగడంతో ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ అవతరించిందని అన్నారు. రైతుల ఆదాయాలను, ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు వ్యవసాయంలో వైవిధ్యం తీసుకురావాలని అన్నారు. కేవలం ధాన్యం సాగుపైనే ఆధారపడకుండా బహుళ వ్యవసాయ కార్యకలాపాలను సమగ్రపరచాలని రైతులను ప్రోత్సహించారు. వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి వాటిని వినియోగించాలని మంత్రి పేర్కొన్నారు.
1: హమారే జో లక్ష్య హై ఉత్పాదన్ బడానా, ఉత్పాదన్ కి లాగత్ ఘటానా, ఉత్పాదన్ కి ఠీక్ దామ్ దేనా, నుక్సాన్ హో జాయే తో భర్పాయి కర్నా, కృషి కా విద్యుదీకరణ, వాల్యూ ఎడిషన్ ఔర్ ప్రాకృతిక ఖేతీ ఇస్ ధర్తీ కో ఇస్ మాటీ కో ఆనే వాలీ పీఢియో కే లియే భీ సురక్షిత్ రఖనా హై. హమ్ ఇత్నే స్వార్థీ నహీ హో సక్తే కి అనియంత్రిత కెమికల్ ఫర్టిలైజర్ కీటనాశకో కా ఉపయోగ్ కర్కే మాటీ కే స్వాస్థ్య ఖరాబ్ కర్ దే.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమాపేశానంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ చెల్లింపు కోసం ప్రభుత్వం 2,09 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించిందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి 78 రోజులకు గాను మొత్తం 17,950 రూపాయలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్ మెయింటెనర్లు

0: లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్మెన్లు, మంత్రిత్వ శాఖ సిబ్బందితో సహా గ్రూప్ సి రైల్వే సిబ్బంది దీని పరిధిలోకి వస్తారని మంత్రి తెలిపారు. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల పాటు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు మొత్తం 53,428 కోట్ల రూపాయల బడ్జెట్తో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
1: రైల్వేకే కరీబ్ 11,40,770 కర్మచారియో కే లియే పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ 78 దినో కా బోనస్ ఆజ్ కేబినెట్ నే అప్రూవ్ కియా. యే దీపావళి కా ఉపహార్ హై రైల్వే కే సభీ కర్మఠ కర్మచారియో కే లియే జో దిన రాత్ మెహనత్ కర్తే హై. కరీబ్ 2,009 కరోడ్ రూపే కా టోటల్ బోనస్ హై.
0: వేగంగా మారుతున్న యుద్ద స్వభావం నేపథ్యంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ది, ఉన్నతీకరణను వేగవంతం చేసేందుకు రక్షణ రంగానికి చెందిన అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి కాన్పూర్ నిర్వహించిన నిధుల సేకరణ ప్రచార ప్రారంభోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏఐ, అటానమస్ సిస్టమ్స్ తదితర సాంకేతికతలు సైనిక గతిని పునర్నిర్మిస్తున్నందున స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడం కీలకమని అన్నారు. విద్యా పరిశోధనను రక్షణ పరిశ్రమల అవసరాలతో అనుసంధానించడం ద్వారా ఐఐటీలు గణనీయమైన సహకారం అందించగలవని మంత్రి అన్నారు. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో ఉన్నత విద్య, పరిశోధన సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 3 రోజుల పాటు యుఏఈలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించేందుకు జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. అబుదాబిలో జరిగే రైజినా మిడిల్ ఈస్ట్ కార్యక్రమం 2వ ఎడిషన్లో జరిగే చర్చల్లో జయశంకర్ పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా తిలక్ వర్మ 43 పరుగులు చేశారు. వెస్టిండీస్ తరపున కీమోపాల్ 5 వికెట్లు తీశారు. అంతకుముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 50 బంతుల్లో 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్ లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో సహా మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజు ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
2: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
3: చాలు, ఇక్కడే అడగండి వై.
4: రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
1: ఎప్పుడు అడగండి WHY అంటున్నారు క్యాపిటల్ వై ఆఫ్ SBI,
3: మీ సైబర్ రక్షక్.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రపంచ హ్యాండ్ వాష్ డే సందర్భంగా చేతుల పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ ఈ అంశం గురించి డాక్టర్ డి రేవంత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కలువకొలను నాగలక్ష్మి.
6: శ్రోతలకు నమస్కారం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం చేయగలిగే అత్యంత సులభమైన పని చేతులను శుభ్రంగా కడుక్కోవటం. మన చేతుల ద్వారా ఎన్నో రకాల క్రిములు, బ్యాక్టీరియా, వైరస్లు మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. చేతులు కడుక్కోవడం చిన్న అలవాటే అయినా అనేక వ్యాధులు నివారించడంలో ఎంతో కీలకమైన రక్షణ చర్య అంటున్నారు వైద్యులు. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా చేతుల పరిశుభ్రత గురించి మనకెన్నో విషయాలు తెలియజేస్తున్నారు డాక్టర్ డి రేవంత్ గారు. నమస్కారం డాక్టర్ గారు.
7: నమస్కారం అండి.
6: డాక్టర్ గారు, రోజు ఏ సందర్భాల్లో చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలండి?
7: ముఖ్యంగా వంట చేసే ముందు గానీ వెజల్స్ అవి వాష్ చేస్తారు, వాష్ చేసాక నీట్ గా హ్యాండ్ వాష్ చేసుకుని ఏదన్నా కుకింగ్ స్టార్ట్ చేసే ముందు నీట్ గా హ్యాండ్ వాష్ చేసుకుని స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా భోజనం తినే ముందు గాని, తయారు చేసే ముందు గాని, వాష్రూమ్ కి వెళ్ళొచ్చిన తర్వాత, దగ్గు లేదా తుమ్ము తర్వాత, డస్ట్బిన్ క్లీన్ చేసిన తర్వాత, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే మీరు ఏదైనా జాబ్ కి వెళ్తా ఉంటారు, జాబ్ కి వెళ్ళి అంత ట్రావెల్ చేస్తా ఉంటారు, ఈ దారిలో ఆటో గానీ బస్సు గానీ ఇవన్నీ ఎక్కుతా ఉంటారా, రైల్వే స్టేషన్ లో వీటివన్నీ ట్రావెల్ చేసుకున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు చాలా బ్యాక్టీరియాని క్యారీ చేస్తారు. సో తప్పనిసరిగా ఆహారం తినే ముందు, వండే ముందు, వాష్రూమ్ కి వెళ్ళొచ్చాక, బయట నుంచి వచ్చాక తప్పనిసరిగా హ్యాండ్ వాష్ చేసుకోవాలండి.
6: డాక్టర్ గారు, మరి చేతుల్ని నీటితో కడుక్కుంటే సరిపోతుందా, లేకపోతే సబ్బును కూడా వాడాల్సిన అవసరం ఉంటుందండి?
7: సబ్బు ఎందుకు అవసరం అంటే మన చేతి మీద ఉన్న బ్యాక్టీరియా ఉట్టి నీటితో మనం వాష్ చేస్తే అవి చనిపోవండి. జస్ట్ మన చేతులు మనకి క్లీన్ అయిన ఫీలింగ్ వస్తుంది, కానీ దాని వల్ల ఉపయోగం అంటూ పెద్దగంటూ ఏముండదండి. కొంచెం పైపైన డస్ట్ వరకు పోతుంది అంతే, కానీ మైక్రో ఆర్గానిజమ్స్ ఇట్లా చావు. అవి తొలగించాలంటే హ్యాండ్ వాష్ కానీ సోప్ తో గానీ నీట్ గా హ్యాండ్ వాష్ చేసుకుంటేనే యూజ్ ఉంటదండి. అది కూడా ఏ డైరెక్ట్ వాటర్ తోనో కాదు, పరిశుభ్రమైన నీటితోనే హ్యాండ్ వాష్ చేయాలి. అప్పుడే మనకి దాని తగ్గ ఫలితం ఉంటది.
6: సార్, మరి చేతులు శుభ్రపరచుకోవడంలో సరైన పద్ధతి ఏంటండి?
7: హ్యాండ్ వాష్ కి 6 స్టెప్స్ ఉంటాయండి. ముందుగా చేతులని క్లీన్ వాటర్ తో తడుపుకోవాలి, సబ్బు గాని హ్యాండ్ వాష్ గాని అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న హ్యాండ్ అనో వేరే హ్యాండ్ తో అరచేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అరచేతులు కడుక్కున్న తర్వాత నెక్స్ట్ మన చేతులు వెనుక భాగం, ఈ చేయి సహాయంతో ఇంకో చేయి, అట్లా 2 హ్యాండ్స్ వాష్ చేసుకోవాలండి. వేళ్ల మధ్య భాగంలో మనకు తెలియకుండానే చాలా బ్యాక్టీరియా ఉంటదండి, వేళ్ల మధ్య భాగాన్ని వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ బొటన వేలు, టెస్ట్ ఆఫ్ ది ఫింగర్స్ తో ఈ బొటన వేలు, ఆ హ్యాండ్ బొటన వేలు వాష్ చేయాలి. నెక్స్ట్ ఆపోజిట్ హ్యాండ్ వచ్చేసి ఈ హ్యాండ్ తో వాష్ చేయాలి. నెక్స్ట్ గోళ్ళ చుట్టూ భాగాన్ని రుద్దాలి, ఈ 5 ఫింగర్స్ దగ్గర తీసుకొచ్చి లెఫ్ట్ హ్యాండ్ గోళ్ళ చుట్టూ భాగాన్ని రైట్ హ్యాండ్ అరచేతి చేసి వాష్ చేయాలండి. ఆ తర్వాత శుభ్రంగా నీటితో వాష్ చేసుకుంటే చాలా మంచిది.
6: డాక్టర్ గారు, మరి హ్యాండ్స్ ని ఎంతసేపు వాష్ చేయాలండి?
7: చేతుల్ని ఎంతసేపు కడుక్కోవాలి అంటే సుమారు ఒక 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ల వరకు నీట్ గా పరిశుభ్రంగా కడుక్కుంటే మంచిదండి. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ మినిమం 20 సెకండ్స్ వరకు అన్నా దానికి కేటాయించాలి.
6: సబ్బు నీరు అందుబాటులో లేకపోతే శానిటైజర్ ని ఉపయోగించండి.
7: శానిటైజర్ కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు కాకపోతే మనకి నీళ్లు అందుబాటులో లేనప్పుడు, లేకపోతే సోప్ అందుబాటులో లేనప్పుడు ఇట్లాంటి టైంలోనే వాడాలండి. మనకి అందుబాటులో ఉంటే సోప్ గానీ హ్యాండ్ వాష్ నే ప్రిఫర్ చేయాలండి. ఎందుకంటే కొన్ని జిడ్డు ఉంటది మన చేతికి బాగా, మట్టి గానీ ఇవి గానీ అంటినప్పుడు మనం శానిటైజర్ వాడితే వాటి వల్ల క్రిపులు మాత్రం పూర్తిగా పోవండి. మీరు నీట్ గా హ్యాండ్ వాష్ చేస్తేనే పోతాయి. మనకి అక్కడ నీళ్ళు అందుబాటులో ఉండవు. అప్పుడు చిన్న ఒక శానిటైజర్ డబ్బాని క్యారీ చేసామంటే చాలా మంచిదండి. ఎక్కడన్నా వాష్రూమ్కి వెళ్ళొచ్చాకో, లేకపోతే దగ్గిన తర్వాత

0: తుమ్మిన తర్వాత 2 డ్రాప్స్ శానిటైజర్ వేసుకుని హ్యాండ్స్ ఇట్లా రబ్ చేసుకుంటే మనకి చాలా మంచిదండి.
1: డాక్టర్ గారు, మరి చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే చేతులు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించడం ఎంతవరకు అవసరమండి?
0: పిల్లలకి చిన్నప్పటి నుంచే హ్యాండ్ వాష్ ఉపయోగాలు చెప్పాలండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటదండి, కంపేర్ టు మన పెద్దవాళ్లతో పోలిస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటది. హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఇప్పుడు కోల్డ్, ఫీవర్, డయేరియా చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటాయి. మనకి సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి జలుబు, దగ్గు, వస్తువులు 6 నెలలకి 3 నెలలకి ఒకసారి వస్తాయి. ఎందుకంటే అండి, చేతులు శుభ్రంగా కడుక్కోవడం రాదు. వాళ్ళకి మనం దగ్గరుండి నేర్పించాలండి, చిన్నప్పటి నుంచి నేర్పించాలి. మనతో పాటు స్కూల్లో గాని పిల్లలు కానీ ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కొన్ని మనం చెప్తే వినాలండి పిల్లలు, వాళ్ళకి స్కూల్లో వాళ్ళ టీచర్స్ ద్వారా గానీ చెప్పించాలండి.
1: డాక్టర్ గారు, చేతులు పరిశుభ్రత పాటించకపోతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయండి?
0: చేతులు పరిశుభ్రత పాటించకపోతాయండి, జలుబు, డయేరియా లాంటి జబ్బులు ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. జలుబు చాలా ఈజీగా ఒకరి నుంచి ఒకరికి పాకుతుందండి. తుమ్మి లేకపోతే దగ్గి చేతులు అడ్డం పెట్టుకుంటారు కదండి, అదే చేతులతో వాళ్ళు ఒక వస్తువుని పట్టుకుంటారండి, అదే వస్తువుని మనం పట్టుకుంటాం. అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ ఒకళ్ళ చేతి నుంచి ఒక వస్తువు నుంచి మళ్ళీ మనకి అలానే వస్తుందండి. ఇప్పుడు మనం షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం, వాళ్ళతోనే మాట్లాడుకుంటాం, దగ్గర ఉంటాం, అలా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న చేతులతోనే మనం హ్యాండ్ వాష్ చేసుకోకుండా తింటామండి. ఆ బాక్టీరియా బాడీలోకి ఎంటర్ అవడానికి మనమే దానికి ఒక రూట్ ఏర్పరుస్తున్నామండి. హ్యాండ్ వాష్ చేసుకోకుండా జలుబు అన్న డయేరియా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. సో మరి వాష్రూమ్కి వెళ్ళి వచ్చాక గానీ, ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చాక గానీ హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
1: కొంతమంది చేతులు పరిశుభ్రంగా ఉన్నాయి కదా, శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు. మరి చేతులు పరిశుభ్రంగా కనిపిస్తే శుభ్రంగా ఉన్నట్టేనండి?
0: చేతులు పరిశుభ్రంగా కనిపించినంత మాత్రాన వాటిలో మనం బాక్టీరియా గానీ క్రిములు లేవని చెప్పలేమండి. అవి మన కంటికి కనిపించవండి, సూక్ష్మ జీవులు చాలా చిన్నగా ఉంటాయి. మనం మైక్రోస్కోప్ పెట్టి చూస్తే తప్ప అవి మన కంటికి కనిపించవండి. కనిపించావు కదా అని చెప్పి మనం లేవని ఎట్లా అనుకుంటామండి. సో తప్పనిసరిగా హ్యాండ్ వాష్ చేయాలండి, ఎందుకంటే చేయి చాలా శుభ్రంగా ఉన్నాక మనం తెలియకుండా దాంట్లో కొన్ని లక్షల బాక్టీరియా ఉంటాయండి చేతిలో. బ్యాట్స్ లో చూపిస్తా ఉంటారు 99% క్లియర్ అవుతాయనండి, అట్లాంటిది అర్థం చేసుకోండి. అట్లా హ్యాండ్ వాష్ చేయలేదంటే మీ చేతిలో 100% బాక్టీరియా ఉన్నట్టు. సో తప్పనిసరిగా హ్యాండ్ వాష్ చేయాలండి.
1: సార్, చేతులు కడుక్కునేటప్పుడు చాలా మంది వేళ్ల మధ్యన, బొటన వేలు చుట్టూ సరిగ్గా శుభ్రం చేసుకోరు. మరి ఇలా శుభ్రం చేసుకోకపోవటం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయండి?
0: అరచేతుల్ని ఎక్కువ మంది వాష్ చేసుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే అరచేతిలో ఉన్న బ్యాక్టీరియానే గోర్ల మధ్య, వేళ్ల చివర, బొటన వేల చుట్టూ అన్న వేళ్ల వెనక ఉంటదండి. సో తప్పనిసరిగా 6 స్టెప్స్ ఉంటాయండి హ్యాండ్ వాష్ కి, ఆ 6 స్టెప్స్ పాటించాలండి. దాంట్లో అరచేయి, వేళ్ల వెనక భాగం, వేళ్ల సందు, గోర్ల చివర అన్న బొటన వేలు చుట్టండి. ఈ అన్ని ప్లేసెస్ వాష్ చేసుకుంటేనే మన హ్యాండ్ హైజీన్ మంచిగా ఉంటదండి. అట్లా కాకుండా ఓన్లీ అరచేతి వరకు వాష్ చేసుకుంటే మనం చేసుకున్న హ్యాండ్ వాష్ వల్ల పెద్ద ఉపయోగం అంటూ ఏమి ఉండదండి, ఎందుకంటే తినేటప్పుడు మనం చేయి మొత్తాన్ని యూజ్ చేస్తామండి, అరచేయి కన్నా ఎక్కువ గోర్ల చివర భాగమే యూజ్ చేస్తాం. సో గోర్ల చివర, చేతుల సందు మధ్య, వెనకాల వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి.
1: డాక్టర్ గారు, మరి చేతులు శుభ్రపరచుకున్న తర్వాత వాటిని తడి లేకుండా ఆరబెట్టుకోవడం కూడా ముఖ్యమేనండి?
0: చేతులు ఆరబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మన చేతులు తడిగా ఉన్నప్పుడు అండి, మన చేతి పైన ఏదైనా వచ్చి డస్ట్ పడ్డా అంటే, ఎయిర్ లో ఉన్న డస్ట్ గానీ ఇది గానీ చేతి పైకి ఈజీగా అబ్జర్వ్ అవుతుందండి. ఆ చేతి పైన పడ్డ డస్ట్ మన హ్యాండ్ లోకి అబ్జర్వ్ అవ్వడం ఇంకా చాలా ఈజీ అండి డ్రైగా ఉన్నప్పుడు కన్నా. అందుకని హ్యాండ్ వాష్ చేయడం మొట్టమొదటి పని మీరు చేయాల్సింది ఏంటంటే అండి, క్లీన్ డ్రైట్ వాళ్ళకి మీ హ్యాండ్స్ తుడుచుకోవాలండి. ఫ్యాన్ దగ్గర గానీ, హెయిర్ డ్రైయర్ దగ్గర గానీ హ్యాండ్స్ డ్రై చేసుకోవాలండి, అది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి.
1: డాక్టర్ గారు, మరి మొబైల్ ఫోన్స్ వాడకం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదా, మొబైల్ ఫోన్స్ ని చేతితో పట్టుకుంటూ ఉంటాము, మరి దీని వల్ల మొబైల్ ఫోన్స్ మీద ఈ బాక్టీరియా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి?
0: ఇప్పుడు మన రోజు మొత్తం మన మొబైల్ ఫోన్ నే ముట్టుకుని ఉంటాం, మనం హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మొబైల్ ఫోన్ ని అసలు అవాయిడ్ చేయాలండి. తినేటప్పుడు చాలా మంది ఫోన్ చేతిలోనే పట్టుకుని తింటారండి, మన హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళా మొబైల్ ని ముట్టుకుంటే వాటి వల్ల ఉపయోగం అనేది ఉండదండి. ఎందుకంటే మన ఫోన్ కేసు గానీ, ఫోన్ చుట్టూ ఉన్న స్క్రీన్ గానీ, దాంట్లోనే లక్షల బ్యాక్టీరియా ఉంటదండి. ఇంకా అదే బ్యాక్టీరియాని మళ్ళా మనం హ్యాండ్ వాష్ చేశాక ఫోన్ ముట్టుకుంటే ఏం ఉపయోగం అండి? ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోవాలండి, హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఫోన్ జోలికి వెళ్ళొద్దండి. మనం తిన్నంత సేపు, మనం పీస్ఫుల్ గా తిన్న తర్వాతే ఫోన్ ముట్టుకోవాలండి, అప్పుడే మంచిదండి.
1: డాక్టర్ గారు, మా ఇంట్లో వంట చేస్తున్నప్పుడు, అలాగే చేయటానికి ప్రారంభించే ముందు, చేసిన తర్వాత కూడా చేతుల పరిశుభ్రత విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: వంట చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్స్ గాని, మీట్ తో గాని, చేసే ముందు గాని, కుక్ చేసినప్పుడు గాని మనం హ్యాండ్ హైజీన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ మీట్ ని వాష్ చేసే ముందు మన హ్యాండ్స్ ని వాష్ చేసుకోవాలండి, మీట్ ని వాష్ చేసాక కూడా మళ్ళీ మన హ్యాండ్స్ ని వాష్ చేసుకోవాలండి.

0: ఎందుకంటే మన చేతి బ్యాక్టీరియా వాటికి అంటకుండా, వాటి బ్యాక్టీరియా మనకు అంటకుండా హెల్త్ హైజీన్ తీసుకోవాలండి. మీట్ లో చాలా బ్యాక్టీరియా ఉంటదండి. నీట్ గా వాష్ చేసినప్పుడు చుట్టూ ఉన్న బ్లడ్ లో ఉన్న బ్యాక్టీరియా గానీ అవి గానీ మన గోర్లలోకి వీటిలోకి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. సో మీట్ ని మనం నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ ని నీట్ గా వాష్ చేసుకోవాలండి, 6 స్టెప్స్ యూజ్ చేసి.
1: డాక్టర్ గారు, పిల్లలు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం పట్ల అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోతే మరి తల్లిదండ్రులు ఏ విధంగా వారికి జాగ్రత్తలు చెప్పాలి?
0: పిల్లలు ఆసక్తి ఎక్కువ చూపించాలండి హ్యాండ్ వాష్ కి. ఎందుకంటే వాళ్ళకి హ్యాండ్ వాష్ చేయడం వల్ల ఉన్న ఇంపార్టెన్స్ గానీ వాటి వల్ల ఉన్న బెనిఫిట్స్ గానీ వాళ్ళకి తెలియదండి. చేయకపోతే వచ్చే నష్టాలు కూడా వాళ్ళకి తెలియదండి. వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, చేయకపోవడం వల్ల నష్టాలు ఏంటి అని వాళ్ళకి అర్థమయ్యే విధానంలో చెప్పాలండి. పిల్లలకి ఇంట్రెస్ట్ తో అర్థం చేసుకునేలా చెప్పాలంటే వీడియోస్ రూపంలో చెప్పొచ్చండి, యూట్యూబ్ లో గానీ టీవీలో గానీ చూపించొచ్చండి వాళ్ళకి. ఈ హ్యాండ్ వాష్ ఎట్లా చేస్తారు, చేయకపోతే ఏమవుతుంది, యానిమేటెడ్ వీడియోస్ లో వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి ఇంకా ఈజీగా గ్రాస్ప్ చేసుకోవడానికి అవకాశం ఉంటదండి. మనం నోటితో చెప్తే వినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలండి పిల్లలు.
1: సార్, మరి బయటకు వెళ్లి వచ్చిన తర్వాత మరి ఇంటికి వచ్చి చేతులు కాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ఎంతవరకు ముఖ్యమైందండి?
0: బయట నుంచి వచ్చాక చేతులు కాళ్ళు వాష్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, బయటకు వెళ్ళినప్పుడు మనకి తెలియకుండానే మనం చాలా బ్యాక్టీరియాని మనతో పాటు ఇంటికి తీసుకొస్తామండి. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, బస్ లో ట్రైన్ లో, బస్ సీట్లు గానీ విండోస్ గానీ అవి ఇవి పట్టుకుంటామండి. మన కాళ్ళు మనం ఎక్కడెక్కడో వెళ్తాం, వాష్రూమ్స్ కి వెళ్తాం గానీ, షాపింగ్ మాల్స్ గానీ మొత్తం తిరుగుతాం, ఎక్కడ ఏం బ్యాక్టీరియా ఉంటుందో తెలియదండి. మన కాళ్ళకి చేతులతోనే కదండి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది మన బాడీ, మిగతా బాడీ పార్ట్స్ మొత్తం డ్రెస్ వేసుకుంటాం. ఇంకా మన ఎక్స్పోజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్న ప్లేసెస్ ఏంటివంటి, కాళ్ళ ద్వారా చేతుల ద్వారానే బ్యాక్టీరియా మన బాడీ మీదకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే తప్పనిసరిగా ఇంటికి వచ్చాక ఫస్ట్ కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
1: డాక్టర్ గారు, మరి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ప్రతిసారి కూడా శానిటైజర్ ని వాడటం మంచిదేనండి?
0: శానిటైజర్ వరకు వాడడం మంచిదే అండి, అలానే శానిటైజర్ పద్దాకలు వాడడం అంత మంచిది కాదు. మీకు హ్యాండ్ వాష్ చేస్తేనే కొన్ని కొన్నిసార్లు మొత్తం క్రిములు పోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. జిడ్డు గాని ఇది గాని పోవాలంటే హ్యాండ్ వాష్ చేయడమే ఉత్తమం అండి. హ్యాండ్ వాష్ చేయకుండా ఓన్లీ శానిటైజర్ వాడితే ఫలితం అంత ఉండకపోవచ్చు అండి. హ్యాండ్ వాష్ చేసుకుంటేనే మనకి యూజ్ ఉంటదండి. చుట్టుపక్కల నీళ్లు గానీ సబ్బు గానీ లేని పక్షాన శానిటైజర్ వాడితే ఎంత కొంత ఫలితం ఉంటదండి, పద్దాకలు వాడటం అంత ఉత్తమం కాదండి.
1: డాక్టర్ గారు, మరి చేతుల పరిశుభ్రత విషయంలో చాలా మంది చేసే పొరపాట్లు ఏంటండి?
0: చాలా మంది చేతులకు వెంటనే సబ్బు రాసి కడిగేస్తారండి, కానీ అట్లా చేయకూడదండి. అట్లీస్ట్ ఒక 20 సెకండ్ల పాటన్నా హ్యాండ్ వాష్ చేసుకుంటేనే దానికి ఫలితం ఉంటదండి. చేతులు మొత్తం చేతుల భాగాలన్నీ కవర్ అయ్యేటట్టుగా జాగ్రత్తగా చూసుకొని వాష్ చేసుకోవాలండి. అరచేతులు ముఖ్యం, అరచేతుల తర్వాత వేళ్ల వెనక భాగం, ఆ తర్వాత వేళ్ల మధ్య భాగం, గోర్ల చివర, ఆ తర్వాత బొటన వేలు చుట్టూ అండి. ఇవన్నీ ఏరియాస్ వాష్ చేసుకుంటేనే మనం హ్యాండ్ వాష్ చేసుకున్నా గానీ యూజ్ ఉంటదండి. ఊరికనే అట్లా సబ్బు అట్లా అంటించుకొని చేతులకి వెంటనే వాష్ చేశారంటే ఉపయోగం అంటూ ఏ ఉండదండి. కొంచెం నీట్ గా చేసుకోండి అండి, అట్లీస్ట్ 20 సెకండ్స్ అన్న టైం ఇవ్వండి. మన రోజు మొత్తం చాలా టైం ఫోన్ కి వీటికి ఇస్తాం, ఒక 20 సెకండ్స్ మనం హ్యాండ్ వాష్ ఇస్తే కనుకండి మన హెల్త్ చాలా బెటర్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. చాలా యూజెస్ ఉంటాయండి, మనకు కనిపించకపోయినా మనకు తెలుస్తుంది.
1: డాక్టర్ గారు, మరి చేతులు శుభ్రంగా కడుక్కోవటం వల్ల చాలా వరకు కూడా మన కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడకుండా కాపాడగలమండి?
0: చేతులు కడుక్కోవడం వల్ల మన కుటుంబ సభ్యులకి అనారోగ్యం రాకుండా రక్షించుకోగలం. ఒక డిజీజ్ స్ప్రెడ్ అవ్వాలంటే ఒక పర్సన్ నుంచి పర్సన్ స్ప్రెడ్ అవ్వడం అనేది ఛాన్సెస్ ఉన్న మెథడ్ కి పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటదండి. మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే ఆ చైన్ మనం బ్లాక్ చేస్తున్నట్టే అండి, డిసీజ్ స్ప్రెడ్ అవడానికి మనం ఎటువంటి ఛాన్స్ ఇవ్వట్లేదండి. అక్కడ ఎక్కడన్నా ట్రావెల్ చేసేటప్పుడు అది ఇది ముట్టుకుంటా ఉంటారు. చిన్నపిల్లల్ని ఎత్తుకుంటే మరి హ్యాండ్ వాష్ చేసుకున్న వాళ్ళని ఎత్తుకుంటే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు జలుబు వచ్చింది, బయట వాళ్ళ నుంచి ఎవరొకళ్ళ నుంచి జలుబు వచ్చింది, ఆ వచ్చిన జలుబుని మీరు ఇంట్లో ఉండి తగ్గుతా ఉండి హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఉంటే వేరే వాళ్ళకి వస్తుంది కదండి, అట్లా స్ప్రెడ్ అవుతా ఉంటది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. సో హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మన కుటుంబాన్ని ఆరోగ్యంగా అయితే ఉంచుకోగలమండి.
1: డాక్టర్ గారు, చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా చేతుల శుభ్రత పట్ల మీరు మా శ్రోతలకి ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారండి?
0: చేసేది చెప్పనన్నా 100% ఎఫెక్టివ్ గా చేయండి. హ్యాండ్ వాష్ చేస్తున్నారు అంటే 6 స్టెప్స్ ఫాలో అవ్వండి, దాని వల్ల యూజ్ ఉంటది. ఓన్లీ మీరు అట్లా సబ్బు రుద్దుకొని చేతులకి ఏమంటే వాష్ చేస్తే దాని వల్ల యూజ్ ఉండదండి. 20 సెకండ్స్ 30 సెకండ్స్ టైం తీసుకుని నీట్ గా 6 స్టెప్స్ ఫాలో అయ్యి 2 హ్యాండ్స్ వాష్ చేసుకోండి. కొంతమంది తినేటప్పుడు రైట్ హ్యాండ్ యూజ్ చేస్తాం కదా, రైట్ హ్యాండ్ ఒక్కటే శుభ్రంగా ఉంచుకొని లెఫ్ట్ హ్యాండ్ పట్టించుకోరండి. కానీ ఒక బ్యాక్టీరియా ఒక చేతి నుంచి ఇంకో చేతికి స్ప్రెడ్ అవడం చాలా ఈజీ అండి. ఆ చేతులు

0: ఏదైనా ఫోన్ ఏదో ఒకటి పట్టుకున్నాం, అదే మళ్ళీ రైట్ హ్యాండ్ షిఫ్ట్ చేస్తాం, అట్లా ఒక చేతి నుంచి ఇంకో చేతికి స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. సో కాబట్టి హ్యాండ్ వాష్ కంపల్సరీ. ఆ హ్యాండ్ వాష్ చేసేటప్పుడు 30 సెకండ్స్ టైం తీసుకొని నీట్ గా 2 హ్యాండ్స్ వాష్ చేసుకోండి. హ్యాండ్ వాష్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత అది క్లీన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి.
1: చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా మరి చేతుల పరిశుభ్రత గురించి మా శ్రోతలకి చక్కటి అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: థాంక్స్ ఫర్ హావింగ్ మీ అండి. నమస్కారం.
1: మీరింతవరకు ప్రపంచ హ్యాండ్ వాష్ డే సందర్భంగా చేతుల పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ ఈ అంశం గురించి డాక్టర్ డి రేవంత్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి కల్వకొలం నాగలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు అంటారు. ముందుగా వినండి కూలీ నంబర్ 1. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వినండి.

0: రామవరం త్రీ ఇంక్లైన్ రేడియో స్టేషన్ దగ్గర వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ఆలయంలో దసరా పండుగ సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
1: ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు.
2: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి షిరిడి సాయి. ఈ చిత్రానికి అక్కినేని నాగార్జున, శంకర్ మహాదేవన్ పాడే పాట.
3: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్.

0: ప్రజల గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వినండి.
1: సార్ 5,000 రూపాయలు పెట్టండి, 8,000 రూపాయల ప్రాఫిట్ పొందండి. ఇదిగో ప్రూఫ్, స్క్రీన్ షాట్ చూడండి.
2: స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్న ప్రాఫిట్ నిజమేనా లేక జస్ట్ స్క్రీన్ మీదనే ఉందా? వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో ఫేక్ ప్రాఫిట్స్, స్మాల్ రివార్డ్స్ చూపించి నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మెల్లగా పెంచుకుంటూ పోతారు.
3: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు, క్యాపిటల్ Y ఆఫ్ SBI,
4: మీ సైబర్ రక్షక్.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠం?

0: వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు మిసైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం ప్రసంగం వినండి. మిసైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం.
2: భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగంలో ఎనలేని కృషి చేసి మిసైల్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న డాక్టర్ అబ్దుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించారు. బాల్యంలో అనేక ఒడిదొడుకులు కష్టాలను ఎదుర్కొన్నారు. మొక్కలోని దీక్షతో ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించారు. చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. ఆ లక్ష్యం చేరాలని కలలు కన్నారు. నిరంతర కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అందరి మన్ననలు అందుకున్న మహానుభావుడు చిన్నారులకు ప్రీతిపాత్రుడు. ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ. ఆయన లక్ష్య సాధన ఎలా జరిగిందో తెలుసుకుందాం. అబ్దుల్ కలాం అక్టోబర్ 15 1931 తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో జన్మించారు. సామాన్య కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీర్గా, శాస్త్రవేత్తగా, భారతదేశ రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించారు. శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మ విభూషణ్తో పాటు భారతదేశ అత్యున్నత పురస్కారం అయిన భారతరత్నతోనూ భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించాయి. అబ్దుల్ కలాం రామనాథపురంలో హైస్కూల్లో స్థిరపడగానే ఆయనలోని 15 జిజ్ఞాసు మేల్కొన్నాడు. కలాం గారి ఉపాధ్యాయుడు యదువై సొలమోన్ ఆయనకు ఆదర్శ పద నిర్దేశకుడు అయ్యాడు. తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు. మందబుద్ది శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకునగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి ఎక్కువగా నేర్చుకునగలడు అని అనేవాడు ఆయన. జీవితంలో విజయం పొందడానికి, ఫలితాలు సాధించడానికి నువ్వు 3 అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. అవి కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడము అని

ఆయన అంటుండేవారు. కలాం సెయింట్ జోసెఫ్ లో ఆయన చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల ఎక్కువ మక్కువ పెంచుకున్నారు. ఇంగ్లీష్ లోని సర్వశ్రేష్ఠ కృతుల్ని చదువుతుండేవారు. టాల్స్టాయ్, స్కాట్, హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. అప్పుడప్పుడు తత్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవారు. దాదాపుగా ఆ సమయంలోనే భౌతిక శాస్త్రం పట్ల ఆయనకు అమితమైన ఆసక్తి ఏర్పడింది. సెయింట్ జోసెఫ్ లో బీఎస్సీ డిగ్రీ కోర్సులో చేరినప్పుడు అంతకు మించిన ఉన్నత చదివేది ఆయనకు తెలియలేదు. ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్యత్తు అవకాశాల గురించిన సమాచారం కూడా ఆయనకేమీ తెలియలేదు. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశాకే భౌతిక శాస్త్రం తన సబ్జెక్ట్ కాదని గ్రహించారు. కలాం గారి కలలు నిజం కావాలంటే ఆయన ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నారు. అయితే ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే నేరుగా ఇంజనీరింగ్ లో చేరి ఉండవచ్చు, కానీ దక్షిణ భారతదేశం అంతటిలోనూ సాంకేతిక విద్యకు తలమానికం లాంటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశానికి ఎంపికైతే అయ్యారు, గాని అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, దాదాపు 1000 రూపాయలన్నా అవసరమైతాయి అని, వారి తండ్రికి అది తలకు మించిన విషయమని ఆయన గ్రహించారు. అప్పుడు కలాం గారి సోదరి అయిన జోహారా ఆయనకు తోడుగా నిలబడింది. ఆయన చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష, ఆయన సామర్థ్యంపై ఆమెకున్న నమ్మకం ఆయనను గాఢంగా చెలింపచేశాయి. అబ్దుల్ కలాం కు MIT లో అక్కడ ప్రదర్శన కోసం పెట్టిన 2 పాత విమాన యంత్రాలు అన్నిటికంటే మిన్నగా ఆకర్షించాయి. వాటి పట్ల ప్రత్యేక ఆకర్షణకు లోనయ్యారు. విద్యార్థులంతా హాస్టల్ కు వెళ్లిపోయాక చాలాసేపు వాటి దగ్గరే కూర్చుండేవారు. పక్షిలాగా ఆకాశంలో విహరించాలన్న మనిషి ఆకాంక్షని ఆరాధిస్తూ అక్కడే గడిపేవారు. కలాం గారి మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎంచుకున్నారు. నిలదొక్కుకునే శక్తి లేదని తెలిసి కూడా నేను ఎలాగైనా విమానాన్ని నడపాలి అనే వారి లక్ష్యం ఆయన సాధ్యమనే నమ్మారు. వారి సాధారణ కుటుంబ నేపథ్యం అందుకు అడ్డు రాలేదు. ఆ సమయంలోనే వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నించారు. కలాం గారిలో వైఫల్యాలున్నాయి, ఆశాభంగాలున్నాయి, త్రోవ తప్పడాలున్నాయి, కానీ దారి తప్పిన ప్రతివేళ వారి తండ్రి మాటలు ఆయనను మరలా సరిగ్గా నిలబెట్టేవి. ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనని తాను తెలుసుకున్నవాడే వివేకి. వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యమని వారి తండ్రి అనేవారు. ఆ ఉత్తేజకరమైన మాటలే కలాంను నిలబెట్టాయి. MIT లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నప్పుడు కలాం ఆలోచన 3 ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. వారి సంయుక్త ప్రోత్సాహం ఏర్పరిచిన పునాది పైన ఆయన సాంకేతిక ప్రతిభ అంతా ఆధారపడి ఉంది. వారు ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ KAV పండలాయ్, ప్రొఫెసర్ నరసింగరావు గారు. వారిలో ప్రతి ఒక్కరిది ఒక ప్రత్యేక వ్యక్తిత్వం. అందరి ఆశయము ఒకటే, తమ విద్యార్థుల యొక్క జ్ఞానతృష్ణని తమ చైతన్యంతోనూ అంకుటిత సంకల్పంతోనూ సంతృప్తిపరచడమే. విస్తృత పరిజ్ఞానం అతని మనసులో నెమ్మదిగా సమీకరింపబడడం మొదలైంది. వివిధ రకాల ఏరోప్లాన్ల నిర్మాణాంశాల ప్రాముఖ్యత తెలియడం మొదలైంది. ఆయన జ్ఞానం సమగ్రవంతం కావడానికి ఆ 3 ప్రొఫెసర్లు వారి వారి శ్రేష్ఠ వ్యక్తిత్వాలతో ఆయనకెంతో సహకరించారు. కలాం కోర్సు పూర్తి చేయగానే 4 సహచరులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యత వహించారు. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత ఆయనది. చోదనం, నిర్మాణం, అదుపు, ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పనని అతని మిత్రులు తమ వంతుగా తీసుకున్నారు. ఒకరోజు కలాం గారి డైరెక్టర్, వారికి డిజైనింగ్ ఉపాధ్యాయుడు అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ వారి పనిలో ప్రగతిని సమీక్షించి ఏమీ పురోగతి లేదని, చాలా నిరాశాజనకంగా ఉందని తెలియజేశారు. పనిలో జాప్యానికి 1 డజన్ సాకులు చెప్పినా ఆయన్ని ఒప్పించలేకపోయారు. ఆ పనిని పూర్తి చేయడానికి చివరికి 1 నెల రోజుల వ్యవధిని కోరారు. ఆ ప్రొఫెసర్ ఆయన వంక కొంతసేపు చూసి, "చూడు యంగ్ మ్యామ్, ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం. నేను నీకు 3 రోజుల టైం ఇస్తున్నాను. సోమవారం ఉదయానికి గాని విమానం డ్రాయింగ్ పూర్తి కాకపోతే మీ స్కాలర్షిప్ ని ఆపేయవలసి ఉంటుంది" అని అన్నారు. అప్పుడు ఆయనకు నోట మాట రాలేదు. ఆ స్కాలర్షిప్ వారి జీవన భాగ్యరేఖ. అది గాని లేకపోతే వారికి ఇక ఏ దిక్కు లేదు. చెప్పినట్టు ఆ పని పూర్తి చేయడం తప్ప మరో మార్గం వారికి కనిపించలేదు. నన్నేడు ఉదయం 1 గంట మాత్రమే విరామం తీసుకుని మరలా పనిలో పడ్డారు. ఆదివారం ఉదయానికి దాదాపుగా పని పూర్తిగా వస్తుండగా కలాం పనితీరు పరిశీలించాక ప్రొఫెసర్ శ్రీనివాసన్ ఆయనను ఆప్యాయంగా కావులించుకుని ప్రశంసాత్మకంగా వెన్ను పట్టారు. ప్రాజెక్ట్ పని పూర్తి చేస్తున్న కాలంలోనే

0: ఆయన ఎంఐటి తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. కలాం మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అని ఒక వ్యాసాన్ని తమిళంలో రాశారు. ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది. ఆ పోటీలో ఆయనే గెలిచారు. ప్రఖ్యాత తమిళ వారపత్రిక ఆనంద వికటం సంపాదకుడైన దివాన్ చేతుల మీదుగా దానికి మొదటి బహుమతిని అందుకున్నారు. ప్రొఫెసర్ స్పాండర్, మీ పరిశ్రమ మీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది అని ఆయన అన్నారు. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్ గా ఆయన హెచ్ఏఎల్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆకాశయానం గురించిన ఆయన చిరకాల స్వప్నాన్ని నిజం చేసే రెండు ఉపాధి అవకాశాలు ఆయన ముందుకొచ్చాయి. ఒకటి వైమానిక దళంలో ఉద్యోగం, రెండోది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగం. ఆయన ఈ రెండింటికి దరఖాస్తులు చేశారు. రెండు చోట్ల నుంచి కాల్ లెటర్లు ఒక్కటేసారి వచ్చాయి. వైమానిక దళంలో ఉద్యోగానికి డెహ్రాడూన్ కి, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీకి వెళ్లారు. మాతృభూమి విస్తృతి ఎటువంటిదో ఆయన మొదటిసారి తెలుసుకున్న సందర్భం అది. రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం జూలై 27వ తేదీ 2015వ సంవత్సరం సోమవారం సాయంత్రం హఠాత్ మరణానికి గురయ్యారు. షిల్లాంగ్ లోని ఏఐఎం లో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్ కలాం ను షిల్లాంగ్ లోని బోతానీ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఆయన గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తరువాత 45 నిమిషాల వ్యవధిలోనే కలాం కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 84 సంవత్సరాలు. భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగంలో ఎనలేని కృషి చేసి మిసైల్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న కలాం గారు భారత రాష్ట్రపతిగా కూడా భారతీయులందరి మన్ననలు పొందారు. నేడు వారు లేకపోయినా వారి ఆశయాలైన కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్న వారి మాటలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకుని భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాలన్నిటికీ మార్గదర్శకంగా నిలబెడతారని ఆశిద్దాం.
1: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
2: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
3: చాలు, ఇక్కడే అడగండి. వై రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
1: ఎప్పుడు అడగండి. WHY అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
3: మీ సైబర్ రక్షక్.
4: మిసైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం ప్రసంగం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: దగ్గర వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహిషాసురమర్దిని దేవి ఆలయంలో దసరా పండుగ సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
1: ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ మహిషాసురమర్దిని దేవి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం 8 గంటలు కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: కోల్కతాలో ఫ్రమ్ గ్రాండ్ థీమ్ బస్ బండాల్స్ టు ట్రెడిషనల్ కమ్యూనిటీ అండ్ హౌస్ హోల్డ్ వర్షిప్ ద సెలబ్రేషన్స్ షో కేస్ బెంగాల్స్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ఆర్టిస్టిక్ క్రియేటివిటీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హవ్ ఆల్రెడీ బిగన్ విజిటింగ్ పండాల్స్ వైల్ క్రౌడ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఫర్దర్ ఓవర్ ద కమింగ్ డేస్ పోలీస్ అండ్ సివిక్ అథారిటీస్ హ్యావ్ స్టెప్డ్ అప్ సెక్యూరిటీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ క్రౌడ్ కంట్రోల్ అరేంజ్మెంట్స్ టు ఎన్ష్యూర్ సేఫ్ అండ్ స్మూత్ సెలబ్రేషన్స్ సందీప్ దాశగుప్త ఆకాశవాణి న్యూస్ కోల్కతా.
1: India Meteorological Department IMDS issued an orange color warning for heavy to very heavy rainfall over Haryana, Chandigarh, Punjab, Delhi, Kerala, Mahe, Tamil Nadu, Puducherry and Karaikal today. Weather agency has forecast heavy rainfall in coastal Andhra Pradesh and south interior Karnataka today. According to IMD, East Rajasthan, Haryana, Chandigarh, Delhi, Punjab, Uttarakhand and West Uttar Pradesh will experience thunderstorms accompanied with hailstorm today. In men's cricket, West Indies defeated India by 24 runs in the fourth T20 International in Hyderabad last night, chasing a target of 248 runs set by the West Indies. India scored 223 for 9 in 19.3 overs. Sanju Samson was the top scorer with 56 runs. Tilak Varma scored 43 runs. Arshdeep Singh retired hurt with 5 runs. For West Indies, Kemo Paul scalped 5 wickets. Earlier put into bat, West Indies posted 247 runs for the loss of 3 wickets in the stipulated 20 overs. The 5-match series is now levelled at 2-2. The last match of the series will be played on the 17th of this month at the M. Chinnaswamy Stadium, Bengaluru. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
2: Thank you, Abhishek. The Asian Age, quoting Prime Minister Modi, says, India's cultural heritage, a bridge to world. The paper adds, Prime Minister cites global reach of cinema, cuisine, yoga. Rail insurance mandatory from October 27, says Supreme Court, reports the Pioneer. Rajnath Singh calls for open, inclusive, Indo-Pacific, deeper defence ties with ASEAN, writes the Statesman. Civic body, MCD, plans to reserve 250 parks for women with female guards across Delhi, states the Hindustan Times. And finally, in some football news, in the UEFA Champions League, Arsenal-Barcelona cruise, Atletico stumps United, reports the Hindu. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to launch 5 major development projects worth around 3,350 crore rupees in Ladakh today. Union Cabinet approves productivity-linked bonus of 78 days for over 11 lakh railway employees. Government forms committee to examine issues raised by sugarcane farmers and recommend appropriate measures. IMD forecast heavy rain in Haryana, Punjab, Delhi, Kerala, Tamil Nadu and Puducherry today. And in men's cricket, West Indies beat India by 24 runs in the fourth T20 match to level series 2-2. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వింటారు.
4: ఆకాశవాణి విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి.
5: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడాక్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ తదితర పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తూ ఉంది. పలు నగరాల్లోని శాఖల వారి ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. నోయిడాలో 207, పూణేలో 142, తిరువనంతపురంలో 118, గుహటీలో 88, చెన్నైలో 88, బెంగళూరులో 58 ఖాళీలు, మొహాలీలో 55, హైదరాబాద్లో 46, ముంబైలో 20, కోల్కతాలో

0: 19 ఢిల్లీలో ఒక పోస్టు ఖాళీగా ఉంది. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీటెక్, పీజీ, ఎంటెక్, పీహెచ్డీతో పాటు ఉద్యోగ అనుభవం గడించి ఉండాలి. పోస్టు ప్రకారం 30 నుంచి 56 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఏడాదికి 3.6 లక్షల నుంచి 22.9 లక్షల వరకు వీరికి వేతనం చెల్లిస్తారు. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను తుదిగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://careers.cidac.in అనే వెబ్సైట్ చూడవచ్చు. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://careers.cidac.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 26, 2026. మరొక ప్రకటన. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ముంబై వారు ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాల్లో 51 ఇంటర్న్షిప్లు అందించనున్నారు. సీఏ లేదా సీఎంఏలో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు అక్టోబర్ 26, 2026 నాటికి 18 నుంచి 56 సంవత్సరాల మధ్య ఉండాలి. వీరికి స్టైఫండ్ గా నెలకు 20,000 లభిస్తుంది. ఎంపిక అనేది విద్యార్హతలు, మెరిట్, ఇంటర్వ్యూలతో చేపడతారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://www.npcilcareers.co.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://www.npcilcareers.co.in ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు పంపించడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 26, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి విన్నారు.

ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం 8:35 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో నేడు తిరుమలలో జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవా కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: అంతరిక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగామీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం.

నాలుగు వేదాలకు ప్రతీకగా ఋగ్యజు సామ అథర్వ వేదములనేటువంటి నాలుగు మాడ వీధులలో విహరించడానికై ధర్మార్థ కామ మోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థములను మానవాళికి అందించడానికై నాలుగవ రోజు బ్రహ్మోత్సవాలలో స్వామి వాహన మండపం నుంచి కల్పవృక్ష దివ్య ఛాయలో విహరించడానికి ముందుకు విచ్చేసి ఇప్పుడిప్పుడే స్వామి దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి సన్నిధిలో దివ్య ప్రబంధ పాసురాలను చక్కగా శ్రవణం చేసి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అని నవవిధ భక్తులలో మొట్టమొదటిది శ్రవణం. పుట్టినటువంటి శిశువు కూడా జ్ఞానాన్ని పొందేది శ్రవణం ద్వారానే. ఏడు రోజుల్లో పరీక్షిణ్ మహారాజు ముక్తిని పొందింది కూడా భాగవత శ్రవణం ద్వారానే. అలాగే శ్రీనివాసుని యొక్క దివ్య గుణామృతాన్ని ఈ వాహన సేవలలో ఆలకించేటువంటి ఆకాశవాణి శ్రోతలు కూడా శ్రవణమనేటువంటి మాధ్యమం ద్వారే విని తరిస్తూ ఉన్నారు. ఇలా మనల్ని అందరినీ కూడా తరింపజేయడం కోసం స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి ఆ వృక్షవాహనంపై విహరిస్తూ ఉంటే దేవతారూపంలో ఉండేటువంటి వివిధ పక్షి జాతులన్నీ కూడా ఆ వాహనం చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. సామాన్యంగా పక్షులు సేద తీరేది వృక్షముల మీదే కదా, కాబట్టి దివ్య దేవతావృక్షం ఇక్కడ ఉంది అనే ఉద్దేశంతో కాబోలు పక్షులన్నీ ఆ వాహనం చుట్టూ విహరిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఎల్ల ఋతువులందు నెలరారి పరమమై కోరువచ్చి వారి కోర్కెలు నీనేడి వేల్పుమాను పాల వెల్లి బుట్టే అని దేవతలు రాక్షసులు కూడా పాల సముద్రమును అమృతం కోసం చిరుకుతున్నప్పుడు అన్ని ఋతువులలో కూడా పచ్చగా ఉండి కోరిన వారి యొక్క కోరికలు తీర్చినట్టి కల్పవృక్షము పాల సముద్రము నుండే ఆవిర్భవించింది. కల్పవృక్షం ఐహిక సుఖాలను మాత్రమే ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహనుడైనటువంటి తిరువెంకటనాథుడు వెంకటేశ్వరుడు మన గోవిందుడు ఐహిక ఆముష్మిక సుఖములను కూడా ప్రసాదించేటువంటి వాడు. అందుకనే ఆశ్రిత కల్పతరువుగా స్వామివారిని చక్కగా అభివర్ణిస్తూ ఉంటారు. అంతేకాదు కృష్ణావతారంలో సత్యభామ కోరికను తీర్చడం కోసం పారిజాత కల్పవృక్షాన్ని దివి నుండి భూమికి తెచ్చి ప్రతిష్ఠించినటువంటి వాడు మన స్వామి. ఇప్పుడు కలియుగంలో కూడా ఆశ్రిత భక్తజనుల భక్తజనుల యొక్క కోరికలను తీర్చడం కోసం కల్పవృక్ష ఛాయలో స్వామి మనందరికీ కూడా ఆ చల్లదనాన్ని అందివ్వడానికి విహరిస్తూ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి కల్పవృక్ష వాహనంలో ఏ అవతారంలో మనకి దర్శనమిస్తున్నాడు అంటే బకాసుర వధ ఘట్టాన్ని గుర్తు చేస్తూ స్వామి విహరిస్తూ ఉన్నాడు. ఈ బకాసుర వధ వృత్తాంతం కూడా మనకి ఏ తత్వాన్ని తెలియజేస్తోంది అంటే అలనాడు గోకులంలో బాలకృష్ణుడు తన సఖులతో కలిసి యమునా తీరంలో ఆవులు మేపుతూ ఆడుకుంటున్నటువంటి సమయం అది. కంసుడు పంపినటువంటి ఎందరో మంది రాక్షసుల్ని తుదముట్టించి స్వామి ఆ గోపబాలులను గోవులను కాపాడుతూ ఉన్నాడు. అందులో ఒక అసురుడే బకాసురుడు కొంగ రూపంలో వచ్చాడు. రాక్షసుడు కూడా ఎంత భీకరంగా ఉన్నాడు అంటే ఆకాశాన్ని తాకేంత ఎత్తుతో ఉన్నాడు, పర్వత శిఖరంలో ఉన్నాడు. వాడి అయినటువంటి ముక్కు విస్తారమైనటువంటి రెక్కలతో ఒక భయంకరమైనటువంటి కొంగ రూపంలో అసురుడు గోపబాలుడు ముందుకు దూసుకొచ్చాడు. గోపాలురందరూ కూడా ఆ భీకర స్వరూపాన్ని చూసి భయపడి కేకలు వేశారు. వెంటనే ఆ బకాసురుడు బాలుడుగా ఉన్నటువంటి వాణ్ణి కృష్ణుని చూసి తన పొడవైనటువంటి ముక్కుతో జగద్రక్షకుడు యొక్క తత్వం తెలియక శ్రీకృష్ణుణ్ణి ఒక్కసారిగా అమాంతం నోటిలోకి లాగి మింగేశాడు. ఆహా, నా పని అయిపోయింది, కంసరాజు ముందు కీర్తిని గడించానని ఆనందపడుతూ ఉండే సమయంలోనే ఒక పక్క గోపాలురందరూ కూడా నిశ్చేష్టులవుతూ ఉన్నారు. అదిగో ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేయడం కోసం అలనాడు బకాసుడు నోట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ గోపబాలురందరూ కూడా ఆనంద పరవశంతో ఏ విధంగా కేకలు పెట్టారో అదేవిధంగా నైరుతి మూల మీదకు కల్పవృక్ష ఛాయలో స్వామివారు ఆ బకాసుర వధ వృత్తాంత

0: తెలియజేస్తూ ఆ వేషంలో స్వామి ముందుకు వస్తూ ఉంటే భక్తజనులందరూ కూడా ఆనంద పారవశ్యంతో గోవింద గోవింద అనేటువంటి నామ సంకీర్తనాన్ని చేస్తూ ఉన్నారు. ఇలా మింగానని తాను భావించాడో లేదో బకాసురుడు, అంటే ఒక బడభాగ్నిలాగా స్వామిలో ఒక దివ్యమైనటువంటి తేజస్సుని, ఆ అగ్నిని, జ్ఞానాగ్నిని, సర్వ విధములైనటువంటి ఆ శక్తిని భరించలేక ఒక్కసారి మింగినవాడు మింగినట్టుగానే స్వామివారిని బయటికి వదిలివేశాడు. ఆ వదిలివేసిన సమయంలో రాక్షసుణ్ణి ఆ బకాసుడు యొక్క పదునైనటువంటి ముక్కు పైభాగాన్ని కింద భాగాన్ని రెండు చేతులతో పట్టుకుని లీలగా చీల్చివేసి సంహరించాడు. ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు గోపబాలురందరూ కూడా. ఇక్కడ బకాసురుడంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అజ్ఞానం అనేటువంటిది. అజ్ఞానాన్ని స్వామి ఏ రకంగా తొలగిస్తాడు అన్న తత్వాన్ని తెలియజేయడం కోసం సామాన్యంగా మనం కూడా లోకంలో లౌకిక పరిభాషలో కొంగ జపం అంటూ ఉంటాం. చూడడానికి తెల్లగా హంస రూపంలో ఉన్నప్పటికీ, ఎంతో ధ్యానం చేస్తున్నప్పటికీ దాని ధ్యానంలో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే అక్కడ నిశ్చలంగా ఉన్నట్టుండి అక్కడికి వచ్చేటువంటి మత్స్యాల్ని, చేపల్ని ఆహారంగా తీసుకోవడం కోసం చేసేటువంటి ఒక మాయ. అలాంటి మాయని స్వామి తుదముట్టించగలడు. మనలో కూడా అటువంటి అజ్ఞానం అనే మాయ ఉంటే ఆ మాయను తొలగించేటువంటి వాడిని నేనేనయ్యా అని మాయలో ఉంటూ మాయకు అందనటువంటి మాయావి కాబట్టి స్వామి ఆ తత్వాన్ని మనకి తెలియజేస్తూ ఇక్కడ ఈ బకాసుర వధ ఘట్టాన్ని గుర్తునిస్తూ ఆ కల్పవృక్ష ఛాయలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. కల్పవృక్షం అంటే భక్తుల కోరికలను, కష్టాలను తీర్చి సర్వ శుభాలను ప్రసాదించేటువంటి దివ్య వృక్షం. ఇది ఇంద్రుడి యొక్క స్వర్గంలో ఉండేటువంటి వృక్షం. మరి అటువంటి వృక్షం ఎటువంటి ఫలాన్ని ఇస్తుందో, అంతగమించినటువంటి ఫలాన్ని అందించడం కోసమే స్వామి స్వయంగా ఇక్కడ తిరువీధులలో, తిరుమలలో, అదిగో నైరుతిములలో ఆనంద కర్పూర నిరాజనాల్ని అలవోకగా అందుకోవడం కోసం శ్రీభూ సమేతుడై సంపదలను, సస్యాలను అందించేటువంటి అమ్మవార్లు ఇద్దరినీ కూడా తన కుడి ఎడమన పెట్టుకుని దివ్యమైనటువంటి సుగంధ పరిమళమైనటువంటి మించి సుగంధాలు వెదజల్లేటువంటి కుసుమ మాలలతో మిశ్రితమైనటువంటి అలంకారంతో స్వామి ఎంతో చక్కగా ప్రకాశిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా కష్టాలను మరచి ఒక్కసారి ఆ స్వామి నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. చెరగని ముద్రగా ఆ స్వామి యొక్క మనోజ్ఞమైనటువంటి మన్మథ మన్మథ సుందరాకార స్వరూపమైనటువంటి అచింత్యాద్భుత నిత్య యువన స్వభావ లావణ్య రత్నాకరమైనటువంటి ఆ మంగళ స్వరూపమైన స్వామిని వీక్షిస్తూ భగవంతుడు ఆకాశవాణి శ్రోతలు ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని తమ మహఫలకంపై ముద్రించుకుని స్వామి గుణ వైభవాన్ని చక్కగా ఆలకిస్తూ ఉన్నారు. మరి అలా ఆలకించిన వారికి, అదే విధంగా తిలకించిన వారికి, ఒకే సమయంలో అందరికీ కూడా ఆనంద పరవశాన్ని అందించేటువంటి ఆ కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి స్వామి వైభవాన్ని, ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని మనం బ్రహ్మశ్రీ చక్రవర్తి గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి కూడా అటువంటి చల్లని నీడని అందివ్వమని స్వామివారిని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. మూకం కరోతి వాచాలం బంగుం లంఘయితే గిరిం, యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. అతి దివ్యమైనటువంటి సుసందర్భంలో ఉన్నాం మనము. శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మలయప్ప స్వామి తిరుమాఢవీధుల్లో దివ్యమైనటువంటి కల్పవృక్ష సేవలో స్వామి ఆ వాహనాన్ని అధిరోహించి దివ్య మాఢవీధులలో విహరిస్తూ భక్తుల యొక్క కల్పతరువుగా మనయందు సమావేశమై ఉన్నారు. ఆ దివ్యమంగళమూర్తి ఆ కల్పతరువు యందు ఉండడంలో అనేక అంతరార్థాలు. సాధారణంగా గరుడ వాహనం గాని, హనుమంత వాహనం గాని, శేషవాహనం గాని, ఇవన్నీ వాహన యోగ్యమైనటువంటిగా, అంటే చూడటానికి మనకు వాహనానికి యోగ్యంగా కనబడేటువంటి వాహనములుగా కనబడుతూ ఉంటాయి. శేషుడి మీద ఎక్కాడు స్వామి, గరుడుని మీద అధిరోహించాడు స్వామి, హనుమంతుడి మీద విహరించాడు స్వామి, కానీ కల్పతరువు ఏంటి? తరుమనగా వృక్షము. ఎటువంటి కదలిక లేనటువంటి స్థిరమైనటువంటి స్థితి, అంటే స్థావరము అని వృక్షము మనకు ప్రసిద్ధమైనటువంటి విషయం. మరి అది కదలదు కదా. మరి అటువంటి కదలైనటువంటి స్థిరమైనటువంటి వృక్షం మీద స్వామి అధిరోహించి విహరించడం ఏంటి? ఆ వాహనాన్ని ధరించడం ఏంటంటే సమస్త స్థావర జంగమమైనటువంటి ఈ సమస్త ప్రాణికోటి ప్రపంచం ఏదైతే ఉందో దాని యొక్క కదలిక గాని, దాని యొక్క స్థిరత్వానికి కానీ స్వామే మూల కారణము.

సకల ప్రపంచము స్వామిమయమే అనేటువంటి గొప్ప అంతరార్థాన్ని స్వామి ఇందులో మనకు తెలియజేస్తున్నారు. అట్టి ఆ కల్పవృక్షము దివ్యంగా ఉంటుందట. అసలు ఆ కల్పవృక్షం యొక్క రూపుని వర్ణిస్తారు పురాణములలో, హేమమూలం రజత స్కంధం వైడూర్యమయ శాఖకం ప్రవాళపత్రం రత్నపుష్పం వజ్రఫలంచ కల్పకం. ఆ కల్పవృక్షమట చాలా దివ్యంగా ఉంటుందట. ఎలా ఉంటుందంటే హేమమూలం దాని యొక్క వేళ్ళు బంగారుమయంగా ఉంటాయట, రజత స్కంధం ఆ యొక్క కాండము వెండితో నిర్మించబడి ఉంటుందట, వైడూర్యమయ శాఖకం వైడూర్య మణులతో ఉండేటువంటి ఆ మణి విశేషంతో ఏర్పడేటువంటి శాఖములతో ఉంటుందట, కొమ్మలతో ఉంటుందట. ప్రవాళపత్రం, ప్రవాళము అంటే ఆ ప్రవాళ ఏదైతే ఉందో, పగడం ఏదైతే ఉందో ఆ పగడములతో చేర్పడినటువంటి ఆకులట. రత్న పుష్పం, దివ్యమైనటువంటి రత్నములే ఆ వృక్షమునకు పుష్పములుగా ఉంటాయట. వజ్ర ఫలం, దివ్యమైనటువంటి వజ్రం ఏదైతే మణులలో అత్యంత శ్రేష్టమై ఉంటుందో ఆ వజ్రములు దానికి ఫలములుగా ఉంటాయట. అటువంటిది ఆ కల్పతరువు. అట్టి కల్పతరువు మీద స్వామి నేడు సాక్షాత్ స్వర్గసీమలో స్థిరంగా ఉండేటువంటి ఆ కల్పవృక్షాన్ని మనకు మన కోరినటువంటి కోరికలు తీర్చడానికి స్వామియే కల్పతరువు. అసలు మనం చూసినట్టయితే ఒక కల్పతరువు మీద ఆ ఒక కల్పతరువుని అధిరోహించి సమస్త ప్రాణికోటికి వాళ్ళకి వాళ్ళకి యోగ్యమైనటువంటి సంకల్పాలు నెరవేర్చేటువంటి దివ్యమైనటువంటి కల్పతరువు. అంటే రెండు కల్పతరువులను చూస్తున్నాం మనము. అట్టి రెండు కల్పతరువులు మన యందు ప్రకాశమానంగా ఉన్నాయి. ఆ దివ్యమైనటువంటి కల్పతరువు ఏ విధంగా ఉంటుంది అంటే మనస్సు దాని యొక్క ఛాయలోకి ఎవరెవరైతే వచ్చారో వారి యొక్క సంకల్పాలని తీర్చి వాళ్ళ యొక్క శ్రాంతని, వాళ్ళ యొక్క అలసిపోయినటువంటి స్థితిని తొలగించి సంపూర్ణ ఆరోగ్యములను ఇచ్చి వాళ్ళని సుఖముగా చూసుకుంటుందట. అట్టి స్వభావం స్వామిది కదా. యద్యద్ విభూతి మత్సత్వం మయి తేజోంస సంభవం అన్నారు స్వామి. దేని దేనికైతే లోకములో ఏ వస్తువైనా సరే, లోకమైనా అలౌకికమైనా ఏ వస్తువైనా సరే దానిలో ఉండేటువంటి విభూతి స్వామి స్వరూపమే. కల్పవృక్షము ఎందు స్వామి అధిరోహించారంటే స్వామి నిత్యకల్పతరువు. ఆయన నిత్యకల్పతరమైనటువంటి దివ్యమైనటువంటి స్వరూపం. మనం ప్రార్థిస్తాం కదా నిత్యం, మనం పారాయణ చేసుకునేటువంటి విష్ణు సహస్రనామంలో ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుధ శ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్స అంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఛాయాయాం పారిజాతస్య, ఆ దివ్య పారిజాత కల్పతరువు యందు రుక్మిణీ సత్యభామల చేత స్వామి చేరి హేమ సింహాసనము పైన శ్రీవత్సాంక శ్రీవత్సమనేటువంటి దివ్యమైనటువంటి చిహ్నాన్ని స్వామి ప్రకాశింపజేస్తూ నీలమేఘము, అసలు వృష్టి, నేడు వృష్టి లేక ప్రపంచమంతా చాలా కష్టపడుతూ ఉన్నది. ఆ కష్టాన్ని తీర్చడానికి, ఇష్టములను ఈటేర్చడానికి స్వామి దివ్య కాలమేఘంలాగా వచ్చి మన యందు కృపావృష్టిని కురిపించడానికి ఈ కల్పతరువులో మనకి ఇక్కడ సమావేశమై ఉన్నారు. అట్టి భాగ్యాన్ని మనం ఆనందిస్తూ చూస్తున్నాం. భక్త ప్రపన్న కులనాయక దివ్య రూప సంకల్ప కల్పతరు దివ్య ఫలామలాత్మన్ శ్రీశేష శైల కటకాశ్రిత శేషసాయన్ గోవిందరాజ విజయీ భవ విశ్వమూర్తే. సంకల్ప కల్పతరు, ఎవరెవరైతే ఉత్తమమైనటువంటి కోరికలతో సంకల్పంతో స్వామిని మొక్కుకుంటారో, స్వామిని ప్రార్థిస్తారో వారి వారికి ఆ కోరికలను తీర్చి వారి వారి కోరికల్లో ఉండేటువంటి యోగ్యత అయోగ్యతలను కూడా సంస్కరించి ఏ కోరికని వీరికి ప్రసాదిస్తే వీళ్ళు పరమ ముక్తులవుతారో అటువంటి భావనాన్ని, అటువంటి అనుగ్రహాన్ని స్వామి మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. ఇట్టి కల్పతరువులు ఎన్నున్నాయని విశేషంగా ఒక విచారణ కూడా ఉన్నది. సాధారణంగా ఈ కల్పవృక్షములట ఐదు రకములు. మందార పారిజాతశ్చ సంతాన కల్పవృక్షక హరిచందనమిత్యేవ పంచవృక్షాసురద్రుమాః. మందార పారిజాత సంతాన కల్పవృక్ష హరిచందనం. ఈ ఒక్కొక్క కల్పవృక్షము ఈ అన్ని ఐదు కల్పవృక్షాలని కలుపుకుని ఒక కల్పవృక్షంగా దివ్యమైనటువంటి కల్పతరువు, భక్తుల పాటి కల్పతరువు అయినటువంటి స్వామి వచ్చినట్టుగా ఉంది. ఒక్కొక్క కల్పతరువుకు ఉండే విశేషములు మనం ఇప్పుడు తెలుసుకుందాము. మందార, ఈ మందారం అనేటువంటి కల్పవృక్షం ఏదైతే ఉందో ఇది మనః

0: ప్రశాంతతని ఇస్తుందట. ఎవరెవరు ఎట్టి ఉపాసన చేస్తారు, ఇప్పుడు దివ్యమైనటువంటి దక్షిణాయనం జరుగుతోంది, ఉపాసనకు విశేషమైనటువంటి కాలము, అందులోనూ శరత్కాలము, నవరాత్రి దివ్య సందర్భము. ఇప్పుడు ఎవరైతే ఏ ఉపాసనలు చేస్తారో ఆ ఉపాసనల యొక్క ఫలాన్ని ఇచ్చేట్టుగా ఉంటుందట. పారిజాత, పారిజాతం అనేటువంటి కల్పవృక్షం విశేషం ఏదైతే ఉందో అది కేవలం ఆ వృక్షములను స్పర్శ చేత కాని, దాని యొక్క నీడ చేత కాని, దివ్యమైనటువంటి సువాసనలు అంటే మన దేహానికి కానీ ఆ పరిశ్రమలలో ఉన్న వాళ్ళకి కానీ దివ్య సువాసనలు కలిగించి మానసిక ఆనందాన్ని కలిగించి దివ్యానుగ్రహాన్ని ఇస్తుందట. అదేగా మనం ఇప్పుడు ఆనందిస్తున్నాం. సంతాన, అందరూ లోకులు కోరుకునేది సత్సంతానాన్ని ఇచ్చి వంశాభివృద్ధి కావాలని. ఓ సంతాన కల్పవృక్షంగా సంతాన గోపాలుడుగా కూడా ఉన్నాడు స్వామి అని మనం భావించాలి. వంశాభివృద్ధికి సంతాన ప్రాప్తికి స్వామి మనకు అనుగ్రహిస్తున్నారు. కల్పవృక్ష అంటే లౌకిక అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక కోరికలను కేవలం ఏకమాత్రంగా సంకల్పించినంత మాత్రానే మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. హరిచందనం శరీర తాపాన్ని తగ్గించేటువంటి స్వామిని మనం ఇప్పుడు చూస్తున్నాము. దివ్య గంధములతో మన యొక్క శరీర యొక్క శ్రాంతని ఆయన పక్కకు తప్పిస్తూ ఉన్నారు. నమస్తే కల్పవృక్షాయ చింతితార్థ ప్రదాయ చ విశ్వంభరాయ దేవాయ నమస్తే విశ్వమూర్తయే. అట్టి దివ్యమైనటువంటి విశ్వంభర రూపమైనటువంటి చింతితములను ఇచ్చేటువంటి స్వామిని మనం దర్శించాము. ఇప్పుడు ఆ విషయాన్ని బ్రహ్మశ్రీ మారుతి గారు గురువు గారు మనకి దివ్యంగా అనుగ్రహిస్తారు.
1: ధన్యవాదాలు చక్రవర్తి గారు. స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ముక్తిదం వీరం శ్రీనివాసం భజే నిజం. ఎవరి నామస్మరణ చేయడం ద్వారా సమస్త దోషములు కూడా పటాపంచలేకపోతాయో, ఎవరి యొక్క దివ్య గుణారవిందాన్ని ఆలకించడం ద్వారా మనకు కోరినటువంటి కోరనటువంటి మనకి హితమైనటువంటివన్నీ కూడా ఇందాక మేఘం చెప్పినట్టుగా వర్షిస్తూ ఉంటాయో, ఎవరి దివ్య దర్శనం మనకి లభిస్తుందో మంగళ మనోజ్ఞమైనటువంటి అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొందగానే మనకి ముక్తి కరతలామలకమవుతుందో, అటువంటి భగవానుడు శ్రీనివాస పరబ్రహ్మ మాడ వీధులలో విహరిస్తూ దివ్యమైనటువంటి అనేకమైనటువంటి ఆనందాలనే కాదు సందేహ నివృత్తుల్ని అందిస్తూ ఉన్నాడు, సందేశాల్ని కూడా ఇస్తూ ఉన్నాడు. అశేషయనం శేషయనం శేషసాయినం శేషాద్రి సమశేషం చ శ్రీనివాసం భజే నిశం అని దేవశర్మాదులు అనేక మంది ఆ స్వామిని నిజంగా అనేక విధాలుగా కీర్తించి తరించారు కూడా. అంతేకాదు తిరుమల పుష్పమండపంగా ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం, భోగమండపం యోగమండపం పుష్పమండపం అని ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు శ్రీరంగం కంచి యోగ భోగ మండపాలుగా ప్రసిద్ధి పొందితే తిరుమల క్షేత్రానికి పుష్పమండపంగా ప్రసిద్ధి. అందుకనే తిరుమల క్షేత్రంలో వినియోగించేటువంటి పుష్ప సంపద బహుశా మరి ఇతర ఏ క్షేత్రంలో కూడా వినియోగించడంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే నిరంతరము స్వామివారికి పూల మాలలతో అలంకరణ, ప్రత్యేకంగా గురువారం నాడు తోమాల సేవ అనేటువంటి అద్భుతమైనటువంటి వైనం, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అందుకనే తిరుమల క్షేత్రంలో ఇక్కడికి చేరినటువంటి ఇక్కడ వికసించినటువంటి ప్రతి పుష్ప రాజం కూడా స్వామివారి యొక్క దివ్య కైంకర్యానికే వినియోగించాలి అనేటువంటి కట్టుబడి కూడా ఉంది. అలా ఆ పుష్పరాజాలంటే స్వామివారికి చాలా ప్రీతి. అసలు అన్నిటికన్నా కూడా ప్రధానమైనటువంటి మనమే ఒక తరువుగా మనం భావించినట్లయితే మనం కూడా అందించవలసినటువంటి పుష్పాలు, మనం కూడా తెలుసుకోవలసినటువంటి పుష్పాలు కూడా ఉన్నాయ్యా. మనమేమిటి పుష్పంగా స్వామివారికి సమర్పించవలసింది అంటే గుణ పుష్పాలు చెప్పారు. అందున 8 రకాలైనటువంటి పుష్పాలు చెప్పారు. ఏమిటి అంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పమతఃపరం, సత్యం పుష్పం, తపః పుష్పం, భావ పుష్పమతాష్టమం, ఏవమష్ట విధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. మన ఈ శరీర ధ్రువం నుంచి కూడా పాంచభౌతిక శరీరం నుంచి కూడా అద్భుతమైనటువంటి అస్తవిధమైనటువంటి గుణ పుష్పాలను గనక స్వామివారి యొక్క చరణారవిందములందు ఉంచినట్లయితే స్వామి ప్రీతుడై మనల్ని అనుగ్రహిస్తాడు అని
2: అంతేకాదు స్వామివారికి వృక్ష

నికి కూడా అవినాభావ సంబంధం. ఎన్నో గాథల్లో భారతంలో సాక్షాత్తు సంజయ రాయబార సమయంలో చెబుతాడు, వృక్షాలు రెండు, ధర్మవృక్షము అధర్మవృక్షము, ఆ ధర్మవృక్షానికి మూలాన్ని నేనే ఉన్నాను అని చెప్పి సంజయుడికి తెలియజేశాడు. అలా వృక్షం అంటే స్వామి స్వయంగా ప్రకటించుకున్నాడు. అంతేకాదు తిరుమలలో కూడా సంపంగి ప్రాకారం అని, ఆ సంపంగి వృక్షం కూడా ఒకనాటి స్వామివారి యొక్క ప్రాకార నిర్మాణ సమయంలో కించిత్ అవరోధంగా కనబడితే అర్చకులు ప్రార్థిస్తే అది కొంచెం పక్కకి తొలగి స్వామివారి ప్రాకార నిర్మాణానికి సహకరించిందనే భావంతో ఆ ప్రాకారం ఉన్న చోట, ఆ వృక్షం ఉన్న చోట దానికి సంపంగి ప్రాకారం అని. అంతేకాదు స్వామివారి కళ్యాణ మహోత్సవ సమయంలో కుబేరుడి దగ్గర రుణం తీర్చుకున్నప్పుడు అక్కడ సాక్షీభూతంగా ఉన్నటువంటి వృక్షం కూడా తింత్రిణీ వృక్షముని, అది కూడా ఇప్పటికీ కూడా వరాహస్వామి వారి దగ్గర స్వామివారు రాసినటువంటి ఆ పత్రంలో ఉంది అని బుద్ధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా మనల్ని మన కోరికల్ని తీర్చడం కోసం స్వామివారు ఆశ్రిత కల్పతరువుగా ఉంటే మనందరం కూడా సుఖంగా ఆనందంగా జీవించాలి అంటే వృక్ష సంపద ఉండాలి, దాని నుంచే మనకు కావలసినటువంటి ప్రాణవాయువు సమృద్ధిగా అందుతుంది. కాబట్టి వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి దాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే కలియుగ వాసులు ఎటువంటి వారయ్యా అంటే చెబుతారు భాగవతంలో, అలసులు మందబుద్ధులు అల్పధరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములయ్య విషయజాలరు ఈ కలియుగమందు మానవులు కావున ఏయది సర్వసౌఖ్యమై అలవడునేమిటంబుడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. మానవులమైన మనందరం కూడా దేవరుణం ఋషి రుణం పితృరుణం అని రుణత్రయాన్ని తీర్చుకోవాలని చెబుతారు. మరి ఎందుకండి అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది మహర్షులందరూ కూడా మరి సూత మహర్షిని గాని వీళ్ళందరినీ ఎందుకయ్యా ప్రార్థించారు, ఎవరి కోసం ప్రార్థించారంటే వాళ్ళు మహర్షులు దివ్య ద్రష్టలు, వాళ్ళకి తెలియవా, వాళ్ళు తెలుసుకోలేరా, వాళ్ళకి తెలుసు వాళ్ళు తెలుసుకోగలరు, మనకి తెలియదుగా మనకి తెలియాలిగా. అందుకోసం మన కోసం మానవుల్ని ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి తత్వాన్ని లోకానికి పురాణాల రూపంలో అంతకు మించి వేదాల రూపంలో అందించినటువంటి వాళ్ళు. అందుచేత స్వామి మానవుల్ని ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేయండి అయ్యా అని చెప్పారు. ఎందుకని మానవ యొక్క లక్షణం ఎలా ఉంటుంది, పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవ ఫలం పాపస్య నేచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పుణ్యఫలాలు మనకి కావాలి, పుణ్యక్రియందు మన యొక్క మనస్సు నిలబడదు. పాప ఫలం మనకొద్దు, పాపక్రియందు మనస్సు పరుగులు పెడుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి దుర్భాగ్యమైనటువంటి స్థితి కాలవశాత్తు కలుగుతుందయ్యా కలియుగంలో, మరి దాన్ని తరించడానికి స్వామి నీవే దిక్కయ్యా అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు చెప్పాడు, ఎప్పుడైతే రాక్షసులు రాక్షస భావాలు అధికంగా ఉంటాయో అప్పుడు ఆయన లీలా విభూతుడై అవతరిస్తాడు. ఆ తత్వాలన్నీ మనకి ఈ కల్పవృక్ష వాహనంలో ఒక్కొక్క వాహన సేవలో ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క తత్వాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. భగవంతుండగు విష్ణుడు జగములకి వేళ రాక్షస వ్యధగలు తగన వేళల దయతో యుగ యుగమున బుట్టిగాచును దిల్లీలన్. ఎప్పుడైతే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అని చెప్పాడో మనందరినీ కూడా రక్షించడానికి అవతరిస్తాన్ని స్వామి స్వయంగా ప్రకటించినటువంటి వాడు. కాబట్టి అటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మనకి కలగాలంటే మనం చేయవలసిందల్లా ఏమిటండి అన్నారు. ఏవీ లేదు, ప్రహ్లాదుడు కూడా చెప్పాడు దంతుయూథపు చందమ్మలు. ఏ రకంగా అయితే అలనాడు గజేంద్రుడు స్వామివారిని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చెప్పాడో అలాగే మనస వాచ కర్మణ మనం త్రికరణ శుద్ధిగా స్వామి నీ దివ్య చరణములే మాకు శరణములు అని శరణాగతి చేసి చేసినట్లయితే స్వామి తప్పకుండా మనల్ని ఉద్ధరిస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఆ తత్వాన్నే మనకి భవిష్యోత్తర పురాణం కూడా తెలియజేస్తోంది. కఠిన్యస్తకరేణాపి నిజ పాదాబ్జగామినాం నృణాం భవపయోరాశిం కటిదగ్నం ప్రదర్శయన్ కటిదగ్నం ప్రదర్శయన్ విరాజే వెంకటేశ సంప్రత్య విరమాపతి. ఓ భక్తజనులారా, మీరందరూ నన్ను ఆశ్రయించండి అయ్యా. మీరు కనుక నన్ను ఆశ్రయించినట్టయితే నా
పాదములనేటువంటి కమలములు మీరు చేరుకున్నట్టయితే, మీ భవ పయోరాశి ఏదైతే ఉందో, సంసారం అనేటువంటి ఈ భవసాగరం ఏదైతే ఉందో, అది కటిదగ్నం కటిమాత్ర పర్యంతమే అవుతుందయ్యా అనే తత్వాన్ని తెలియజేస్తూ వెంకటేశ్వరుడు ఇక్కడ ధ్రువమూర్తిగా వెలుగొందుతూ ఉన్నాడు. అంతేకాదు, బహుజన్మార్జితై పుణ్యై లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరి.

0: దర్శనం ముక్తిదం పరం. ఎన్నో జన్మల పుణ్య ఫలం చేత ఒక క్షేత్ర దర్శనం అనేది లభిస్తుంది, కానీ ఈ వెంకటాచల క్షేత్ర దర్శనం అనేటువంటిది ముక్తి సాధకులకు మాత్రమే లభిస్తుందయ్యా అని. అందుకే వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరణీ తీర్థ సమం నాస్తి చ నాస్తి వై అని వరాహపురాణం తెలియజేస్తోంది. మరి అటువంటి పుష్కరణి సమీపంగానే స్వామివారు ఇప్పుడు కల్పవృక్ష వాహనంపై ముందు తూర్పు వీధిలో వేద వీధిలో విహరించారు, తరువాత దక్షిణ వీధిలో విహరించారు, ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉత్తర వీధిలోకి పయనమవడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. అందుకే చెప్తారు, ఇదం తు దివ్యం పరమాద్భుతం శుభం విమానమింద్రాది నిషేవ్యమానం విభాతి విష్ణోరివ మందిరం పరం పశ్యామ సర్వే వయం అద్భుతం గృహం. అదిగో దివ్యమైనటువంటి బంగారు ఛాయలో మైమరుపుతో మేలుగు బంగారంలా మెరుసుపోతున్నటువంటి దివ్య ఆనంద నిలయ విమానం. దేవతలందరూ కూడా ఆ విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తూ తరిస్తూ ఉంటారు. మనము ఇక్కడ విచ్చేసినటువంటి వారు ఇక్కడికి విచ్చేయకపోయినా వింటున్నటువంటి ఆకాశవాణి శ్రోతలందరూ కూడా మనస్సనే చక్షువుతో భావన చేస్తే అద్భుతమైనటువంటి తిరుమాడ వీధులు మధ్యలో కమలంలా వికసించేటువంటి ఆనంద నిలయ దివ్య విమాన గోపురం, అటుపక్క పుష్కరిణి, ఇటుపక్క స్వామివారు వాహనంపై విహరించేటువంటి అద్భుత కల్పవృక్ష వాహన సేవ, మైమరిపి స్వామివారి సేవలో పాలు పంచుకున్నటువంటి గజరాజాలు, వెనక అశ్వరాజాలు, ఆ వెనక వృషభరాజాలు, ఆ పైన దివ్య ప్రబంధ పారాయణ చేసేటువంటి గోష్ఠి స్వాములు, వెనక స్వామివారి యొక్క అద్భుత వైనాన్ని కీర్తించేటువంటి వేద పారాయణ చేసేటువంటి వేద పారాయణదారులు, మధ్యలో స్వామి ముందు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని అనేక రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళా బృందాలందరూ కూడా, ఆబాల గోపాలం అందరూ కూడా మైమరిచిపోయి లోపల అలనాడు బృందావనంలో గోపికలు గాని అలాగే స్వామి యొక్క డైనటువంటి సుందరాకారుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో ఉండగా ఏ రకంగా ఆనంద పారవశ్యానికి లోనయ్యారో అదే విధంగా ఇక్కడ కూడా అందరూ లోనవుతూ తమను తాము మైమరిచిపోయి అద్భుతమైనటువంటి వాతావరణంలో సూర్యుడు కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపించకుండా అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా శోభాయమానంగా ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటే స్వామి సేవలో తరించామనేటువంటి ఆనందం అనేటువంటి అద్భుత భావనలు మూటలను తమతో తీసుకువెళుతూ ఉన్నారు భక్తుల దర్శనమైనటువంటి వాళ్ళందరూ కూడా. ఇలా నిరంతరము భక్తుల చేత సేవలందుకునేటువంటి ఆ పరమాత్మ ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క వైభవాన్ని, కాబట్టి మనందరికీ ఈ కల్పవృక్ష వాహనంలో మనకి కావలసినటువంటి కోరికలన్నీ తీరుస్తూ మనందరి యొక్క బాధ్యతగా వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి భావాన్ని, చెట్లను రక్షించమనేటువంటి తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. భూవరేంద్ర ఇట్టి పుణ్య ప్రదేశములందు నరుడు చేయునట్టి ధర్మం అల్పమైనది సహస్ర గుణాధికము అని. కాబట్టి అటువంటి దివ్య ధామ దర్శన భాగ్యాన్ని మనం పొందాం, కాబట్టి ఒక్కసారి ఆ స్వామికి ఆనంద కర్పూర నిరాంతో మంగళాన్ని పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్మల్ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ గారు, శ్రీ కె వాసుదేవ కుమార్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి 8 గంటలకు సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటారు. ముందుగా ఓ ప్రకటన.
3: ప్రయాణికులకు ముఖ్య గమనిక, ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
4: ఆర్బీఐ అంటోంది ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు.
1: ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలను మీకు వినిపించే కార్యక్రమం మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి నేటి కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ సుమన్ మాలత్ గారు, ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొనిపాక శంకరరావు. హలో అంటూ మీతో ముచ్చటిస్తూ మీరు కోరిన ఆ పాటను మీకు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాను నేను మీ ఆర్జే వనమ రామకృష్ణ. మరి కార్యక్రమంలో మొదటి కాలర్ ఏమంటున్నారో విందాం. హలో,
2: హలో, శుభోదయం సార్.
1: శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెంకటేష్ గారు, బాగున్నారా?
2: చాలా బాగున్నా సార్.
1: ఓకేనండి, సంతోషం. మొదటి పరిచయం, మొదటి సంభాషణ. మరి మరి ఈ రోజు మీ మాటతో పాట కార్యక్రమానికి ఫోన్ చేశారు, ఏ పాట వినిపించమంటారు వెంకటేష్ గారు? ఓ, చాలా చక్కటి భక్తి గీతాన్ని మీరు కోరుతున్నారు. మరి మీరు కోరిన పాట సిద్ధంగా ఉంది, వినేసేయండి. ఓకేనండి.

0: శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిత్రిలాస నా స్వామి.
1: హలో హలో హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే, లక్ష్మీపల్లి మండలం ప్రసాద్ నగర్ నుంచి కాగిత వెంకటేశ్వర.
1: కాగిత వెంకటేశ్వర గారు బాగున్నారా?
2: బాగున్నా, బాగున్నా సార్.
1: మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో ఏ పాట వినిపించమంటారు?
2: అంతా మన మంచికే చిత్రం సార్.
1: ఓకేనండి, అంతా మన మంచికే చిత్రం నుంచి ఏ పాట వినిపించమంటారు?

ఆహా ఎంత బాధపడుతున్నారండి. వెంకటేశ్వర గారు, మీలో మంచి గాయకులు ఉన్నారు, మరి మీరు కోరిన పాట వినిపిస్తున్నా, వినండి. ఓకే.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
2: మినుటినరు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 మెగాహెడ్స్ పై మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు వింటున్నారు. మరి కార్యక్రమంలో తర్వాత కాల్ చేస్తున్న కాలర్ ఎవరో విందాం. హలో,
3: నమస్కారం గారు, నేను సబ్బాయిగూడ నుంచి చెన్నప్ప మాట్లాడుతున్నాను. బాగున్నారా?
2: బాగున్నాం అండి. అప్పారావు గారు, మరి మీరు బాగున్నారా?
3: బాగానే ఉన్నానండి. ఈరోజు నేను కోరుకునే పాట ఏంటంటేనండి, లారీ డ్రైవర్ సినిమాలో నుంచి దసరా వచ్చిందమ్మ.
2: ఓ, ఆ పాట ఎందుకు కోరుతున్నారు?
3: ఆ పాట మరి ఆల్రెడీ మనం దసరా మొన్న పాకిస్తాన్ నుంచి దసరా పండుగ ఫ్లో లోనే ఉన్నాం కాబట్టి,
2: దసరా సంబరాల్లో ఉన్నాం కాబట్టి మరి సందర్భోచితంగా పాట కోరారు మీరు.
3: కోరాను. అయితే మొన్న మంగళవారం నాడు మధుమంజర్లో పూల బతుకమ్మ గురించి, బతుకమ్మ విశిష్టత గురించి రేణుకా గారు చాలా అద్భుతంగా చెప్పారండి. మధుమంజరి బతుకమ్మ పాటలు, దాని విశిష్టత పద్ధతులు అన్ని కూడా గంట సేపు కూడా టైం తెలియకుండా గడిచిపోయిందండి.
2: ధన్యవాదాలండి, మరి మీ యొక్క అభిమానాన్ని ఆ యొక్క కార్యక్రమం చూరగొన్నందుకు
3: చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ.
2: ఓకేనండి, మరి మీరు కోరిన పాట సిద్ధంగా ఉన్న అప్పారావు గారు మరి వినండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. రాధాపాసి గారు, మేము అలాగే గుర్తుపట్టేస్తుంటాం. మరి మీరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి, చాలా చాలా బాగున్నాం. మరి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఫోన్ చేశారు రాధాపాసి గారు. ఏ పాట వినిపించమంటారు? ఓకేనండి, దసరా సందర్భంగా మరి అమ్మవారి పాట ప్రత్యేకంగా మీరు అందరు కోరుతున్నారు. మీకోసం ఆ పాట సిద్ధంగా ఉంది. మరి ఓకేనండి, మరి ఈ పాట వినిపిస్తున్నాం. మీరు కోరిన పాట సిద్ధంగా వినండి. ఓకే,
1: థ్యాంక్ యూ సార్.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: హలో,
2: హలో, గుడ్ మార్నింగ్. రామకృష్ణ గారు,
1: గుడ్ మార్నింగ్ అండి. మరి బాగున్నారా? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు?
2: ప్రశాంతి నగర్ నుంచి మారబైన శ్రీనివాసరావు.
1: ప్రశాంతి నగర్ నుంచి మారబైన శ్రీనివాసరావు గారు, మరి ఏ పాట వినిపించమంటారు?
2: ఖైదీ బాబాయ్ మూవీ నుంచి

0: ఇది పల్లె కాదు చల్లని రే పల్లె, ఇది పల్లె కాదు చల్లని రే పల్లె. ఈ పాట ఏంటి సార్?
1: హలో, మీలో గడ్డసాలు ఉన్నారు, మీ పాట ఆల్రెడీ వస్తుంది, మరి వినేసేయండి. ఓకేనండి, మారపేని శ్రీవాస్తవ గారు.

0: వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహిషాసురమర్దిని దేవి ఆలయంలో దసరా పండుగ సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
1: ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ మహిషాసురమర్దిని దేవి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు.
2: కార్యక్రమంలో తర్వాత కాలర్ ఏమంటున్నారు విందాం. హలో
3: హలో
2: హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అచ్చమ్మ గారు
3: బాగున్నారా?
2: బాగున్నాం. ఏ పాట వినిపించమంటారు అచ్చమ్మ గారు? ఓకేనండి, జయం నుంచి ఒక మంచి పాట వినిపిస్తాం. మరి మీతో పాటుగా ఎవరెవరు ఈ పాటను కోరుతున్నారు? మనవరాలు. ఓకేనండి, మరి రేడియో వింటూ ఉంటారా?
3: వింటూ ఉంటా సార్.
2: ఓకేనండి, మరి మీరు కోరిన పాట సిద్ధంగా ఉంది, వినండి.
3: సరే సార్.

హలో హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? రాంబాబు గారు బాగున్నారా? మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఫోన్ చేశారు ఏ కారణం? ఆహా, ఓకే. అందుకే బయట సౌండ్ వస్తున్నాయి. మరి ఏ పాట వినిపించమంటారు? ఈరోజు గురువారం, సాయిబాబాకి ఇష్టమైన వారం. సో అందుకోసం ఈ పాట కోరుతున్నారు. మరి మీరు కోరిన పాట సిద్ధంగా ఉంది, మరి వినండి. ఓకే ఓకే.

0: హలో, కార్యక్రమంలో చివరి కాలర్ ఏమంటున్నారు విన్నాం. హలో, నమస్తే అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, గొర్రె బాబురావు గారు.
1: నమస్కారం సార్, ముందు ఆకాశవాణి ఆదిమేరు కొత్త స్టేషన్ డైరెక్టర్ సౌండ్ ఇంజనీర్ కార్యకర్తలు అందరికీ కూడా శుభోదయం సార్.
0: మీకు కూడా మరి మా అందరి తరఫున మీకు కూడా శుభోదయం తెలియజేస్తుంది. మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మరి ఏ పాట వినిపించమంటారు బాబురావు గారు?
1: శుభోదయం. అయితే ఈ రోజు ఏం పాట కావాలంటే హరిరాముడు సినిమాలోని
0: మరి కార్యక్రమానికి చివరి కాలర్ అయినప్పటికీ చాలా సందేశాత్మకమైన గీతాన్ని మీరు కోరారు, మరి మీరు కోరిన ఆ పాట సిద్ధంగా ఉంది, వినండి బాబురావు గారు.
1: థాంక్యూ, థాంక్యూ వెరీ మచ్.
0: ఓకేనండి.

విన్నారు కదా మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ సుమన్ మాలోత్ గారు. మరి మీతో హలో అంటూ మీరు కోరిన పాటల్ని మీకు ప్రసారం చేసిన నేను మీ ఆర్జే వనమారామకృష్ణ. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, ఇప్పుడు సమయం సరిగ్గా 9:30 దాటి 55 సెకండ్లు. ఇప్పుడు ఏకచిత్రగానం. ఈ శీర్షికన కాకతీయ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన బతుకమ్మ ఈ చిత్రంలోని పాటలు వింటారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రమాదేవి, చైతన్య, బండారు సుజాత, శ్రీకాంత్, ఇంకా వీరి బృందం. గీత రచన గోరేటి వెంకన్న, డాక్టర్ అందేశ్రీ. సంగీతం సమకూర్చారు టి ప్రభాకర్. వినండి కాకతీయ ఫిలిమ్స్ వారి బతుకమ్మ ఈ చిత్రంలోని పాటలు.

ఏకచిత్రగానం శీర్షికను మీరింతవరకు కాకతీయ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన బతుకమ్మ ఈ చిత్రంలోని పాటలు విన్నారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రమాదేవి, చైతన్య, బండి సుజాత, శ్రీకాంత్ బృందం. గీతరచన గోరెటి వెంకన్న, డాక్టర్ అందేశ్రీ. సంగీతం సమకూర్చారు టి ప్రభాకర్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు కళల భారతానికి కలాం మార్గం ప్రత్యేక కార్యక్రమం వింటారు. వినండి, కళల భారతానికి కలాం మార్గం ప్రత్యేక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

ఏపీజే అబ్దుల్ కలాం, భారత 11వ రాష్టపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఏపీజే అబ్దుల్ కలాం భారత రాష్టపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్ గా పేరు పొందారు. కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ వాహన సాంకేతిక అభివృద్దికి కృషి చేశారు. 1998లో భారతదేశ పోక్రాన్ 2 అణు పరీక్షలలో కీలకమైన సంస్థాగత సాంకేతిక రాజకీయ పాత్ర పోషించారు. 2002 రాష్టపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతన్ని అభ్యర్థిగా ప్రతిపాదించగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. అబ్దుల్ కలాం తన పుస్తకంలో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ది చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ది ప్రణాళికలు సూచించారు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు ఏపీజే.

2012లో ది హిస్టరీ ఛానల్ రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ ఫెలోలో అతను 2వ స్థానంలో ఎంపికయ్యారు. అవుల్ ఫకీర్ జైనులుద్దీన్ కలాం తమిళనాడు రాష్టంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు ఏపీజే అబ్దుల్ కలాం. తండ్రి జైనులుద్దీన్ పడవ యజమాని, తల్లి ఆశీయమ్మ గృహిణి. పేద కుటుంబం కావడంతో కుటుంబ అవసరాల కోసం కలాం చిన్న వయసులోనే పనిచేయడం ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత తన తండ్రికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండడానికి వార్తాపత్రికలు పంపిణీ చేసేవాడు. పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవడానికి తపన పడేవాడు.

రామనాథపురం స్క్వాడ్జ్ మెట్రికులేషన్ స్కూల్లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక కలాం తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో చేరి 1954లో భౌతిక శాస్త్రంలో పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యే వరకు మక్కువ కలుగలేదు. 4 సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించాడు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో చేరాడు అబ్దుల్ కలాం. కలాం సీనియర్ తరగతి ప్రాజెక్టు పనిచేస్తుండగా పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్టు తదుపరి 3 రోజుల్లో పూర్తి చేయకపోతే తన ఉపకార వేతనం రద్దు చేస్తాను అని బెదిరించారు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తి చేసి డీన్ ను ఆకట్టుకున్నారు. ఆ తరువాత డీన్, కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించాను అన్నాడు. 8 స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో 9వ స్థానం పొంది యుద్ద పైలట్ కావాలనే తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయాడు ఏపీజే అబ్దుల్ కలాం.

మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో పట్టా పొందిన తర్వాత 1960లో కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు. కాని డిఆర్డీఓలో ఉద్యోగం చేయడంతో అతను సంతృప్తి చెందలేదు.

1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ఇస్రోలో చేరి ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 తయారీలో పనిచేశాడు అబ్దుల్ కలాం. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. SLV-3 పరీక్ష విజయం తరువాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ సతీష్ ధావన్ను పిలిచినప్పుడు ఆయనతో పాటు వెళ్లిన వారిలో అబ్దుల్ కలాం కూడా ఒకరు. అయితే మొదట ఈ ఆహ్వానం వచ్చినప్పుడు కలాం భయపడ్డాడు. నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి, ఎలా రావాలి అని సతీష్ ధావన్ను అడగగా ఆయన, మీరు ఇప్పటికే విజయాన్ని ధరించి ఉన్నారు కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా వచ్చేయండి అని అన్నారు. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నాడు. 1970-90 మధ్యకాలంలో కలాం PSLV-SLV-3 ప్రాజెక్టుల అభివృద్దికి పనిచేశారు. ఈ రెండు ప్రాజెక్టులు విజయవంతమయ్యాయి. 1970లో SLV రాకెట్ ఉపయోగించి రోహిణి 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో ఒక మైలురాయి.

జులై 1992 నుండి 99 డిసెంబర్ వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుడిగా, డిఆర్డీఓ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు ఏపీజే అబ్దుల్ కలాం. ఇదే సమయంలో జరిపిన పోక్రాన్ అణుపరీక్షలలో కలాం రాజకీయ సాంకేతిక పాత్ర నిర్వహించారు. ఈ అణుపరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి. 1998లో హృద్రోగ వైద్య నిపుణుడైన డాక్టర్ సోమరాజుతో కలిసి సంయుక్తంగా ఒక స్టెంట్ను అభివృద్ది చేశారు. దీనిని కలాం రాజు స్టెంట్ అని అంటారు. 2012లో వీరిద్దరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో సహాయకంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఒక టాబ్లెట్ కంప్యూటర్ను తయారు చేశారు. దీన్ని కలాం అండ్ రాజు టాబ్లెట్ అని అంటారు.

2002 జులై 18న అబ్దుల్ కలాం బ్రహ్మాండమైన ఆధిక్యతతో 90% పైగా ఓట్లతో భారత రాష్టపతిగా ఎన్నికై జులై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ కాగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తన మద్దతును తెలిపింది.

0: కలాం ప్రజల రాష్ట్రపతిగా పేరు పొందారు. లాభదాయక పదవుల చట్టంపై తీసుకున్న నిర్ణయం తన పదవీకాలంలో తీసుకున్న అత్యంత క్లిష్టమైన నిర్ణయంగా అతడు భావించారు. తన పదవీకాలంలో 21 క్షమాభిక్ష అభ్యర్థనల్లో 20 అభ్యర్థనల్లో నిర్ణయం తీసుకోకపోవడం పట్ల అతను విమర్శలను ఎదుర్కొన్నారు. 2003 సెప్టెంబర్లో చండీగఢ్లో జరిగిన ఒక ప్రశ్నోత్తర కార్యక్రమంలో కలాం దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని అభిప్రాయపడ్డారు. కలాం 2002 నుంచి 2007 వరకు భారత రాష్ట్రపతిగా తన సేవలను అందించారు. కలాం ఎప్పుడూ ప్రజల వ్యక్తిగా మెలిగారు. ప్రజలు కూడా కలాంను ఆదరించారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులలో కలాం మూడవవాడు. 2007 జూన్ 20 తన పదవీకాలం పూర్తి అయింది. రెండవసారి రాష్ట్రపతి పదవీ కోసం పోటీ చేయాలనుకున్నాడు, కాని చివరి క్షణాల్లో వద్దని నిర్ణయించుకున్నారు.
1: ఏపీజే అబ్దుల్ కలాం 40 విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లను పొందారు. ఇస్రో డిఆర్డీఓలతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 1981లో పద్మభూషణ్ మరియు 1990లో పద్మవిభూషణ్తో సత్కరించింది. భారతదేశంలో రక్షణ సాంకేతిక పరిజ్ఞానం యొక్క శాస్త్రీయ పరిశోధన మరియు ఆధునీకరణకు చేసిన కృషికి 1997లో కలాం భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం భారత రత్నాను అందుకున్నారు. 2013లో అంతరిక్ష సంబంధిత పథకానికి నాయకత్వం వహించి విజయవంతంగా నిర్వహించినందుకు అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ నుండి వాన్ బ్రాన్ అవార్డును కూడా అందుకున్నారు ఏపీజే అబ్దుల్ కలాం.

కలాం మరణం తర్వాత అనేక నివాళులు అందుకున్నారు. అతని పుట్టినరోజైన అక్టోబర్ 15న తమిళనాడు రాష్ట ప్రభుత్వం యువ పునర్జీవనోద్యమ దినోత్సవంగా జరుపుకుంటుంది. ఆ రాష్ట ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారంను ఏర్పాటు చేసింది. ఇందులో 8 గ్రాముల బంగారు పథకం, ప్రశంసాపత్రం, 5 లక్షల రూపాయల నగదు బహుకరిస్తారు. శాస్త్రీయ వృద్ధిని, మానవీయ శాస్త్రాలను, విద్యార్థుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో కృషి చేసిన రాష్ట ప్రజలకు 2015 నుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందిస్తోంది. కలాం నిజాయితీకి, సరళమైన జీవన విధానానికి ప్రసిద్ది. రాత్రి 2 గంటలకు నిద్రించి ఉదయం 6:30 నుండి 7 గంటల మధ్య లేచేవారు. అతనికి టెలివిజన్ లేదు. తన వ్యక్తిగత ఆస్తుల్లో పుస్తకాలు, వీణ, దుస్తులు, ఒక సీడీ ప్లేయరు, ఒక ల్యాప్టాప్ ఉండేవి. తన వీరునామా ఏమీ రాయలేదు.

ఏపీజే అబ్దుల్ కలాం శాకాహారి, మద్యపాన వ్యతిరేకి, బ్రహ్మచారి, ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటించేవారు. ప్రజలు తమ భార్య పిల్లలకు, తమ పిల్లల పిల్లలకు ఆస్తులు సంపాదించి పెట్టడం కోసమే అవినీతి పరులవుతారు అంటూ అతను పెళ్లి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిము పెళ్లి చేసుకోవాలి. ఖురాన్తో పాటు భగవద్గీతను కూడా చదువుతాడు. మత ఘర్షణలను నిరసించే శాంతి కాముకుడు అబ్దుల్ కలాం.

మానవతావాది అతను తిరుక్కరల్లో చెప్పిన మార్గాన్ని అనుసరిస్తాడు. అతను చేసే ప్రతి ప్రసంగంలోనూ కనీసం ఒక్క పాశురంనైనా ప్రస్తావిస్తాడు. కలాం రాజకీయంగా భారతదేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుకున్నారు. తాను సుదీర్ఘకాలం కృషి చేసి అభివృద్ది చేసిన అణ్వాయుధ కార్యక్రమం కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే స్థానాలలో ఒకటిగా అతడు భావించాడు. తాను సుదీర్ఘకాలం కృషి చేసి అభివృద్ది చేసిన అణ్వాయుధ కార్యక్రమం రాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే స్థానాల్లో ఒకటిగా అతను భావించాడు. అతను భారతదేశపు యువతను వెన్నుతట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇలాంటి పుస్తకాలు అనేకం రాశారు. 2020 సంవత్సరానికల్లా భారతదేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా ఆర్థికంగా అభివృద్ది చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను అతను చాలా బలంగా ముందుకు తెచ్చాడు. శాస్త్ర సాంకేతిక రంగాలలో అతను చాలా చురుకైన పాత్ర పోషించేవారు. బయో ఇంప్లాంట్స్ వాడడం ద్వారా తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమాన్ని అతను ప్రతిపాదించాడు. అతను ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ కంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ నే సమర్థించాడు. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ను పెద్ద ఎత్తున వాడడం ద్వారానే సమాచార విప్లవం ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని ఏపీజే అబ్దుల్ కలాం విశ్వసించారు.

0: ఏపీజే అబ్దుల్ కలాం ఎన్నో రచనలు చేశారు. ఇండియా 2020 ఏపీజే అబ్దుల్ కలాం వైఎస్ రాజన్, ఇగ్మెంటైడ్ మైండ్స్, ఎన్లీషింగ్ ద పవర్ విత్ ఇన్ ఇండియా బై ఏపీజే అబ్దుల్ కలాం, ఇండియా మై డ్రీమ్ ఏపీజే అబ్దుల్ కలాం, ఎన్విజనింగ్ ఎంపవర్డ్ నేషన్, టెక్నాలజీ ఫర్ సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏపీజే అబ్దుల్ కలాం.
1: 2015 జూలై 27వ తేదీ ఆ రోజు సోమవారం హఠన్ మరణానికి గురయ్యారు అబ్దుల్ కలాం. షిల్లాంగ్ లోని ఐఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్ కలాం ను స్థానిక భెదానీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కాని అతను గుండెపోటుకు గురై పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తరువాత 45 నిమిషాల వ్యవధిలోనే అబ్దుల్ కలాం కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 84 సంవత్సరాలు. తన స్వస్థలమైన రామేశ్వరంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రముఖులతో సహా వేలాది మంది హాజరయ్యారు. అక్కడ కలాంను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు.

ఏపీజే అబ్దుల్ కలాం మరణం తరువాత అనేక నివాళులు అందుకున్నారు. అక్టోబర్ 15న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని డిఆర్డీఓ భవన్లో కలాం జ్ఞాపకార్థం తపాల బిల్లను విడుదల చేశారు. నాసా వారి జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ పరిశోధనలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఫిల్టర్లలో కనుగొన్న కొత్త బ్యాక్టీరియంకు కలాం గౌరవార్థం సోలిబాసిల్లస్ కలామి అని పేరు పెట్టారు.

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ స్మారక చిహ్నాన్ని కలాం జ్ఞాపకార్థం తమిళనాడులోని రామేశ్వరం ద్వీప పట్టణంలోని పేయికరంబు గ్రామంలో డీఆర్డీఓ నిర్మించింది. దీనిని జులై 2017లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కలాం పనిచేసిన రాకెట్లు, క్షిపణిల ప్రతిరూపాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఈ జననాయకుని జీవితాన్ని వివరించారు.

వందలాది చిత్రాలతో పాటు అతని జీవితం గురించి యాక్రిలిక్ పెయింటింగ్స్ కూడా ప్రదర్శింపబడుతున్నాయి. ప్రవేశ ద్వారం వద్ద కలాం విగ్రహం ఉంది. కూర్చుని నిలబడి ఉన్న భంగిమల్లో కలాం గారి మరో రెండు విగ్రహాలు కూడా అక్కడ ఉన్నాయి.

నేను ఉదయం 4 గంటలకు నిద్రలేచేవాణ్ణి. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్రలేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్కి వెళ్లేవాడిని. స్నానం చేసి రాకపోతే మా మాస్టారు పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్కి తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక రైల్వే స్టేషన్కి వెళ్లేవాణ్ణి నేను. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్ను తీసుకుని వాటిని పంపిణీ చేసేవాణ్ణి. ఈ విధంగా పనిచేస్తూనే చదువుకున్నా నేను. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు. మా అమ్మ మాత్రం నాకు మిగతా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను అందరికంటే చివరి వాడిని. దానికి తోడు చదువుకుంటూ పనిచేయడం వల్ల మా అమ్మ నాపై ఎక్కువ శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం విషాదం రెండూ ఉండేవి.

మీరింతవరకు కలల భారతానికి కలాం మార్గం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 10:26 దాటి 55 సెకండ్లు. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి, మేజర్ చంద్రకాంత్ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

నిన్ను పెట్టావా, కోట కోశావా, కుప్ప నూర్చావా, ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్యమంత్రులు దీని బట్టికై నీకు సిస్టర్లు కట్టాలరా అని ఫళ ఫళ సంకెళ్ళు తెంచి.

కార్యక్రమం తర్వాత వినండి. యువసేన ఈ చిత్రానికి సందీప్ పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం జెస్సీ గిఫ్ట్ సమకూర్చారు.

కార్యక్రమం తర్వాత శుభలగ్నం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట వినండి. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 మెగాహెడ్స్ పై మన్పసందిన చిత్రగీతాలు మీరు ఆస్వాదిస్తున్నారు. నేను మీ ఆర్జే వనమ రామకృష్ణ. కార్యక్రమంలో తర్వాత రక్షకుడు ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్ బృందం పాడిన పాట వినండి.

0: కార్యక్రమంలో తర్వాత శంకర్ దాదా జిందాబాద్, సారీ క్షమించాలి, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఈ చిత్రానికి కేకే పాడిన పాట వినండి. మెగాస్టార్ చిరంజీవి కేకే పాడిన ఈ పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చారు.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై కొత్తగూడెం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోలో సమయం సరిగ్గా 11:20. శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే చిత్రం నుండి కార్తీక్ గాయత్రి పాడిన పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆట చిత్రం నుండి సిద్ధార్థ్ సుమంగళి పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701585.
2: శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఎవడు చిత్రం నుండి కార్తిక్ శ్రేయఘోషల్ పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం నుండి సుధా రఘునాథన్ పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం హరీష్ జయరాజ్.

ఠాగూర్ చిత్రం నుండి మను చిత్ర పాడిన పాట. సుత్తల అశోక్ తేజ సాహిత్యానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయానికి కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా.
3: శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ప్రేమతో రా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హరిణి పాడిన పాట. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం మణిశర్మ.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఇదే ప్రసారంలో 12:40 వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: news. The Intermeteorological Department has issued an orange color warning for heavy to very heavy rainfall over Haryana, Chandigarh, Punjab, Delhi, Kerala, Mahe, Tamil Nadu, Puducherry and Karaikal today. The weather agency has forecast heavy rainfall in coastal Andhra Pradesh and south interior Karnataka today. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ, పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
5: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
6: సార్, 5,000 రూపాయలు పెట్టండి, 8,000 రూపాయల ప్రాఫిట్ పొందండి. ఇదిగో ప్రూఫ్, స్క్రీన్ షాట్ చూడండి. వావ్,
7: స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్న ప్రాఫిట్ నిజమేనా లేక జస్ట్ స్క్రీన్ మీదనే ఉందా? వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో ఫేక్ ప్రాఫిట్స్, స్మాల్ రివార్డ్స్ చూపించి నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మెల్లగా పెంచుకుంటూ పోతారు.
8: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు, క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
9: మీ సైబర్ రక్షక్.
10: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వినండి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం.

0: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి. ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
1: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
2: చాలు, ఇక్కడే అడగండి. వై రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
0: ఎప్పుడు అడగండి. WHY అంటున్నారు క్యాపిటల్ వై ఆఫ్ SBI,
2: మీ సైబర్ రక్షక్.
3: మీరు ఇంతవరకు పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. విజయవాడలోని పున్నమి ఘాట్లో జాతీయ సరస్ అజీవిక మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడు కరైకాలలో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలోని పున్నమి ఘాట్లో జాతీయ సరస్ అజీవిక మేళా 2026ను ఘనంగా ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సరస్ మేళా నిర్వహించడం ఇదే తొలిసారి. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నాయి. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది మహిళ పారిశ్రామికవేత్తలు, చేతివృత్తుల కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. గ్రామీణ మహిళల ఉత్పత్తుల ప్రదర్శన కోసం 650కి పైగా స్టాళ్లను సిద్దం చేశారు. ఈ వేదికపై లఖపతి దీది సంచికతో పాటు సరస్ శక్తి అప్లికేషన్ను రాష్టపతి ఆవిష్కరించారు. సంప్రదాయ చేనేతలు, హస్తకళలు, సేంద్రీయ ఉత్పత్తులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల రుచికరమైన సాంప్రదాయ వంటకాలతో ప్రత్యేక ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామీణ మహిళా సాధికారతను, వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రోత్సహించడంలో ఈ మేళా ఎంతగానో తోడ్పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని కుషోక్ బకుల్లా రింపోచీ విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుం దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. మారుతున్న ప్రపంచ క్రమానికి అనుగుణంగా దేశాలు సరికొత్త వ్యూహాలను, భాగస్వామ్యాలను అన్వేషిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. అబుదాబిలో జరిగిన రైజీనా డైలాగ్ మధ్య ప్రాచ్య సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ వాతావరణంలో వస్తున్న మార్పులకు రెండు దేశాలు ఎలా స్పందించవచ్చనే దానికి గత దశాబ్ద కాలంలో భారత్ యుఏఈ బంధమే ఒక నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ బహుళపక్ష సంస్థలలో తక్షణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని

తెలిపారు. ఈ ప్రక్రియలో చిన్న దేశాల సమూహాల మధ్య బలమైన సహకారం సమర్థవంతంగా తోడ్పడగలదని అన్నారు. యుఏఈలోని 3 రోజుల పర్యటన సందర్భంగా జయశంకర్ ఆ దేశ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయిద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని, విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంతో ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ దేశ రక్షణ ఎగుమతులు 2013-14లో కేవలం 8,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని చెప్పారు. మందుగుండు సామాగ్రి రకాలలో భారత్ 90% పైగా స్వయం సమృద్ది సాధించిందని అన్నారు. ప్రస్తుతం భారత సైన్యం వద్ద ఉన్న 175 మందుగుండు సామాగ్రి రకాల్లో 159 స్వదేశీ సామాగ్రి ఉన్నాయని చెప్పారు. గత 12.5 సంవత్సరాలలో రక్షణ రంగం తన సామర్థ్యాలను విస్తరించుకోవడమే కాకుండా జాతీయ భద్రతను బలోపేతం చేసే విధానంలోనూ ఒక వ్యూహాత్మక మార్పును సాధించిందని మంత్రి అన్నారు. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. శాస్త్రీయ మేధస్సుతో మన దేశాన్ని వ్యూహాత్మక శక్తిగా తీర్చిదిద్దడంలో అబ్దుల్ కలాం తన జీవితాన్ని అంకితం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భారత రాష్టపతిగా ఆయన అత్యున్నత ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారని ప్రశంసించారు. దేశ సేవలో తమ హృదయాన్ని, ఆత్మను నిమగ్నం చేసేలా యువతరాన్ని ప్రేరేపించడంలో అబ్దుల్ కలాం ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిపోతారని అమిత్ షా కొనియాడారు. బ్యాంకాక్లో జరిగిన అంతర్జాతీయ వార్షిక సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూకే ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్ జాన్ హిలీతో సమావేశమయ్యారు. గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన ఆర్థిక, ద్రవ్య చర్చల ఫలితాలను ఇరువురు నేతలు సమీక్షించారు. 4వ భారత్ యూకే ఆర్థిక మార్కెట్ల చర్చలు, ఫిన్టెక్ సదస్సులు, అనుబంధ ఐయుకేఎఫ్పి సమావేశాలను విజయవంతంగా ముగించడంపై వారు చర్చించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఉమ్మడి ప్రాధాన్యతలు, నిర్మాణాత్మక సమ్మిళిత G20 ప్రక్రియ కోసం యూకేతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సీతారామన్ అన్నారు. క్రిటికల్ మినరల్స్, గ్రీన్ టెక్, నగర ప్రాంత భాగస్వామ్యాలలో ప్రతిపాదిత సహకారంతో 14వ ఆర్థిక, ద్రవ్య చర్చల కోసం భారత్ ఎదురుచూస్తోందని సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగం నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర

0: ప్రదేశ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వాన కురుస్తుందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్లలో ఎల్లుండి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు నుంచి ఈ నెల 18 వరకు మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లాలో 4 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ప్రజలతో సమావేశమై పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. భారత్, కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ఈ ఏడాది ముగిసే అవకాశం ఉందని కెనడా వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిద్దు అన్నారు. నిన్న ముంబైకి చేరుకున్న ఆయన ఈ ఒప్పందాన్ని ముగించే దిశగా సాధిస్తున్న పురోగతి ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలోని పున్నమి ఘాట్లో జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడులో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా దేవీపుత్రుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పడిన పాట.

మీరు వింటున్న ఈ పాట భారతీయుడు. చిత్రం నుండి హరిహరన్ హరిణి పాడిన పాట. భువనచంద్ర సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.

తరం విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించడానికి విదేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు ఆరోపించారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలను బీఆర్ఎస్ పార్టీ బలంగా తిప్పికొడుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ విధానాలు స్థిరంగా ఉంటాయని, పెట్టుబడులకు పూర్తి భద్రత ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందానికి భరోసా ఇచ్చారు. తయారీ రంగ విస్తరణతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ది కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు బ్రిటన్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రాష్టంతో వాణిజ్యం, విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యానికి బ్రిటన్ ప్రతినిధులు ఆసక్తిని వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోకుండా రైతులకు రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాలపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే 20 రోజులు అత్యంత కీలకమని, విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ఎల్నినో ప్రభావాన్ని కోవిడ్ వంటి విపత్తుగా భావించి జూన్ వరకు పగడ్బందీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలన్నారు. ఫ్రాన్స్ లో జరిగిన మిప్కామ్ కాన్స్ 2026 వేదికగా తెలంగాణ బృందం గ్లోబల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజాలతో చర్చలు జరిపింది. సీఈఓ అజిత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రాష్ట ఏవీజీసీ విధానం, ఇమేజ్ టవర్స్ ప్రాజెక్టులను ప్రదర్శించింది. అలాగే డిసెంబర్ 7 నుంచి 13 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఇండియా జాయ్ 9వ ఎడిషన్ ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించి పెట్టుబడిదారులను ఆహ్వానించింది. ప్రధాని మోదీని వ్యతిరేకించడానికి విదేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ ట్వీట్ ఆధారంగా దేశంలో అల్లర్లు సృష్టించేందుకు యాప్ అనుబంధ సంస్థలకు అమెరికా నుంచి నిధులు వస్తున్నాయని మండిపడ్డారు. జార్జ్ సోరోస్ లాంటి విదేశీ ఏజెన్సీలు దీని వెనుక ఉన్నాయని రామచంద్రరావు ధ్వజమెత్తారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా నిన్న అమ్మవారు మహాచండీదేవి రూపంలో దర్శనమిచ్చారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రేపు ఆలయంలో సరస్వతి పూజ, పల్లకీ సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. హైదరాబాద్ లో అక్టోబర్ 17న జరగనున్న 78వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల దీక్షాంత్ పరేడ్ వివరాలను అకాడమీ డైరెక్టర్ సుజిత్ పాండే వెల్లడించారు. మొత్తం 151 మందిలో 135 మంది ఐపీఎస్లు, 16 మంది విదేశీ అధికారులు శిక్షణ పూర్తి చేసుకోగా అందులో 37 మంది మహిళలున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ పరేడ్ ద్వారా ఆధునిక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా అధికారులను తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. విద్యుత్ సంక్షోభానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతే కారణమని, అధికారులపై నెపన్నెట్టడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బొగ్గు నిల్వలు, సమీక్షలు లేక కరెంటు కోతలు విధించి అధికారులను సస్పెండ్ చేస్తామని బెదిరించడం దారుణమన్నారు. అధికారుల ఉద్యోగాలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రజలు, ఉద్యోగులే ఇంటికి సాగనంపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మాజీ రాష్టపతి అబ్దుల్ కలాం జన్మదినం సందర్భంగా ఆయన సేవలను బీజేపీ తెలంగాణ అధ్యకులు రామచంద్రరావు గుర్తు చేసుకున్నారు. దేశ రక్షణ వ్యవస్థ అభివృద్దిలో ఆయన కీలక పాత్ర దేశం ఎప్పటికీ గుర్తు చేసుకుంటుందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలను తిప్పికొడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు.
గోదావరి ఖనిలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సభలో కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణిలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కార్మికులకు లాభాల వాటా ఇవ్వకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే

0: ఎమ్మెల్యేలు మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని రాష్ట మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఈరోజు సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు గుండెకాయ వంటి సింగరేణిని అన్ని విధాలా అభివృద్ది చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి పెంచడానికి ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. పలువురు శాసనసభ్యులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు. క్రీడలు వ్యాయామంతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ విసిరిన ఖేలో తెలంగాణ బంధన్ ఫిట్నెస్ ఛాలెంజ్ ను స్వీకరించి రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కోసం మరో 9 మంది ఉన్నతాధికారులకు ఆయన ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు. బీసీ విద్యా సంస్థల్లో కూడా క్రీడా సంస్కృతిని పెంపొందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా ఉద్యోగులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మానేరు తీరంలో నిన్న రాత్రి 5వ రోజు అట్ల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొని 17 అక్టోబర్ వరకు ప్రతిరోజు బతుకమ్మ సంబురాలు ఉంటాయని తెలియజేశారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ లో కలెక్టర్ హరిత సిబ్బందితో కలిసి పూల జాతరలో పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్ లోని బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ విశిష్ట సంస్కృతిని కొనియాడారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు రిజర్వాయర్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సందర్శించారు. సింగూరు ప్రాజెక్టును ప్రాజెక్టు నీటి నిల్వలు పరిశీలించి తాగునీటి సరఫరా ప్రణాళికలపై అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చర్చించారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో కనీస నీటి నిల్వలు చేరడంతో రానున్న రోజుల్లో నీటి ఎద్దడి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే విధంగా నీటి ప్రణాళికలపై చర్చించారు. ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ
1: రాబోయే సమయంలో యాసంగిలో ఇప్పుడు గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ చూస్తే అక్కడ కూడా క్రాప్స్ హాలిడే చేసుకోవాలి. ఎందుకంటే పవర్ ఇచ్చినా కూడా గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయ్యేటప్పుడు వాటర్ ఉండదు. డ్రింకింగ్ వాటర్ నీడ్స్ నే మనం ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలని ఆ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలకి నోడల్ ఆఫీసర్స్ ని కూడా పంపిస్తున్నాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తర్వాత అగ్రికల్చర్ వాళ్ళందరూ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో నేను తిరిగి నెక్స్ట్ 15-20 డేస్ ఫార్మర్స్ అందుబాటులో ఉంది. వాళ్ళ సహకారం తీసుకుంటూ ఇప్పుడు ఉన్న క్రాప్స్ ని మనం చెక్ చేస్తూ రాబోయే సమయం
0: హైదరాబాద్ లోక్ భవన్ లో ఈరోజు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా అధికారుల ఏర్పాట్లతో లోక్ భవన్ పండుగ శోభను సంతరించుకుంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఈ సంబురాల్లో పాల్గొంటారు. నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆరోపణల నేపథ్యంలో చీఫ్ ఇంజనీర్ సురేష్ నాయక్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి బొగ్గు సరఫరాను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జీలుగా ప్రభుత్వం నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పంటలు ఎండిపోకుండా రైతులకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించడానికి విదేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు రామ్ చంద్రరావు ఆరోపించారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలను బీఆర్ఎస్ పార్టీ బలంగా తిప్పికొడుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితా లోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచిక నవలా పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి చెంగల్వల కామేశ్వరి.
1: నాకు వాసిరెడ్డి సీతాదేవి గారి రచనలు చాలా ఇష్టం. ఆవిడ రాసిన రచనలు స్త్రీవాదానికి దగ్గరగా ఉంటాయి. ఆవిడ ఎన్నో రచనలు చేశారు. 44 నవలలు ప్రచురించారు. అందులో కొన్ని నవలలు ఇతర భాషల్లో కూడా అనువదించారు. ఆవిడ రాసిన నవలలు అన్నీ ఎంతో బాగుంటాయి, మళ్లీ మళ్లీ చదివిస్తాయి. అలా ఆవిడ రాసిన నవలలో మరీచిక చాలా ప్రత్యేకమైనది. ఈ మరీచిక నవలపై ఈ కథాసారాంశం కాకుండా నవల యొక్క సామాజిక నేపథ్యం, యువత మనస్తత్వం, శబరి పాత్ర, నక్సలైట్ ఉద్యమం, హిప్పీ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ, రచయితరి దృష్టికోణం, శిల్పం, నేటి ప్రాసంగిక వంటి అంశాలను కలిపి రాసిన నవల ఇది. ఈ నవలను అప్పుడు గవర్నమెంట్ నిషేధించింది, కానీ తర్వాత పరిశీలించి నిషేధాన్ని ఎత్తేయడం జరిగింది. ఇంకా ఈ మరీచిక నవల విషయానికి వస్తే, ఒక తరం అశాంతికి, అన్వేషణకు, భ్రమలకు అద్దం పట్టిన నవల. తెలుగు నవల సాహిత్యంలో సామాజిక వాస్తవికతను, మానవ మనస్తత్వాన్ని, ముఖ్యంగా సమాజంలో మార్పుల వల్ల వ్యక్తి జీవితంలో ఏర్పడే సంఘర్షణను తనదైన శైలిలో చిత్రించిన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. ఆమె రచనల్లో సమాజం కేవలం నేపథ్యంగా ఉండదు, సమాజమే ఒక సజీవ పాత్రగా మారుతుంది. ఆ సమాజంలో పుట్టే అసమానతలు, అన్యాయాలు, కుటుంబ సంబంధాల్లోని బలహీనతలు, స్త్రీల సమస్యలు, యువతలోని అసంతృప్తి, మార్పు కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ ఆమె రచన ప్రపంచంలో ముఖ్యమైన అంశాలు. ఆమె రచనల్లో సామాజిక వాస్తవికతతో పాటు మానవ మనస్తత్వ పరిశీలనకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చిన ముఖ్యమైన రచనలో ఈ మరీచిక కూడా ఒకటి. ఇది కేవలం ఒక కుటుంబ కథ కాదు, కేవలం నక్సలైట్ ఉద్యమం గురించిన నవల కూడా కాదు. అలాగే విదేశీ సంస్కృతి ప్రభావంతో యువతలోకి వచ్చిన హిప్పీ సంస్కృతిని విమర్శించే రచనగా మాత్రమే దీన్ని పరిమితం చేయలేము. వీటి వెనుక ఉన్న యువతలోని అశాంతి, అర్థాన్వేషణ, తిరుగుబాటు స్వభావం, జీవితానికి ఒక లక్ష్యాన్ని వెతుక్కోవాలనే తపనలను పరిశీలించిన నవలగా ఈ మరీచికను చూడాలి. మరీచిక అంటే ఎండలో దూరంగా నీటిలా కనిపించే ఎండమావి. దగ్గరకు వెళ్ళిన కొద్దీ అది నీరు కాదని తెలుస్తుంది. మనిషి జీవితంలో కూడా ఇలాంటి ఎండమావులు ఎన్నో ఉంటాయి. అవి మొదట ఆకర్షిస్తాయి, వాటి వెనుక పరిగెట్టేటప్పుడు అవి జీవితానికి పరమార్థం అని అనిపిస్తుంది. కానీ వాటిని అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం చేతికి చిక్కిన భ్రమలని తెలుస్తుంది. ఈ అద్దంలో చూస్తే ఈ నవల ఒక ప్రతీక. యువతనం వెలుగుతున్న స్వేచ్ఛ ఒక మరీచిక కావచ్చు, డబ్బుతో కొనగలిగే ఆనందం ఒక మరీచిక కావచ్చు, డ్రగ్స్ ద్వారా పొందాలనుకున్న అనుభూతి ఒక మరీచిక కావచ్చు, హిప్పీ సంస్కృతితో కనిపించే స్వేచ్ఛ ఒక మరీచిక కావచ్చు, అలాగే సమాజాన్ని ఒకేసారిగా మార్చేస్తామనే విప్లవ రొమాంటిసిజం కూడా ఈ దశలో మరీచికగా మారవచ్చు. అయితే ఈ నవల సందేశం యువత తిరుగుబాటు చేయకూడదు అనే సులభమైన నీతిబోధ కాదు. తిరుగుబాటు ఎందుకు పుడుతుంది? యువతకు సమాజంపై ఎందుకు అసంతృప్తి కలుగుతుంది? కుటుంబం ఎందుకు వారిని అర్థం చేసుకోలేకపోతోంది? ఒక యువకుడు లేదా యువతి తన జీవితానికి అర్థం కోసం ప్రమాదకరమైన మార్గాలను ఎందుకు ఎంచుకుంటారు అన్న ప్రశ్నలే ఈ నవలలో అసలు ముఖ్యమైనవి. ఈ నవలను అర్థం చేసుకోవాలంటే అది పుట్టిన సామాజిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశం అభివృద్ధి చెందుతుందని, పేదరికం తగ్గుతుందని, సామాజిక న్యాయం ఏర్పడుతుందని ఆశించిన తరంలో కొంతకాలానికి అసంతృప్తి పెరిగింది. వ్యవస్థలోని అసమానతలు, పేదరికం, భూ సంబంధమైన సమస్యలు, రాజకీయ అవినీతి, సామాజిక అన్యాయాలు యువతలో ప్రశ్నించే స్వభావాన్ని పెంచాయి. ఇదే సమయంలో నక్సలైట్ ఉద్యమం యువతలను ఒక వర్గాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మరోవైపు విదేశీ ప్రపంచం నుంచి వచ్చిన హిప్పీ సంస్కృతి కూడా భారతీయ యువతలోని కొంత వర్గాన్ని ఆకర్షించింది. సంప్రదాయ జీవన విధానాన్ని తిరస్కరించడం, నియమాలను పట్టించుకోకపోవడం, వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం, మత్తు పదార్థాల వైపు మొగ్గు చూపడం వంటి అంశాలు కొందరికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసినట్లు అనిపించాయి. ఈ రెండు మార్గాలు బయటకు చూస్తే

పరస్పరం పూర్తిగా భిన్నమైనవిగా కనిపిస్తాయి. ఒకటి సమాజాన్ని మార్చాలనే తీవ్ర ఆకాంక్ష, మరొకటి సమాజాన్ని పట్టించుకోకుండా వ్యక్తిగత స్వేచ్ఛలో జీవించాలని ఆకాంక్ష. కానీ రచయిత్రి వీటి లోపల దాగి ఉన్న ఒక సామాన్యమైన అంశాన్ని పట్టుకున్నారు, అదే అశాంతి. ఈ అశాంతే ఈ మరీచిక నవలకు ప్రధాన ప్రాణశక్తి. రెండు దారులు ఒకే తరం. ఈ మరీచిక నవలలో ఇద్దరు యువతుల జీవితాల ద్వారా రెండు భిన్నమైన దారులను రచయిత్రి పరిశీలించినట్లు సాహిత్య విమర్శకులు గుర్తించారు. ఒకరు సాయుధ పోరాటం వైపు ఆకర్షితురాలైతే మరొకరు హిప్పీ సంస్కృతి వైపు ఆకర్షితురాలయ్యారు. ఈ నిర్మాణం నవలలో అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో ఒకటి. రచయిత్రి ఒకే తరానికి చెందిన యువతను రెండు భిన్నమైన దశల్లో నడిపించి వారి జీవితాల ద్వారా సమాజాన్ని పరిశీలించారు. ఒకవైపు సమాజంలోని అన్యాయాన్ని చూసి దీన్ని మార్చాలి అనే ఆవేశం, మరోవైపు ఈ సమాజం నాకు వద్దు, నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను అనే వ్యక్తివాదం, ఇరువురు వెనుక ఒక రకమైన అసంతృప్తి ఉంది. అందుకే ఈ నవలను కేవలం రాజకీయ నవలగా చదవడం సరికాదు, ఇది యువత మానసిక స్థితిని పరిశీలించే నవల కూడా. ఈ నవలలో శబరి పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. రుక్మిణి రంగారావుల ఏకైక కుమార్తె శబరి. ఆమెకి ఏది కావాలన్నా తల్లిదండ్రులు అందించడానికి సిద్ధంగా ఉంటారు. ఆమె కోరికలకు హద్దులుండవు. తల్లి షాపింగ్లు, పార్టీలు, క్లబ్బులు వంటి బాహ్య ప్రపంచపు మెరుపులతో కూతురు జీవితాన్ని తీర్చిదిద్దాలని చూస్తుంది. తండ్రి కూడా అతి ప్రేమతో ఆమె కోరిందంతా సమకూరుస్తూ ఉంటాడు. ఇక్కడ సీతాదేవి ఒక ముఖ్యమైన సామాజిక సమస్యను మన ముందుకు తెస్తారు. పిల్లలకు కావలసినవన్నీ కొనివ్వడం, వారిని ప్రేమించడం కాదు. పిల్లలకు వస్తువులు ఇవ్వడం చాలా సులభం, కానీ వారితో మాట్లాడటం కష్టం. వారికి డబ్బు ఇవ్వడం సులభం, వారి మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టం. వారికి స్వేచ్ఛ ఇవ్వడం చాలా సులభం, ఆ స్వేచ్ఛను ఎలా ఉపయోగించాలో నేర్పడం చాలా కష్టం. శబరి జీవితంలో ఈ పెంపకంలో ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెకు ఏ వస్తువుల కొరత లేదు, కానీ అర్థవంతమైన అనుబంధం, మార్గదర్శకత్వం, జీవితాన్ని అర్థం చేసుకునే విలువలు కొరవడతాయి. దీంతో ఆమెకి సాధారణ జీవితం బోరుగా అనిపిస్తుంది. ఏదో ఒక కొత్త అనుభూతిని పొందాలనే తపన పెరుగుతుంది. చివరకు డ్రగ్స్ వంటి ప్రమాదకరమైన మార్గాల వైపు ఆమె అడుగులు పడతాయి. శబరి విషాదం వ్యక్తిగత వైఫల్యం మాత్రమే కాదు, అది ఒక కుటుంబ వైఫల్యానికి ప్రతీక. తల్లిదండ్రుల ప్రేమకు కూడా బాధ్యత చాలా అవసరం. శబరి పాత్ర ద్వారా సీతాదేవి తల్లిదండ్రులకు ఒక గంభీరమైన ప్రశ్న పడుతుంది. మీ పిల్లలకు మీరేమిచ్చారు అనే ప్రశ్న కంటే మీ పిల్లలతో మీరు ఎంత సమయం గడిపారు, వారి ఆలోచనలు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, వారి స్నేహితులు ఎవరో తెలుసా, వారి భయాలు ఏమిటో తెలుసా, వారి కళలు ఏమిటో తెలుసా, ఇటువంటి ప్రశ్నలు చాలా ముఖ్యమని ఈ నవల సూచిస్తుంది. అతి గారాభం కూడా ఒక రకమైన నిర్లక్ష్యమే. పిల్లల ప్రతి కోరికను తీర్చడం ద్వారా తల్లిదండ్రులు తమ బాధ్యత పూర్తయిందని భావించవచ్చు, కానీ పిల్లలకు విలువలు నేర్పకపోతే, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెంచకపోతే, ప్రేమను కేవలం వస్తువులతో భర్తీ చేస్తే ఆ ప్రేమే ఒకరోజు ప్రమాదంగా మారుతుంది. ఈ అంశం ఈ మరీచిక నవలను తన కాలాన్ని దాటి నేటికీ ప్రాసంగికంగా నిలబెడుతుంది. శబరి కేవలం చెడిపోయిన అమ్మాయి కాదు. శబరిని ఒక తప్పు చేసిన యువతిగా మాత్రమే చూడటం నవలకు చాలా అన్యాయం అవుతుంది. ఆమె వెనుక కుటుంబం ఉంది, ఆ కుటుంబం వెనుక ఒక జీవనశైలి ఉంది, ఆ జీవనశైలి వెనుక ఒక విలువల సంక్షోభం ఉంది. ఆమెకు అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకో తెలియని ఖాళీ ఉంది. ఆ ఖాళీని భర్తీ చేసుకోవడానికే ఆమె ప్రమాదకరమైన అనుభవాల వైపు వెళ్ళింది. ఇదే పాత్రను సీతాదేవి మానసికంగా ఆసక్తికరంగా మార్చారు. ఆమెను తప్పు పట్టడం కంటే ఆమె ఎందుకు అలా మారిందో తెలుసుకోవాలనే రచయిత్రి పాఠకులను ప్రేరేపిస్తారు. నక్సలైట్ ఉద్యమం, ఆకర్షణ వీటి వెనుకున్న కారణాలు తెలుసుకోవాలంటే ఈ మరీచికలు అదొక మరొక ముఖ్యమైన అంశం. నక్సలైట్ ఉద్యమం యువతలను ఒక వర్గాన్ని ఎందుకు ఆకర్షించింది అనే ప్రశ్నను రచయిత్రి పరిశీలిస్తారు. సామాజిక అన్యాయం, ఆర్థిక అసమానతలు, దోపిడీ, అధికార వ్యవస్థపై అసంతృప్తి వంటి అంశాలు యువతలో తిరుగుబాటు భావాలను పెంచాయి. ఈ నేపథ్యంలో అడవులలోకి వెళ్లి సాయుధ పోరాటంలో పాల్గొనే యువతను రచయిత్రి చిత్రించారు. ఇక్కడ సీతాదేవి దృష్టి కేవలం రాజకీయ సిద్ధాంతంపై కాకుండా మనిషి మీద ఉంది. ఒక యువకుడు తన కుటుంబాన్ని వదిలి ఎందుకు పెడతాడు, అతని సమాజంపై అంత కోపం ఎందుకు వస్తుంది, తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టేంతటి నమ్మకం ఎలా ఏర్పడుతుంది, ఆ దర్శనం కోసం వెళ్లిన వ్యక్తి ఎదుర్కొనే వాస్తవం ఏమిటి, ఈ ప్రశ్నలకు నవలలోని సంఘటనలు సమాధానాలుగా నిలుస్తాయి. యువతకు విప్లవం ఒక రొమాంటిక్

కళ్ళ కనిపించవచ్చు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటం, దోపిడీకి వ్యతిరేకంగా నిలబడటం, సమాజ మార్పును కోరుకోవడం చాలా గొప్పది. కానీ ఆ మార్పు కోసం ఎంచుకునే మార్గం, దాని మూల్యం, దాని పరిణామాలు కూడా అంతే ముఖ్యమైనవి. ఇక్కడ మరీచిక ఒక ముఖ్యమైన ప్రశ్న సంధిస్తుంది మనకు. ఆదర్శం గొప్పదైతే దానిని చేరుకునే ప్రతి మార్గము సమర్థనీయమైన? ఈ ప్రశ్నకు సరళమైన సమాధానం ఇవ్వకుండా పాఠకుడిని ఆలోచింపచేయడం నవల ప్రత్యేకత. హిప్పీ సంస్కృతి, స్వేచ్ఛ పేరుతో మరో బంధనం, నవలలోని మరో దిశ హిప్పీ సంస్కృతి. హిప్పీ సంస్కృతి యువతకు సంప్రదాయ జీవన విధానానికి భిన్నమైన ఒక ప్రపంచాన్ని చూపించింది. నియమాలకు వ్యతిరేకత, వ్యక్తిగత స్వేచ్ఛ, సంప్రదాయ విలువల నిరాకరణ వంటి అంశాలు ఆకర్షణీయంగా కనిపించాయి. కానీ స్వేచ్ఛ అంటే బాధ్యత లేకపోవడం కాదు. స్వేచ్ఛ అంటే మనం కోరుకున్నది చేయడం మాత్రమే కాదు, మన నిర్ణయాల పరిణామాలను కూడా మనమే స్వీకరించగలగడం. ఈ తేడాను గుర్తించలేనప్పుడు స్వేచ్ఛ మరో బంధనంగా మారుతుంది. డ్రగ్స్ ఈ విషయంలో అత్యంత ప్రమాదకరమైన ఉదాహరణ. మొదట ఇవి స్వేచ్ఛను ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది, కానీ క్రమంగా అవే వ్యక్తిని తన స్వేచ్ఛకు దూరం చేస్తాయి. అందుకే డ్రగ్స్ కు బానిసైన శబరి జీవితం మరీచిగా అనే శీర్షికకు మరింత లోతైన అర్థాన్ని ఇస్తుంది. రెండు అంచులు మధ్యలో కనిపించిన జీవితం, ఒకవైపు సాయుధ విప్లవం, మరొకవైపు మత్తు సంస్కృతి. ఒకవైపు సమాజాన్ని మార్చాలనే ఆవేశం, మరోవైపు సమాజాన్ని పూర్తిగా తిరస్కరించాలనే వ్యక్తివాదం. ఈ రెండు అంచుల మధ్యలో సాధారణ జీవితం కనిపించకుండా పోతుంది. కానీ సమాజానికి అవసరమైనది కేవలం అంచుల్లో నిలిచే వ్యక్తులు కాదు, బాధ్యతతో, చైతన్యంతో, విలువలతో జీవించే పౌరులు. ఈ అంతర్లీన భావన నవలల్లో కనిపిస్తుంది. వాసిరెడ్డి సీతాదేవి రచనల్లో స్త్రీ జీవితానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆమె రచనల్లో స్త్రీని కేవలం కుటుంబానికి పరిమితమైన వ్యక్తిగా చూపించకుండా తన సొంత ఆలోచనలు, కోరికలు, సమస్యలు, నిర్ణయాలు కలిగిన మనిషిగా చిత్రించే ప్రయత్నం కనిపిస్తుంది. విమర్శకులు కూడా ఆమె రచనల్లో స్త్రీ సమస్యలు సామాజిక వాస్తవికతకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించారు. మరీచికలో యువతుల జీవితాలను కేంద్రంగా ఉంచడం కూడా ఈ దృష్టిలో చూడవచ్చు. ఇక్కడ స్త్రీకి స్వేచ్ఛ కావాలి, కానీ ఆ స్వేచ్ఛను ఎలా పొందాలి? స్వేచ్ఛ కోసం కుటుంబాన్ని పూర్తిగా తిరస్కరించాలా, సమాజాన్ని పూర్తిగా తిరస్కరించాలా, లేక తన జీవితాన్ని తానే నిర్ణయించుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలా? ఈ ప్రశ్నలు నేటికీ సజీవంగానే ఉన్నాయి. మరీచికల కుటుంబ వ్యవస్థను కూడా రచయిత్రి ప్రశ్నిస్తారు. కుటుంబం వ్యక్తికి భద్రత ఇవ్వాలి, అదే సమయంలో వ్యక్తిత్వ వికాసానికి అవకాశం ఇవ్వాలి. అతి నియంత్రణ, అతి స్వేచ్ఛ, అతి గారాభం, అతి నిర్లక్ష్యం కూడా చాలా ప్రమాదకరం. శబరి కుటుంబం ఈ నాలుగు అంశాల్లో ఒక ప్రత్యేకమైన వైఫల్యాన్ని సూచిస్తుంది. ప్రేమ ఉంది, డబ్బు ఉంది, సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఆ ప్రేమలో మార్గదర్శకత్వం లేదు. ఈ అంశం ఆధునిక మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. రచయిత్రి సీతాదేవి గారి రచనలో ఒక ముఖ్యమైన లక్షణం సమాజాన్ని బయట నుంచి పరిశీలించకుండా మనిషి జీవితంలోకి వెళ్లి చూడటం. నక్సలైట్ ఉద్యమం అంటే కేవలం రాజకీయ సిద్ధాంతం కాదు, దాని వెనుక ఒక యువకుడి జీవితం ఉంది. డ్రగ్స్ అంటే కేవలం ఒక మత్తు పదార్థం కూడా కాదు, దాని వెనుక కుటుంబం ఉంది. హిప్పీ సంస్కృతి అంటే కేవలం విదేశీ ప్రభావం కాదు, దాని వెనుక ఒక తరం తనను తాను వెతుక్కుంటోంది. ఈ మానవీయ దృష్టి ఈ నవలకు బలం. మరీచికను కేవలం సంఘటనతో నడిచిన నవలగా చూడలేం. పాత్రల అంతర్మదనం కూడా ఇందులో చాలా ముఖ్యమైనది. పాత్రలు తీసుకున్న నిర్ణయాల వెనుక వారి మానసిక స్థితిని రచయిత్రి చూపించడానికి ప్రయత్నిస్తారు. ఇదే కారణంగా నవల ఒక సామాజిక పత్రికలా కాకుండా సాహిత్య రచనగా నిలుస్తుంది. ఒక పాత్ర ఎందుకు అలా ప్రవర్తించింది అనే ప్రశ్నకు కేవలం అది చెడు అని సమాధానం చెప్పకుండా ఆమెను అక్కడ తీసుకెళ్లిన పరిస్థితులు ఏమిటి అని ఆలోచించేలా చేస్తుంది. ఇది మంచి సాహిత్యానికి ఉండవలసిన ప్రధాన లక్షణం. వాసిరెడ్డి సీతాదేవి సామాజిక వాస్తవికతకు దగ్గరగా ఉన్న రచయిత్రి. ఆమె రచనల్లో 1970-90 మధ్య తెలుగు సమాజంలో వచ్చిన అనేక మార్పులు ప్రతిఫలించాయని విమర్శకులు పేర్కొన్నారు. ఈ నవలలో కూడా అదే వాస్తవిక దృష్టి కనిపిస్తుంది. యువతను ఆదర్శవంతులుగా చూపించరు, తల్లిదండ్రులను కూడా పూర్తిగా మంచివారిగా లేదా చెడ్డవారిగా విభజించరు, ఉద్యమకారులను కేవలం వీరులుగా చూపించరు, హిప్పీలను కూడా కేవలం దుష్టులుగా చూపించరు. వారి వెనుక ఉన్న మానసిక సామాజిక పరిస్థితులను పరిశీలిస్తారు. అందువల్ల పాత్రలలో నలుపు తెలుపు కంటే బూడిద రంగులు ఎక్కువ కనిపిస్తాయి. ఇదే వాస్తవికత. సీతాదేవి గారి రచనలో ప్రధానమైన బలం ఆమె స్పష్టమైన కథన శైలి. అనవసరమైన అలంకారాలతో కథను భారంగా చేయకుండా సంఘటనలను పాఠకుడికి చేరువుగా తీసుకెళ్లడం ఆమెకు తెలుసు. ఆమె రచనలలో
భావ వ్యక్తీకరణలో స్పష్టత,

ఉద్యోగంలో బలం, రచనా శిల్పంలో నైపుణ్యం ఉన్నాయని పాఠకులు చెప్తూ ఉంటారు. ఈ మరీచిక వంటి సమస్యాత్మక నవలకు ఈ శైలి మరింత అవసరం. ఎందుకంటే ఇందులో రాజకీయాలు ఉన్నాయి, మనస్తత్వం ఉంది, కుటుంబం ఉంది, యువత ఉంది, మత్తు సంస్కృతి ఉంది, తిరుగుబాటు ఉంది. ఇన్ని అంశాలను ఒకే నవలలో మేళవించాలంటే కథనం పాఠకులను పెట్టుకుని నడిపించాలి. ఈ నవల మరీచిక సాహిత్య చర్చలో ప్రత్యేకంగా నిలవడానికి మరో కారణం దానికి ఎదురైన నిషేధం. ఈ నక్సలైట్ ఉద్యమం నేపథ్యంతో వచ్చిన ఈ నవలపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినట్లు అనేక మూలాలు పేర్కొంటున్నాయి. తర్వాత హైకోర్టు జోక్యంతో ఆ నిషేధాన్ని తొలగించినట్లు కూడా సాహిత్య జీవిత చరిత్రలు వ్యాసాలు పేర్కొంటున్నాయి. ఒక సాహితీ రచనను నిషేధించడం అంటే ఆ రచనలోని ప్రశ్నలను ఆపేయడం సాధ్యం కాదు. వాస్తవానికి నిషేధం ఈ రచనపై మరింత ఆసక్తిని కలిగించింది. ఈ నవల మరీచిక విషయంలో విధించిన నిషేధం దాని చారిత్రక ప్రాముఖ్యతను మరింత పెంచింది. ఇక్కడ ఒక ముఖ్యమైన సాహిత్య ప్రశ్న వస్తుంది. రచయిత సమాజంలోని ప్రమాదకరమైన వాస్తవాలను రాస్తే దాన్ని దాచడం పరిష్కారమా, లేక దానిపై చర్చ జరగడం అవసరమా? ఈ నవల ఈ ప్రశ్నను మనం ముందుంచుతుంది. ఈ నవలను కేవలం నక్సలైట్ నవలగా చూడడం ఎందువలన? ఈ నవలపై మాట్లాడేటప్పుడు నక్సలైట్ ఉద్యమం గురించి ప్రస్తావించడం చాలా సహజం, కానీ అదే మొత్తం కథ కాదు. నవలలో ఒకేసారి రెండు భిన్నమైన దారులు కనిపిస్తాయి. సాయుధ పోరాటం వైపు ఆకర్షితమయ్యే యువత, హిప్పీ సంస్కృతి వైపు వెళ్లే యువత. కాబట్టి అసలు ఇతివృత్తం యువతలోని దిక్కుతోచిన స్థితి. వారికి సమాజంపై ప్రశ్నలు ఉన్నాయి, వారికి కుటుంబంపై అసంతృప్తి ఉంది, వారికి తమ జీవితంపై ఆశలు ఉన్నా ఆ ఆశలకు సరైన దిశ ఎక్కడ? అక్కడే ఈ మరీచిక ప్రారంభమవుతుంది. నేటి తరానికి మరీచిక నవల చెప్పే మాట కాలం మారింది. నక్సలైట్ ఉద్యమం, హిప్పీ సంస్కృతి అప్పటి రూపంలో ఇప్పుడు యువత ముందున్న ప్రధాన సమస్యలు కాకపోవచ్చు, కానీ సమస్యల స్వరూపం మారినా వాటి మూలాలు కొంతవరకు అలాగే ఉన్నాయి. నేడు సోషల్ మీడియా ఉంది, వర్చువల్ ప్రపంచం ఉంది, ఆన్లైన్ గుర్తింపు కోసం పరితపించడం ఉంది, వెంటనే ఆనందాన్ని పొందేయాలనే మానసిక స్థితి ఉంది, మత్తు పదార్థాల సమస్య ఇంకా ఉంది, కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరం కూడా ఉంది, చేతిలో అన్నీ ఉన్నా మనసులో ఖాళీగా ఉండే యువత కూడా ఉంది. అందువల్ల ఆనాటి శబరి కథ నేటి పాఠకుడికి కూడా పూర్తిగా కొత్తగా అనిపించదు. అప్పట్లో హిప్పీ సంస్కృతి ఒక మరీచికైతే నేడు వర్చువల్ ప్రపంచంలోని కృత్రిమ విజయాలు కూడా కొందరికి మరీచికలుగా మారవచ్చు. అప్పట్లో డ్రగ్స్ ఒక ప్రమాదం అయితే నేడు వివిధ రకాల వ్యసనాలు అదే స్థానాన్ని ఆక్రమించవచ్చు. అప్పట్లో యువత ఒక సిద్ధాంతం కోసం తన జీవితాన్ని పణంగా పెడితే నేడు మరొక రకమైన ఆవేశం కోసం జీవితాన్ని ప్రమాదాల్లో పెడుతున్నారు. అందువల్ల ఈ మరీచిక నవల తన కాలాన్ని దాటి మాట్లాడే నవల. నవలలో అనేక బలాలు ఉన్నాయి. మొదటిది ఇతివృత్త ఎంపిక. ఆ కాలంలో యువతను ప్రభావితం చేస్తున్న రెండు విభిన్న ధోరణులను ఒకే నవలలో ఎదురెదురుగా నిలపడం సాహసోపేతమైన ప్రయత్నం. రెండవది మానసిక విశ్లేషణ. పాత్రలను తీర్పు చెప్పడం కంటే వాటి వెనుక ఉన్న కారణాలను పరిశీలించడం. మూడవది సామాజిక స్పృహ. యువత, రాజకీయ వాతావరణం, విదేశీ ప్రభావం వంటి అంశాలను ఒకదానితో ఒకటి అనుభవాలను అనుసంధానించడం. నాలుగవది స్త్రీ పాత్రలకు ప్రాధాన్యం. యువతుల ఆలోచనలు, ఆకాంక్షలు, తప్పిదాలు కథా కేంద్రంలోకి తీసుకురావడం. ఐదవది శీర్షిక. ఈ మరీచిక అనే ఒక పదమే ఈ నవల యొక్క అంతరార్థాన్ని ప్రతీకాత్మకంగా మోస్తుంది. సాహిత్య సమీక్ష అంటే కేవలం ప్రశంస కాదు, రచనలోని పరిమితులను కూడా గుర్తించాలి. ఈ మరీచిక రాసిన కాలంలో రాజకీయ సామాజిక నేపథ్యం చాలా బలంగా ఉండటం వల్ల నేటి పాఠకుడికి కొన్ని సందర్భాలు కొంత తేడాగా అనిపించవచ్చు. ఇప్పటి రాజకీయ ఉద్యమాలపై ఉన్న చర్చలను నేటి పరిస్థితులతో యథాతథంగా పోల్చడం కూడా సరైంది కాదు. అలాగే నవలలోని కొన్ని పాత్రలు, సంఘటనలు రచయిత్రి సామాజిక సందేశాన్ని బలంగా వ్యక్తం చేయడానికి ఉపయోగపడే ప్రతీకలుగా కనిపించే సందర్భాలు ఉండవచ్చు. అయితే ఇవి నవల యొక్క ప్రాథమిక విలువను తగ్గించే లోపాలు కావు. అవి ప్రధానంగా కాలం మారడంతో ఏర్పడే పఠన దూరంగా కూడా చూడవచ్చు. చివరిగా ఒక మాట, ఈ మరీచిక నవలను చదివిన తర్వాత మనకు మిగిలేది ఒకటే ప్రశ్న. మనిషి వెతుకుతున్నది నిజంగా అతనికి అవసరమైనదేనా? దూరంగా కనిపించే నీరు నిజంగా నీరేనా? స్వేచ్ఛగా కనిపించే జీవితం నిజంగా స్వేచ్ఛేనా? విప్లవంగా కనిపించే మార్గం నిజంగా విముక్తి మార్గమేనా? ఆనందంగా కనిపించే మత్తు నిజంగా ఆనందమేనా? ఇవన్నీ సమకూర్చిన తల్లిదండ్రుల ప్రేమ నిజంగా పిల్లల అవసరాలను తీర్చిందా? ఈ ప్రశ్నలన్నింటినీ

0: కలిపి చూస్తే ఈ మరీచిక నవల ఒక యువతరం కథ మాత్రమే కాదు, మనిషి తన జీవితానికి అర్థాన్ని వెతుక్కునే ప్రయాణంలో ఎదురయ్యే భ్రమల కథ. వాసిరెడ్డి సీతాదేవి గారి గొప్పతనం ఏమిటంటే, ఆమె తన కాలంలోని సమస్యను రాసి ఆపలేదు. ఆ సమస్య వెనుక ఉన్న మనిషిని చూసింది. అతని ఆలోచనలను, అతని బలహీనతలను, అతని ఆవేశాన్ని, అతని కలలను, అతని వైఫల్యాలని చూసింది. అందుకే మరీచిక ఒక రాజకీయ నేపథ్య నవలగా మొదలయ్యి క్రమంగా మానవ మనస్తత్వ నవలగా ఎదుగుతుంది. శబరి వంటి పాత్ర మనకు కుటుంబం ఎంత సున్నితమైన స్థలం అనేది గుర్తు చేస్తుంది. యువత తిరుగుబాటు మనకు సమాజం మన పిల్లల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం గుర్తు చేస్తుంది. నక్సలైట్ ఉద్యమం మనకు అన్యాయంపై కోపం ఎంత శక్తివంతమైందో చూపిస్తుంది. హిప్పీ సంస్కృతి స్వేచ్ఛ పేరుతో మనిషి ఎలాంటి ప్రమాదాలకు లోనవుతాడో చూపిస్తుంది. చివరకు ఈ మరీచిక నవల మనకు చెప్పే గొప్ప సత్యం ఇదే, భ్రమను నిజమని నమ్మి దాని వెంట పరిగెత్తడం సులభం, కానీ అది బ్రహ్మాన్ని గుర్తించి తిరిగి నిజమైన జీవితాన్ని ఎంచుకోవడం చాలా కష్టం. ఆ కష్టమైన ఎంపిక గురించే ఈ మరీచిక. తెలుగు నవల సాహిత్యంలో వాసిరెడ్డి సీతాదేవి సామాజిక చైతన్యంతో, స్త్రీ జీవితంపై సున్నితమైన అవగాహనతో, మానవ మనస్తత్వంపై లోతైన పరిశీలనతో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు. ఈ మరీచిక నవల ఆ ప్రత్యేకతకు ముఖ్యమైన ఉదాహరణ. నక్సలైట్ ఉద్యమం హిప్పీ సంస్కృతి వంటి నిర్దిష్ట కాలపు అంశాలను ఆధారంగా చేసుకున్నప్పటికీ యువతలోని అశాంతి, కుటుంబాల బాధ్యత, స్వేచ్ఛకున్న అర్థం, జీవిత లక్ష్యం కోసం మనిషి చేసే అన్వేషణ వంటి ప్రశ్నలు ఎప్పటికీ పాతపడవు. అందుకే ఈ మరీచిక నవలను ఒక కాలానికి చెందిన నవలగా కాకుండా ప్రతి తరము తనను తాను ప్రశ్నించుకోవాల్సిన నవలగా చదవాలి. అదే ఈ నవల యొక్క చిరస్థాయి ప్రత్యేకత. ఆమె రచనా శైలి ఆద్యంతం ఉత్కంఠగా చదివిస్తుంది.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచిక నవల పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి చెంగల్మల కామేశ్వరి. కార్యక్రమంలో ఇప్పుడు హిమబిందు గారు పాడిన లలిత గీతం.

వనితాలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో అక్టోబర్ 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324-0852, మరొక నంబర్ 2324-0853, ఇంకొక నంబర్ 2955-0923. ఈ నంబర్లకు ఫోన్ చేసి ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై.

కిన్నెర లహరి కార్యక్రమంలో ముందుగా అక్కినేని నాగేశ్వరరావు నటించిన తోడికోడళ్ళు చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట సాహిత్యం ఆత్రేయ సంగీతం మాస్టర్ వేణు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు పాల్వంచ మండలం పునుగుల గ్రామం నుండి షేక్ అక్బర్, హర్షద్, అనాస్, ఆదిల్, సాహిరా వీరందరి కోసం తోడికోడళ్ళు చిత్రం నుండి ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత సంగారెడ్డి జిల్లా హతనూరు మండల్ చిత్తులు నాగారం నుండి రాశారు. దొట్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ, దుర్గయ్య. వీరంతా కోరుతున్న పాట సిపాయి చిన్నయ్య చిత్రం నుండి ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత పాట దేవత చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట. వేటూరి సాహిత్యానికి ఎస్పీ కోదండపాణి సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ.

కార్యక్రమంలో తర్వాత పూజ చిత్రం నుండి సుశీల ఆలపించిన త్యాగరాజ కీర్తన ఇది. సంగీతం అందించారు రాజన్ నాగేంద్ర. ఈ కీర్తనను కోరుతున్న శ్రోతలు నెమలికొండ నాగాచారి శేషరత్నం, భవానీ వెంకటలక్ష్మి.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 2950039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల

శ్రోతలు కిన్నెర లహరి ఉత్తరాల ద్వారా కూరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రాజ్ కుమార్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుండి రాస్తున్నారు. శ్రీరామ వసంత భారతి లాస్య సాస్విక హన్మన్లు హరీష్ అరుణ్ అజయ్ ఆర్థిక్ చారి శ్రీశాంత్ చారి శ్రీనివాస్ చారి సన్నీచారి వినండి. వీరందరి కోసం రాజ్ కుమార్ చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు ఇల్లందు బాటంపిట్ బస్తీ నుండి చిన్నపాసి, ఖన్నపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, పవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, రాజ్విక, మీనాకుమారి, పార్వతీబాయి, చోటాపూరన్ పాసి, సూరజ్ లాల్, అంబా, ఎండి షాకిర్, షహజాది, మెహ్రూన్, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత. వీరంతా కోరుతున్న పాట మెగాస్టార్ చిరంజీవి నటించిన విజేత చిత్రం నుండి ఈ పాట.

ఆకలి రాజ్యం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట, సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి రాశారు మారవైన శ్రీనివాసరావు, పద్మ, జక్కల నరేష్, హర్షిత, జోషిక, అకుల్, అర్జున్, బెజవాడ నాగరాజు, శృతి, బాధవత్ లింగయ్య, సావిత్రి. వినండి వీరందరి కోసం ఆకలి రాజ్యం చిత్రం నుండి ఈ పాట.

0: అయ్య బాబు, పదము చేర్చి పాట కూర్చలేదా?
1: సుభాష్
0: దనిని దశ

కార్యక్రమంలో ఇప్పుడు శ్రీరామరాజ్యం చిత్రం నుండి చిత్ర శ్రేయఘోషల్ పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవపురం నుండి గుండెట్టి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, లక్ష్మీ తిరుపతమ్మ, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండెటి రాములు, నాగమణి, చందు, శ్రావణి, వర్ణిక, బాలకృష్ణ, లక్ష్మి, భీనశ్రీ, స్వరూప, నాగయ్య, జూపల్లి పుల్లారావు, నాగమణి. వినండి వీరందరి కోసం శ్రీరామరాజ్యం చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరావో నరుడా, బ్రహ్మం మాట పొన్ను గోదుర, కాల జ్ఞానం కల్లగాదుర.
2: పాటల పల్లకిలో శ్రోతలు ముచ్చట,
0: ఎలాంటి ముచ్చటైనా సరే మాటలు మీది పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 0874 295038,
2: మరొక నెంబర్ 295039.

0: సందర్భం ఏదైనా సరే
1: మరుపురాని ఆ మధుర క్షణాలు
0: మీ మాటలు మా పాటలు
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం.
0: కిన్నెర్ లహరి కార్యక్రమంలో తర్వాత పాట జై చిరంజీవ చిత్రం నుండి కార్తిక్ శ్రేయఘోషల్ పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయి, అంజలీబాయి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోత్, కిరణ్, జాన్విష్, విశ్రుత్ లోత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వినండి వీరందరి కోసం జై చిరంజీవ చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాట బాహుబలి 2 చిత్రం నుండి శ్రీనిధి శ్రీసౌమ్య పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకి వెంకటేశ్వరులు, సీతమ్మ, శ్రీదేవి, కుర్స రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి. వినండి వీరందరి కోసం బాహుబలి 2 చిత్రం నుండి ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో చివరి పాట కింగ్ చిత్రం నుండి ఉజ్జయిని పాడిన పాట. సాహిత్యం రామజోగి శాస్త్రి, సంగీతం దేవి శ్రీప్రసాద్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగూడి నుండి గోని రవి, అరుణ, విజయకుమార్ కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. వినండి వీరందరి కోసం కింగ్ చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం విన్నారు. కిన్నెర్ లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈ పూట ఏకచిత్రగానం శీర్షికన శ్రీ కీర్తి క్రియేషన్స్ వారి ఆంధ్రుడు చిత్రం నుండి పాటలు వింటారు. సాహిత్యం భాస్కర్ వట్ల చంద్రబోస్, సంగీతం కళ్యాణ్ మాలిక్, గాయని గాయకులు రంజిత్, కేకే, శ్రేయఘోషల్, చిత్ర, మాతంగి, సాహితి. వినండి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ కీర్తి క్రియేషన్స్ వారి ఆంధ్రుడు చిత్రం నుండి పాటలు.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై ఏకచిత్రగానం శీర్షికన శ్రీకీర్తి క్రియేషన్స్ వారి ఆంధ్రుడు చిత్రం నుండి పాటలు వింటున్నారు.

మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన శ్రీకీర్తి క్రియేషన్స్ వారి ఆంధ్రుడు చిత్రం నుండి పాటలు విన్నారు. సాహిత్యం భాస్కర్వట్ల చంద్రబోస్, సంగీతం కళ్యాణ్ మాలిక్, గాయని గాయకులు రంజిత్, కేకే, శ్రేయఘోషల్, చిత్ర, మాతంగి, సాహితీ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫీట్ బస్తీ. నాకు నచ్చిన పాట అన్నదమ్ముల అనుబంధం చిత్రం నుంచి గులాబీ పువ్వై నవ్వాలి వయసు.

చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట నిండు సంసారం సినిమాలో ఎవరికి తల వంచకు.

నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి. జొన్నలవారి మోడి గ్రామం మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట సంపంగి సినిమాలోంచి అందమైన కుందనాల బొమ్మరా అనే పాట, అంటే నాకు చాలా ఇష్టము.

0: నాకు నచ్చిన పాట పాలంచ మండలం కుంకుల నుంచి అక్బర్ని. నాకు నచ్చిన పాట దసరా బుల్లోడు సినిమా నుంచి పచ్చగడ్డి కోసేటి పడుసు పిల్ల
1: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంకు జారిందే గడుచు పిల్ల.

0: జారిందే గడుసు పిల్ల.
1: నా పేరు శ్రీనివాసు, మాది హేమచంద్రాపురం గ్రామం. నాకు నచ్చిన పాట మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తున్నాను.

జాహర్ చౌహాన్ ఇల్లందు రెండో వార్డు లింగలపాడు బస్సు నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట సాగర సంగమం చిత్రం నుండి.

శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ నయన జతుల గతుల తీయాన తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ నయన జతుల

దాటుకునటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరేంటి నట్ట నడుమానే చెందుకెంత తపన కరుడి బ్రతుకునటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరేంటి నట్ట నడుమానే చెందుకెంత తపన తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా తెలిసి తెలియని ఆశల వయసి వరసా తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా తెలిసి తెలియని ఆశల ఏటిలోని అలల వంటి కంటిలోని కలలు కదిపి గుండియలను అందియలుగా చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీలాన తడబడు అడుగుల తప్పని తగడదం తగడదం తగడదం తడిసిన

0: బండారు త్రిమూర్తులు గుప్తా. నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. మాకు నచ్చిన పాట రుద్రవేణ చిత్రంలో రండి రండి రండి దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. మను ఎస్పి శైలజ పాడిన పాట, గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.
1: రండి రండి రండి.

0: రండి రండి రండి దయచేయండి, తమరిగాక మాకెంతో సంతోషం సుమండి.
1: నేను చెప్పాగా మీకు నాన్నగారి తీరు ఇష్టమైన వాళ్ళు వస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు ఈత గలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాసలగరు.
2: తమరైన సూర్య ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమబోటి వారికి ఇక్కడ.
1: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే వారి పేరు తరాలయ్య.
0: క్లయింట్లు కంప్లైంట్లు క్లయింట్లు కంప్లైంట్లు మసలే ఈ గది బారు, తక్కిన నా గృహమంతా గాన కళకు దర్బారు. రండి రండి రండి.

బరువు మొయ్యలేనప్పుడు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కెర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: గానకళ ఇలవేల్పుగా ఉన్న మా ఇంట శునకమైన పలుకు కనకాంగి రాగాన ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా గాలైన కదలాడు సరిగమన త్రోవ.
1: రావోయ్ రా, ఇదిగో ఏనే సూర్య.

0: ఈమె నా భార్య. ఈ ఇంటికి ఎదురులేని ఏలికనా మిస్సెస్, ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
1: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
0: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
1: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
2: ఎవరు పరాయి వారు కదమ్మా ఈయన, సూర్యంగారిని చెప్పాని ఆయన ఈయన.
1: రండి.

0: ఆలస్యంతో మంచం పట్టి తాళం తప్పక తగ్గటమన్నది. అంచలంచలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్యా కళ్ళు కళ్ళున వచ్చేటప్పుడు కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనన్నాయి, దీని పేరు పల్లవి.
0: దీని కోనిరాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: పోస్ట్ బాబిలాల వరాలయ్య బిఏ ఎల్ఎల్బి పోస్ట్ పోస్ట్ పోస్ట్ పోస్ట్.
1: మా ఇంటికి ముందున్నది కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

మువ్వ కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం. కానం అంటే ఒక కడగానే తెలిసినాడు నాకు, బతుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు. సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు, సంగీతంలో మాటలాడడం పద మాటలనే సంగతులు చేయడం పని పని పని సరి పని సరిగా సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు.

నాగేశ్వరరావు యమగంటి నెహ్రూ బస్తి. నాకు నచ్చిన సినిమా పాట డాక్టర్ చక్రవర్తి. సాహిత్యం ఆరుద్ర. సంగీతం కేవి మహాదేవన్. ఘంటసాల సుశీలమ్మ గారు పాడిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.

0: నా పేరు సాధినేని రమాదేవి. నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నాకు నచ్చిన సినిమా చేటగాడు సినిమా నుంచి ఆకు చాటు పిల్ల తడిచి కోక మాటు పువ్వు తడిచి
1: ఆకాశం కనుకొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది.

0: ఇంతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: పల్లి కట్టి
2: విజయమే మన సంకల్పం,
3: సంతోషమే మన చిరునామా.
2: అమ్మవారి ఆశీస్సులతో మీ జీవితాల్లో అష్టైశ్వర్యాలు వెళ్లి విరియాలి.
3: మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆకాశవాణి తరపున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయండి.
2: అతి తక్కువ ధరతో సరికొత్త సినిమా పాటలతో సంప్రదించండి.
3: 9989679076.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శ్రోతలు బతుకమ్మ గీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో కళమ బృందం పాడిన బతుకమ్మ గీతాలు వింటారు.

మీరింతవరకు బతుకమ్మ గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి.

0: ఆకాశమంతా చిత్రం కోసం మధుబాలకృష్ణ్ పాడిన పాట.
1: మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం, పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు.

0: ప్రియమైన శ్రోతలారా,
1: పండుగ ఆనందాలను మీ ఆత్మీయులతో పంచుకోండి.
0: మీ కుటుంబ సభ్యులకు,
1: స్నేహితులకు,
0: బంధుమిత్రులకు దసరా శుభాకాంక్షలు తెలియజేయండి.
1: అతి తక్కువ ధరతో సరికొత్త సినిమా పాటలతో సంప్రదించండి మన ఆకాశవాణిలో
0: 9989670.

0: అదిరిందయ్య చంద్రం చిత్రం కోసం మాలతి భారతీబాబు పాడిన పాట.
1: నాలుగు చెప్తున్నా ఈ మాట
2: సొగసేరు
1: పాపం ఎంతమంది కొట్టుకుపోయారు
2: వయసు చూసి
1: అబ్బో
2: సొగసు చూసి
1: ఓరమ్మో
2: దానం ఇచ్చారు వైజాగిరాజు గారు
1: రోడ్డు కూడా చూస్తా.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. అల్లరి బుల్లోడు చిత్రం కోసం ఎస్పి చరణ్ సునీత పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆనంద్ సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఎల్నినో పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చిస్తున్నారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా విత్తన రంగంలో నూతన ఆవిష్కరణలు జరగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్టంలో రానున్న 7 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్నినో పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులతో సమాపేశమవుతున్నారు. ఈరోజు అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం పలు అంశాలపై చర్చిస్తున్నారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా విత్తన రంగంలో నూతన ఆవిష్కరణలు జరగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులే వెన్నెముక అని పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పరిశోధనలు నాణ్యమైన విత్తనాల అభివృద్దికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు తాను గార్డియన్ గా వ్యవహరిస్తానని, రాష్ట ఆర్థికాభివృద్దికి దోహదపడే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. వరంగల్లో నిర్మాణం పూర్తయిన 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ సేవలు అక్టోబర్ 20 దసరా పండుగ సందర్భంగా ప్రారంభించనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రారంభ దశలో రోజుకు దాదాపు 3,000 మంది అవుట్ పేషెంట్లు రావచ్చని, పూర్తి ప్రారంభం తర్వాత ఈ సంఖ్య 5,000కు చేరుకోవచ్చని మంత్రి చెప్పారు.
2: అక్టోబర్ 20 నాడు సాఫ్ట్ లాంచ్ ఓపీని దసరా సందర్భంగా చేయాలి అని ఆ కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయో ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు తుది దశలో ఉన్నాయి. 20 తారీఖు ఉదయం దసరా సందర్భంగా ఈ ఓపీ సాఫ్ట్ లాంచ్.

0: కార్యక్రమాన్ని చేయబోతున్నాం.
1: చెన్నైలో జరిగిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 రోడ్ షోలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ తమిళనాడు

0: పేదలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈరోజు కవడిగూడ, ముషీరాబాద్, మెట్టుగూడ ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలు, ఉచిత మందుల లభ్యతపై సిబ్బందితో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన చిల్డ్రన్స్ పార్క్, బస్తీ దవాఖానాను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు బస్తీ దవాఖానా ద్వారా స్థానికులకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. బాసర సరస్వతి ఆలయంలో రేపు జరగబోయే మూలా నక్షత్రం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ అధికారి అంజనీదేవి తెలిపారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
1: క్యూలైన్లో వేచి ఉండే భక్తులకి త్రాగునీరు, పాలు, బిస్కెట్లు, అవి పండ్లు అవన్నీ కూడా సరఫరా చేస్తున్నారు. కూడా తెల్లవారుజామున 3 గంటల దాని నుంచే స్టార్ట్ చేస్తామండి.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఏఐటియుసి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఏఐటియుసి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ,
2: రాష్ట కేంద్ర ప్రభుత్వాలకు నేను తెలియడం ఏంటంటే, ఇలా వాళ్ళు నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తూ ప్రమాద బీమా సౌకర్యం కల్పించలేనటువంటి పరిస్థితులలో కనపడతాం. 25 లక్షల ఎస్పీఎస్ఎన్ కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం. అదే విధంగా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వాళ్లకు సమాన వేతనం కూడా కల్పించాలి.
0: రాష్ట్రంలో రానున్న 7 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈరోజు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. కూకట్పల్లి నాలా విస్తరణకు హైడ్రా చర్యలు చేపట్టింది. ఫతేనగర్, బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో వరద ముప్పును శాశ్వతంగా నివారించేందుకు పూడిక తీతతో పాటు ఆక్రమణల తొలగింపు, నాలా విస్తరణ కీలకమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఈరోజు సంబంధిత శాఖల అధికారులు, పారిశ్రామిక వాడ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఫతేనగర్ వద్ద 40 మీటర్లు ఉండాల్సిన నాలా ఆక్రమణల వల్ల కొన్ని చోట్ల 9 మీటర్లకే తగ్గిందని అధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న సిద్దిపేట జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు హరీష్ రావు సంఘీభావం ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ జిల్లాలోని బొద్దుగొండ, మదనాపురం గ్రామాల్లో పర్యటించి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం, భూముల రీసర్వే పనులను పరిశీలించారు. కరాటే సాధనతో ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. ఈరోజు నారాయణపేట జిల్లా మఖతల్ పట్టణంలో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి అండర్-19 బాలబాలికల కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. ఈరోజు బద్దనపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట ప్రభుత్వం నిజామాబాద్ లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణితో కలిసి కోటగల్లి బాలికల పాఠశాల ప్రాంగణంలో స్థలాన్ని పరిశీలించారు. జర్మనీలో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు పొందేందుకు యువత ఉచిత జర్మన్ భాషా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో ఉచిత జర్మన్ భాషా శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. నేటి జీవితంలో

0: ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో ది పోచంపల్లి స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన ధ్యాన మందిర పిరమిడ్ నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ ను అధికారిక నిరసన వేదికల జాబితా నుంచి తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. అచ్చంపేట పట్టణంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సమాపేశంలో పాల్గొన్న ఎంపీ మీడియా సమాపేశంలో మాట్లాడుతూ జంతర్ మంతర్ దశాబ్దాలుగా ప్రజాస్వామ్య నిరసనలకు ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. లద్దాఖ క్షేత్రే వికాసస్య నూతనః అభ్యుదయః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా కృతం 300,000,000,000,000 రూప్యకాణాం పంచ వికాస పరియోజనానాం రాష్ట్రాయ సమర్పణం. ఏషియన్ గేమ్స్ స్పర్ధాసు అద్భుత ప్రదర్శనం కృతవద్భిః భారతీయ దళస్య క్రీడకైః సహ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఉత్సాహవర్ధకః సంవాదః. సర్వోచ్చన్యాయాలయస్య ఐతిహాసికః నిర్ణయః. ధర్మాంతరితేభ్యః నాగరికేభ్యః వంచిత వర్గ ఆరక్షణ లాభో నిషిద్ధః. మద్రాస ఉచ్చన్యాయాలయస్య నిర్ణయః శీర్ష న్యాయాలయేన సమర్థితః. అమెరికాదేశస్య ఇలినాయ్ రాజ్యే హిందూ మందిరస్య విధ్వంస షడ్యంత్ర వార్తాం అధికృత్య భారతేన ప్రగాఢా చింతా వ్యక్తా. స్థానీయ ప్రశాసనం సమాహూయ మందిరాణాం సురక్షా ప్రబంధనాయ దృఢః ఆగ్రహః చ విహితః. అపి చ లాస్ వేగాస్ నగరే విశ్వమల్ల స్పర్ధాయాః గ్రీకో రోమన్ వర్గే భారతీయ మల్లః విశ్వజిత్ రామచంద్ర మోరే రజత పదకమవాప్య దేశస్య నామ స్వర్ణాక్షరైః అంకితవాన్. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య దృశ్యాంకన మాధ్యమేన కేంద్రశాసిత ప్రదేశాయ లద్దాఖాయ ప్రాయః 50,000,000,000,000 రూప్యకాణాం పంచ ప్రముఖాః వికాస పరియోజనాః రాష్ట్రాయ సమర్పితాః. ఏతాభిః పంచ పరియోజనాభిః అస్మిన్ పర్వతీయ క్షేత్రే సంపర్క వ్యవస్థా సుదృఢా భవిష్యతి. ఊర్జా మూలభూత సంరచనాసు పరిష్కారః భవిష్యతి. సాంస్కృతిక న్యాసస్య సంరక్షణం సంవర్ధిష్యతే అథ చ జలసురక్షా సుదృఢా విధాస్యతే. లోకార్పితాసు పరియోజనాసు లేహనగరే కుశోక బకూలా రింపోచే విమానపత్తనస్య నూతనం యాత్రి ప్రకోష్ఠ భవనం 98,200 కిలోమీటర్ దీర్ఘ నిమ్ము పదుం దార్చా రాజమార్గ 9 మెగావాట్ క్షమతాయా హాను లఘు జల విద్యుత్ పరియోజన 66 కేవీ దాహ హాను ఖాలత్సి విద్యుత్ ప్రసారణ పంక్తి సింధుతటే భారతస్య ప్రథమం శైలచిత్ర సంరక్షణ ఉద్యానం అథ చ హిమసరోవర పరియోజనాయా అంతర్గతం 44 గ్రామేషు వికసితాని 44 జల నికాయ సరోవరాణి సమ్మిలితాని సంతి. కేంద్రశాసిత ప్రదేశస్య సర్వేషు 7 జనపదేషు అస్య ఆభాసీయ లోకార్పణ కార్యక్రమస్య ఆయోజనం కృతం. లేహనగరస్థే సింధుతటే ఆయోజితే ముఖ్య కార్యక్రమే లద్దాఖస్య ఉపరాజ్యపాలః వికే సక్సేనా కేంద్రశాసిత ప్రశాసనస్య వరిష్ఠాధికారిణః సేనాయాః ఉచ్చపదస్థాః అధికారిణః సామాజిక రాజనైతిక ప్రతినిధయః అథ చ విశాల సంఖ్యాయాం నాగరికాః ఉపస్థితాః ఆసన్. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య నవదిల్ల్యాం 26,000,000 వర్షస్య ఏషియాయి క్రీడా స్పర్ధాసు భాగం గృహీతవతా భారతీయ క్రీడక దళేన సహ సంవాదః క్రియతే. జపాన్ దేశస్య ఐచి నాగోయా నగరే సంపన్నాసు ఏషియాయి క్రీడాసు భారతేన 21 స్వర్ణపదకాని 27 రజతపదకాని అథ 37 కాంస్య పదకాని సమేత్య ఆహత్య 85 పదకాని

0: విజిత్య పదక తాలికాయాం చతుర్థం స్థానం ప్రాప్తం. సర్వోచ్చ న్యాయాలయేన వ్యవస్థా దత్తా యత్ హిందూ ధర్మాత్ ఇస్లాం ధర్మే అథవా అన్యేషు ధర్మేషు ధర్మాంతరితాః వ్యక్తయః వంచిత వర్గస్య అంతర్గతం ఆరక్షణ లాభానాం కృతే స్వతః అభ్యర్థనాం కర్తుం న శక్నువంతి. మద్రాసు ఉచ్చ న్యాయాలయస్య నిర్ణయస్య విరుద్ధం తమిళనాడు సర్వకారస్య యాచికాం నిరస్య న్యాయమూర్తి ప్రశాంత కుమార్ మిశ్రస్య న్యాయమూర్తి శ్రీ చంద్రశేఖరస్య చ పీఠేన ప్రతిపాదితం యత్ పూర్వతన జాతౌ అనుభూతం సామాజిక వంచనాం ధర్మాంతరణానంతరం అగ్రే నేతుం న శక్యతే. న్యాయాలయేన స్పష్టీకృతం యత్ హిందూ సిక్ బౌద్ధ ధర్మాత్ భిన్నం అన్యం ధర్మం ధారయన్ కోపి వ్యక్తి అనుసూచిత జాతి మాన్యతాం ధారయితుం సర్వథా అయోగ్యః భవతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: అనుక్షణం అద్యతన సూచనాభిః పరిపూర్ణాః తిష్ఠంతు. ఎక్స్ అథ పబ్లిక్ పటలయోః @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు.
0: అమెరికాదేశస్య ఇలినోయ్ రాజ్యస్య అరోరా క్షేత్రే ఏకం హిందూ మందిరం లక్ష్యీకృత్య సామూహిక గోలికాండ షడ్యంత్ర వృత్తాంతేషు భారతేన గభీరా చింతా వ్యక్తీకృతా. అమెరికాయాం దూరాపన్నస్యాస్య ప్రకరణస్య విషయే వార్తాహరాణాం ప్రశ్నానాం ఉత్తరం ప్రదదన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయసవాలః అవోచత్ యత్ షడ్యంత్రే హిందూ విరోధీ వర్ణభేదీయశ్చ స్వభావః విశేషతః భారతీయ మూలస్య జనాన్ విరుధ్య హింసాః చింతాయుతాః క్లేశకరాశ్చ సంతి. ప్రవక్త్రా సంసూచితం యద్ నవదిల్ల్యాం అమెరికాదేశస్య విధి ప్రవర్తన ప్రాధికారిభిః గృహీతస్య పదక్షేపస్య సంజ్ఞానం స్వీకృతం. యత్ర సందిగ్ధ అభియుక్తస్య నిగడనం తస్యోపరి అభియోగ పంజీకరణస్య సమ్మిళితం వర్తతే. తేనగ్రే ప్రతిపాదితం యత్ ఇయం ఘటనా అమెరికాయాం వర్ణభేదీయ శత్రుతాం భారత విరోధి ఘృణాం ఇతోపి వర్ధయతి. భాజపేతి దళస్య అద్య కాంగ్రెస్ దళస్య వరిష్ఠ నేతారం రాహుల్ గాంధీనం ప్రతి నవదిల్ల్యాం విరోధ ప్రదర్శన కాలే మహిళా ఆరక్షి అధికారిణా సహ అమర్యాదిత వ్యవహారస్య గంభీర ఆరోపో విహితః. అద్య నవదిల్ల్యాం వార్తాహర సమ్మేళనం సంబోధయన్ భాజపేతి దళస్య రాష్ట్రీయ ప్రవక్త్రా గౌరవ భాటియా ఇత్యనేన సమాఖ్యాతం యత్ కాంగ్రెస్ నేత్రా నార్యాః సమ్మానస్య గరిమ్ణః చ అనాదరః కృతః. శ్రీభాటియా ఇత్యనేన ఏతదపి నిగదితం యత్ సర్వోచ్చ న్యాయాలయస్య ప్రాంగణే విరోధ ప్రదర్శనస్య ఆయోజనం న్యాయపాలికాయాః ఉపరి భయ ప్రదర్శనస్య కుత్సితః ప్రయాసః ఆసీత్. సర్వోచ్చ న్యాయాలయేన నీట్ పీజీ 26,000+ పరీక్షాయాః ఉత్తర కుంజికాయాం ప్రత్యుత్తర ప్రకటీకరణ ప్రక్రియాయాం చ అధికాధిక పారదర్శితాయై సమర్పితాయాం యాచికాయాం కేంద్ర సర్వకారస్య రాష్ట్రీయ చికిత్సా ఆయోగస్య ప్రత్యుత్తరం సమాహూతం. న్యాయమూర్తే పిఎస్ నరసింహస్య న్యాయమూర్తి ఆలోక్ అరాహే మహోదయస్య చ పీఠేన ప్రాధికారిభ్యః లంబిత యాచికాభిః సహ సంయోజితా. యాచికాకర్తృభిః ప్రత్యేకస్మై అభ్యర్థినే ప్రదర్శితానాం ప్రశ్నానాం వికల్ప ఉత్తరాణాం తైః అంకితానాం ప్రత్యుత్తరాణాం అథ చ నికషుద్ధోత్తరాణాం ప్రాప్తేః అధికారః యాచితః. యాచికాయాం ప్రతిపాదితం యత్ వర్తమాన వ్యవస్థా అభ్యర్థిభ్యః స్వమూల్యాంకనస్య స్వతంత్ర సత్యాపనం కర్తుం అవసరం నైవ ప్రకల్పయతి. యుక్రెన్ దేశేన అద్య రూస్ దేశస్య ఏకస్మిన్ ప్రముఖే తైల సంశోధనాగారే ద్రోణాస్త్రైః క్షేపణాస్త్రైః చ భీషణం ఆక్రమణం విహితం. రూసదేశస్య రక్షామంత్రాలయేన నిగదితం యత్ అద్య ప్రాతఃకాలే యుక్రెన్ దేశేన మాస్కో నగరస్య దక్షిణ పూర్వదిశి స్థితే రియాజాన్ మండలస్య తైల సంశోధనాగారె విశాలం ఆక్రమణం ఆయోజితం. మంత్రాలయేన సమాఖ్యాతం యత్ తస్య వాయురక్షాతంత్రేణ ఆక్రమణకారీణాం చతుస్రణాం యుక్రేనీ ఫ్లేమింగో క్షేపణాస్త్రాణాం అథ చ 71 ద్రోణయంత్రాణాం పాతనం విహితం. కింతు ద్రోణఖండానాం వికిరణేన తైల సంశోధనాగారే భీషణా అగ్నిజ్వాలా ప్రాజ్వలత్. अमेरिकी राजदूतेन सर्जियो गोर इत्यनेन भारत

0: దేశః అమెరికీ ఉద్యమేభ్యః అనుపమః విపణి ప్రదేశః ఇతి నిగదితః. నవదిల్ల్యాం బ్లూంబర్గ్ మంచే భాషమాణేన తేన ప్రోక్తం యత్ ఏఐ సెమీకండక్టర్ క్షేత్రయోః భారత అమెరికా సహభాగితా ఉభయోః రాష్ట్రయోః ఆర్థిక సశక్తీకరణాయ పరస్పరం లాభప్రదా భవిష్యతి. మోదీ సర్వకారస్య ఏఐ ప్రయాసస్య చ తేన మహతీ ప్రశంసా కృతా. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శ్వః కర్ణాటక కేరళ రాజ్యయోః ప్రవాసే యాస్యతి. అమెరికాయాః లాస్ వేగాస్ నగరే సమాయోజితాయాం అండర్ 23 విశ్వ కుస్తీ ప్రతియోగితాయాం భారతీయ మల్లేన విశ్వజిత్ రామచంద్ర మోరేత్యనేన గ్రీప్కో రోమన్ వర్గస్య అంతిమ ప్రతిస్పర్ధాయాం రజత పదకం విజిత్య నూతనః ఇతిహాసః రచితః ఇతి వార్తాః.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పూట మరియు రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుంటారు. ముందుగా ఈ పూట సాయంత్రం 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గేయాలు మహేంద్ర బృందం పాడిన వారి గీతాలు వింటారు. అనంతరం 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో యాసంగి పంటల్లో నీటి వనరులు సమగ్ర వినియోగానికి ఫెట్టికేషన్ మెలకువలు సహజ వనరుల పర్యావరణ కేంద్రం పీజేటీఏయు రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ కె సురేష్ గారితో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం వింటారు. 8:30 కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 మదరిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు వింటారు. అనంతరం నాతియా కలాం, 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి పర్వీన్ సుల్తానా, 6:35 రైతు సమాచారంలో పసుపులో ఆశించే తెగుళ్లు నివారణ గురించి తెలుసుకుంటారు, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు, 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు, 7:15 విజయపదం కెరీర్ బూస్టర్లు డేటా సెంటర్లు గురించి కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కులిపాకి శంకర్రావు, వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యామ్ ప్రసాద్, శ్రీమతి జి విశాలిని, 7:30 రచన కుసుమలు శ్రీశ్రీ కళావేదిక వారి కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో స్వీయ కవితలు అందిస్తున్నారు జక్కుల గణేష్. అనంతరం చిత్రగీతాలు వింటారు. ఉదయం 8:00 సమాచార ప్రభాత్ హిందీ వార్తలు వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 8:35 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారం ప్రత్యక్ష ప్రసారం. ఇక 9:05 కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 10:00 ఆహార భద్రత ఆరోగ్యకర సమాజానికి పునాది ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం 11:00 చిత్రగీతాలు, 12:00 హిందీలో వార్తలు, 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిట్ డీకే దత్తార్ గారి వయలిన్ వాదనం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో దుర్గాష్టమే రూపకం. అనంతరం చిత్రగీతాలు వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం, 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దుపహార సమాచారం ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 మీ మాటతో ఓ పాట,

0: సాయంత్రం 3:30 ఏకచిత్రగానం, 4 గంటలకు చిత్రగీతాలు వింటారు. అనంతరం 5 గంటలకు బతుకమ్మ పాటలు, సులోచన బృందం పాడిన బతుకమ్మ పాటలు వింటారు. 5:30 చిత్రగీతాలు మరియు అనంతరం 6:30 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో జంతువులు వాటి సంరక్షణ గురించి పరిచయం తెలుసుకుంటారు. అనంతరం జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత గురించి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవం ప్రత్యక్ష ప్రసారం వింటారు. 8:30 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. అనంతరం 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు. ఇవి రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:35 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో జానపద గేయాలు వింటారు. మహేంద్ర బృందం పాడిన జానపద గేయాలు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు. అనంతరం మహేంద్ర బృందం పాడిన జానపద గేయాలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
2: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాటా పొల్లు గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
3: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: ఎలాంటి ముచ్చటైనా సరే మాటలు మీవి పాటలు మావి.
3: ప్రతి శుక్రవారం ఉదయం 11:00
1: 0874295038,
3: మరొక నెంబర్ 2950390.

0: కథింత నాటకం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: మనసారా చెలితారా నాకుండని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగదోచావే.
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 2950039.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35 నిమిషాలకు,
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు పునఃప్రసారం.

మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. మహేంద్ర బృందం వారి జానపద గేయాలు విన్నారు. సమయం 6:50 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7 గంటలకు మార్కెట్ ధరలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ గురించి
1: నమస్కారము. ఈరోజు మనము పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి లక్షణాలు, నివారణ చర్యల గురించి మాట్లాడుకుందాం. ఈ గాలికుంటు వ్యాధి అనేది ఒక అంటువ్యాధి. ఇది మన రాష్ట్రంలో ఒక 2-3 రకాల పికోర్నా వైరస్ స్ట్రెయిన్ల వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకడం వల్ల మరణాల శాతం తక్కువగా ఉన్నప్పటికీ పశువులు బలహీనంగా ఉండి వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పశువుల్లో కూడా ఈ వ్యాధి సంక్రమణ ఎక్కువగా ఉంటుంది. దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు వచ్చేసరికి ఈ గాలికుంటు వ్యాధిలో శరీర ఉష్ణోగ్రత 103 నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్, ముందుగా జ్వరమును మనము గుర్తిస్తాము. దాని తర్వాత నోటిలో పుండ్లు, చిగుళ్ళు, నాలుక, ముట్టే లోపలి ప్రాంతాల్లో బొబ్బలు ఏర్పడి అవి 24 గంటల్లో చితికిపోవడం వల్ల పశువులు నొప్పి కలగడం వల్ల మేత తినవు. అలాగే నోటి నుంచి చొంగ కారుతూ ఉంటుంది. వీటితో పాటు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి ఆ తర్వాత అవి చితికిపోవడము, ఆ నొప్పి వల్ల పశువులు సరిగ్గా నడవలేకపోవడము అలాగే కుంటుతూ ఉంటాయి. పొదుగుపై బొబ్బలు ఏర్పడి ఒక్కోసారి పొదుగు వాపు వ్యాధి కూడా వస్తుంది. బ్యాక్టీరియా ఈ బొబ్బలను ఆశించడం వల్ల చీముతో కూడిన పుండ్లు తయారై చిరాకును కలిగిస్తాయి. వ్యాధి సోకిన పశువులు వాటి ప్రాలు తాగిన దూడలు మరణిస్తాయి. దుక్కిటి పశువులు పనులను ఉపయోగపడవు, ఎందుకంటే అవి సరిగ్గా నడవలేవు కాబట్టి. అలాగే పాడి పశువుల్లో పాల ఉత్పత్తి అకస్మాత్తుగా తగ్గిపోతుంది, ఎందుకంటే పొదుగువాపు వ్యాధి వచ్చి అవి పాలను పిండనివ్వవు. అలాగే చూలి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తూ ఉంటాయి. వ్యాధిగ్రస్త పశువులు 2-3 రోజుల్లో మేత తినడం ప్రారంభించిన వ్యాధి వల్ల కలిగే దుష్ఫలితాల నుండి కోలుకోవడానికి సుమారు 4 నుంచి 6 మాసాల సమయం పడుతుంది. పశువులు రక్తహీనత కలిగి శ్వాస తీసుకోవడము కష్టంగా మారుతుంది. అవి శ్వాసను కష్టంగా పీల్చుతూ, రొప్పుతూ, ఎండవేడిమిని తట్టుకోలేక నీరసించిపోతాయి. దీన్ని ప్యాంటింగ్ అంటారు. ఈ ప్యాంటింగ్ లక్షణాలని ఎక్కువగా సంకరజాతి పశువుల్లో గమనిస్తూ ఉంటాము. ఇలా వ్యాధిగ్రస్తమైన పశువులను గుర్తించి వాటికి తగిన చికిత్స చేయించాలి. ఆ చికిత్స అనగా వ్యాధి సోకిన పశువులను వేరు చేసి సత్వర చికిత్స చేయించాలి. పొటాషియం పర్మాంగనేట్ నీళ్లతో పుండ్లను శుభ్రం చేసి నోటి పుండ్లను బ్లోరోగ్లిజరిన్, ఆ నోటి పుండ్లకు బోరోగ్లిజరిన్, ఆరు కాలిపుండ్లకు జింక్ ఆక్సైడ్, లోరాక్సిన్, హిమాక్స్ వంటి ఆయింట్మెంట్లను పూయాలి. అలాగే వీటి మీద, ఈ పుండ్ల మీద ఈగలు వాలకు

వేప నూనె కూడా రుద్దొచ్చు. వాటితో పాటు నిమ్లెట్ అనే మందును కూడా వాడాలి. మైలతుత్తం 1% తారుల మిశ్రమాన్ని కాలిగిట్టెల సందుల్లో నింపవచ్చు. వైరస్పై మందులు పనిచేయవు కాబట్టి వాటి తర్వాత కలిగే అనర్థాల ఆ నివారణను యాంటీబయాటిక్స్ వాడి 1-5 రోజులు వాడడం వల్ల ఈ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ని రాకుండా మనము కాపాడవచ్చు. అలాగే ఏదైతే బొబ్బలు ఏర్పడ్డాయో ఈ బొబ్బల వల్ల మేత మేయని పశువులకు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఈ బొబ్బల వల్ల ఈ మేతలు మేయవు కాబట్టి తగు సంరక్షణ చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో అవి మరణిస్తాయి. అందువల్ల వాటికి సులభంగా జీర్ణమయ్యే పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని అందించాలి. అనగా జావ, జొన్నగడక, అన్నము, కొంచెం చిటికెడు ఉప్పు కలిపి ఆ వాటితో పాటు బెల్లం కూడా కలిపి ఇస్తే అలా ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఇలా ఇవ్వడం వల్ల అవి బలహీనత నుంచి కొంచెం బయటపడతాయి. ఈ విధంగా మనము జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఈ బలహీనత తీవ్రంగా ఉంటే గ్లూకోజ్ ఇంట్రావీనస్ ఆ సలైన్లో ఎక్కించాల్సి వస్తుంది. ఈ వ్యాధి రాకుండా మనం ఏ విధంగా నివారణ చర్యలు చేపట్టాలి అంటే ఈ గాలికుంటు వ్యాధి చికిత్స 1000 ప్రశ్నలతో కూడుకున్నందున నివారణ మార్గాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మన సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రతి సంవత్సరము 2 సార్లు ఈ టీకాలు, ఉచిత టీకాలు అందిస్తూ ఉన్నాయి. ఈ ఉచిత టీకాలు ఈ పశువులకి అనగా మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు అన్నిటికీ ఉచితంగా టీకాలు వేపిస్తున్నాయి. ఒక ఈ 0FMD అనే ప్రోగ్రామ్ని మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఈ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు మొదటిసారి 2 నెలల వయసులో, తర్వాత బూస్టర్ డోసు 1 మాసం తర్వాత వేయించాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరము 1సారి క్రమం తప్పకుండా, అలాగే 2 సార్లు కూడా వాడుతూ ఉన్నారు. సో ఈ టీకాలు వేసిన తర్వాత 1-3 వారాల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి పశువు దాని ఇమ్యూనిటీ పెంపొందించుకుంటుంది. 1 సంవత్సర కాలం వరకు వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే నిండు చూడిగా ఉన్న పశువులు ఈనిన తర్వాత టీకాలు వేయిస్తే మంచిది. ఏమవుతుందంటే చూలి పశువుల్లో ఈ టీకాలు వేస్తే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రతి పశువుపై టీకాల సుమారు 10 రూపాయలలోపు ఖర్చు పెడితే సంవత్సరమంతా వ్యాధి బారిన ఉన్నప్పటికీ రాష్ట్రంలో అన్ని కాలాల్లో వ్యాధి అక్కడక్కడ ప్రబులుతూనే ఉంటుంది. అందువల్ల ప్రతి సంవత్సరం అన్ని వైరస్ స్ట్రెయిన్లతో కూడిన టీకాలు వేయించాలి. అలాగే ఈ గొర్రెలు, మేకల్లో, అలాగే పందుల్లో ఈ వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ గ్రామంలోని ఇతర పశు సంతతికి ఈ వ్యాధిని వ్యాపిస్తుంది. అందువల్ల పశువులతో పాటు వీటికి కూడా నిరోధక టీకాలు వేయించడం అవసరం. వ్యాధిని కలగజేసే వైరస్ గాలి ద్వారా చాలా దూరం వరకు, అంటే 50-60 కిలోమీటర్ల పైగా తొందరగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. కావున అనుమానం కలిగిన వెంటనే వ్యాధి సోకిన ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాల్సి వస్తుంది. అనగా ఈ టీకాలు వేయించడము, ఏదైతే పశువుకైతే ఇలాంటి లక్షణాలు ఉంటాయో వాటిని వేరే మంద నుంచి సపరేట్ చేయడము, అలాగే వ్యాధిగ్రస్తమైన పశువుల నోటి చొంగల్లో వైరస్ అధికంగా ఉంటుంది, పశువుల పుండ్లు, కలుషితమైన మేత, దానా, నీరు, మలమూత్రాలు మొదలగు వాటి వల్ల ఈ వైరస్ అనేది వ్యాపిస్తుంది. పశువుల శాలల్లో వైరస్ క్రిములు 1 సంవత్సరం వరకు దాగి ఉంటాయి. అనుకూల పరిస్థితుల్లో వ్యాధిని కలగజేస్తాయి. కావున ఈ దానా, మేత, నీరు, గాలి కలుషితం కాకుండా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. పశువుల శాలలకు సాధారణ క్రిమి సంహారక మందులతో పాటు సోడియం హైడ్రాక్సైడ్, అలాగే 2% ఫార్మలిన్, అలాగే 4% సోడియం కార్బోనేట్లు వంటి మందులతో శుభ్రం చేయడం వల్ల ఈ వైరస్ నశిస్తుంది. వ్యాధి సోకినదనే అనుమానం ఉన్న పశువులను వేరు చేయాలి. కొత్తగా పశువులను సంతలోనికి తీసుకెళ్లడం గాని

0: కొనడం గాని చేయరాదు. ఇతర పశువులకు వ్యాధి సోకకుండా వ్యాధిగ్రస్తమైన పశువులు సామూహికంగా బీళ్లల్లో కుంటల్లో నీరు త్రాగి కలుషితం చేయకుండా చూడాలి. ఈ విధంగా మనం జాగ్రత్తలు పాటించి ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చును.
1: మీరింతవరకు పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ గోపాల్ గారు అందించిన వివరాలు విన్నారు. మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫెర్టిగేషన్ మెలకువల గురించి సహజ వనరులు మరియు పర్యావరణ కేంద్రం పీజేటీఏయు రాజేంద్రనగర్ మృతిక శాస్త్రం మరియు వ్యవసాయ రసాయన శాస్త్రం శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి రాజమణి గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమ అనుసంధానకర్త ఎం కృష్ణసాయి. శ్రోతలు మాకు ఫోన్ చేయవలసిన నంబరు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085 2324085 ఫోన్ చేసి తమ ప్రశ్నలకు సందేహాలకు నివృత్తి చేసుకోగలరు. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. తస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళ.

0: సినీ గీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. లద్దాఖ్ ప్రాంతంలో దాదాపు 3,350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్టాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో నేషనల్ సరస్ లైవ్హుడ్స్ మేళా 2026ను రాష్టపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్టపతి స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని, వారి కుటుంబాలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జాతీయ అభివృద్దికి విశేషంగా తోడ్పడుతున్నారని ప్రశంసించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమలు, చిన్న పరిశ్రమల రంగాల్లో మహిళలకు ఎస్ఎస్జీలు అద్భుతమైన ఉపాధి అవకాశాలు సృష్టించాయని కొనియాడారు. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు తాము తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు ప్రదర్శించుకోవడానికి, పట్టణ మార్కెట్లతో అనుసంధానం కావడానికి ఈ సరస్ మేళా ఒక వేదికగా నిలుస్తుందని ముర్ము తెలిపారు.
2: దేఖభాల్ పరివార్ కా సహయోగ్ హీ కర్తే, ఛోటే ఛోటే చీజో కే లియే దూసరో కే ఉపర్ నిర్భర్ కర్తే థే, లేకిన్ ఆజ్ వో ఆత్మనిర్భర్ బన్ గే, దూసరో కా భీ ఔర్ సహారా దేనే వాలే బన్ గే. యే కేవల్ ఉన్కే ఇన్కమ్ నహీ హై, పరివార్ కే ఇన్కమ్ నహీ హై, యే దేశ్ కా సమృద్ధి, దేశ్ కా ఆర్థిక సమృద్ధి, యే దేశ్ కా మహిళాం కో వికాస్ భీ యే సమాహిత హై.
1: లదాఖ్ ప్రాంతంలో రవాణా అనుసంధానం, ఇంధన మౌలిక వసతులు, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, జల భద్రతను పెంపొందించే లక్ష్యంతో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ప్రధాన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ నూతన ప్రాజెక్టుల్లో లేలోని కుశోక్ బకులు, రింపోచి విమానాశ్రయంలో నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనం, 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుం దర్శా రోడ్డుతో పాటుగా పలు అభివృద్ది ప్రాజెక్టులున్నాయి. ఈ సందర్బంగా మాట్లాడుతూ మోదీ,
3: లద్దాఖ్ కి ప్రగతి ఆర్ వికాస్ మే ఏక్ ఔర్ అధ్యాయ జుడ్ రహా హై. ఆజ్ లద్దాఖ్ మే కై అహం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కా లోకార్పణ హువా హై. ఇన్ పరియోజనాఓ సే కై లోగో కా సఫర్ ఆసాన్ హోగా, కహీ బిజ్లీ కి సువిధాయే బెహతర్ హోగీ, కహీ పానీ కి ఉపలబ్ధతా బడేగీ ఔర్ హమారీ ప్రాచీన్ విరాసత్ కే సంరక్షణ కో భీ నయీ తాకత్ మిలేగీ.
1: దేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కోరారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ ఆయన, ఉత్పాదకత రంగంలో పెట్టుబడులు,

0: సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నైపుణ్యాభివృద్ది దేశ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానాన్ని మరింత దృఢతరం చేస్తాయని పేర్కొన్నారు. రాబోయే 20-25 సంవత్సరాల పాటు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి విడత తుదిరూపు సంతరించుకుందని, ప్రస్తుతం లీగల్ డ్రాఫ్టింగ్ దశలో ఉందని తెలియజేశారు. ఇతర దేశాల కంటే భారత్ పోటీతత్వ ప్రయోజనాన్ని పొందిన వెంటనే ఈ ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసి అమలు చేస్తామని చెప్పారు. రాజకీయ స్థిరత్వం, పటిష్టమైన సరఫరా గొలుసులు, పారదర్శక వ్యాపార విధానాలే ఒక దేశాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాంక్లేవ్ 2026 సదస్సులో మాట్లాడుతూ ఆయన, కేవలం దౌత్యపరమైన చర్యలతో సరిపెట్టకుండా ఉగ్రవాద మూలాలను ఏరివేసే దిశగా ఆపరేషన్ సింధూర్, బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో భారత్ ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. భవిష్యత్తులో పాకిస్తాన్ భూభాగం నుంచి ఎలాంటి ఉగ్రదాడి జరిగినా గతంలో కంటే అత్యంత తీవ్రమైన రీతిలో సమాధానమిస్తామని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశ రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ది సాధిస్తోందని, 2013-14లో కేవలం 686 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు 2025-26 నాటికి 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని వెల్లడించారు. దేశాన్ని రక్షించడంలో మన సాయుధ బలగాలు సర్వసన్నద్దంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆయుర్వేద వైద్య విధానాన్ని శాస్త్రీయ పరిశోధనలు, ఆధారిత ధృవీకరణ, ఆధునిక ఆరోగ్య రక్షణతో మరింత పటిష్టం చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏఐఐఏ ఆధ్వర్యంలో జరిగిన కౌమార భృత్య అంతర్జాతీయ సదస్సు 3వ సంచికను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భవిష్యత్తులో వైద్య రంగం విజయవంతం కావాలంటే పరస్పర సహకారం, రోగుల భద్రతే అత్యంత కీలకమన్నారు. జాతీయ ఆరోగ్య ప్రాధాన్యతల్లో పిల్లల ఆరోగ్యానికి ఎప్పుడూ మొదటి స్థానం ఉండాలని పేర్కొన్నారు. ఆయుర్వేదంలో బాలికల పిల్లల ఆరోగ్య రక్షణను తెలిపే కౌమార భృత్య శాఖ ద్వారా కేవలం కొత్త ఆలోచనలే కాకుండా సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయంగా పునరుద్ధరించేలా పరిశోధనలు జరగాలని కోరారు.
1: Conference has a very relevant theme about shaping the future of child health, global perspectives, research, innovations and clinical frontiers in Gaumara Pratya. The theme is a reflection of our shared responsibility to ensure that every child receives the opportunity to grow in a healthy and nurturing environment. India has renewed its focus on traditional systems of medicine, rooted in Bharat's ancient knowledge systems, civilizational wisdom, and centuries-old traditions. Ayurveda and other indigenous systems represent a valuable national legacy.
0: దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్టాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండి వెల్లడించింది. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో సోమవారం వరకు ఇదే వాతావరణ పరిస్థితి నెలకొని ఉంటుందని తెలిపింది. మరోవైపు జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో నేడు అకస్మాత్తుగా కురిసిన మంచు వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. జమ్మూకాశ్మీర్లోని దోడా జిల్లాలో ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లోని తొలి హిమపాతం నమోదైంది. తూర్పు రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రాబోయే 2-3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును బీజేపీ తీవ్ర

తీవ్రంగా విమర్శించింది. ఢిల్లీలో మీడియా సమాపేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఒక మహిళా పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారని, ఇది మహిళల గౌరవానికే మచ్చ అని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండగా ఉత్తరాది రాష్టాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫెర్టిగేషన్ మెళకువలు గురించి సహజ వనరులు మరియు పర్యావరణ కేంద్రం పీజేటీఏయు రాజేంద్రనగర్ మృతికా శాస్త్రం మరియు వ్యవసాయ రసాయన శాస్త్రం శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి రాజమణి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విందామిప్పుడు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం కృష్ణసాయి. శ్రోతలు మాకు ఫోన్ చేయవలసిన నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252 2324085353 2955092 3. కార్యక్రమం వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే. చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ఆకాశవాణి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫెర్టిగేషన్ మెలకువలు అనే అంశం గురించి రైతు సోదరుల సందేహాలకు తగు సలహాలు సూచనలు అందించడానికి మన స్టూడియోస్కు విచ్చేసి ఉన్నారు హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వాటర్ మేనేజ్మెంట్ యూనిట్ విభాగంలో పనిచేయుచున్న శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి రాజమణి గారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324 0852, మరొక నంబర్ 2324 0853, ఇంకొక నంబర్ 2955 0923. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ రాజమణి గారు నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: మేడం, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో యాసంగి పంటల సాగులో నీటి ప్రాధాన్యం ఎలా ఉంటుంది?
7: మన తెలంగాణలో యాసంగి పంటల సాగు ప్రధానంగా రిజర్వాయర్లు, చెరువులు, కాలువలు, బోరుబావులు మరియు భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. 2026 నైరుతి ఋతుపవన కాలంలో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైనట్లు మన ప్రభుత్వ గణాంకాలు, వార్తా నివేదికలు సూచిస్తున్నాయి. అక్టోబర్ 4, 2026 నాటి నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఋతుపవనంలో వర్షపాతం లోటు 17% ఉండగా జలాశయాల్లో గత ఏడాదితో పోలిస్తే 36% వరకే నిల్వలు తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో యాసంగి పంటల విస్తీర్ణాన్ని నిర్ణయించేప్పుడు నీటి లభ్యత, పంట కాలం, నేల యొక్క స్వభావం, భూగర్భ జలాల స్థాయి, పంటకు అవసరమైన నీటి వనరుల అంశాలను పరిగణలోకి తీసుకుని యాసంగి పంటలను నిర్ణయించుకోవాలి. అలాగే ఎల్నినో పరిస్థితుల్లో వర్షపాతంలో ఉండే మార్పులు తద్వారా అధిక ఉష్ణోగ్రతల తీవ్రతను పెంచుతాయి.

0: కాబట్టి నీటి సరఫరాని నిర్ధారణ లేకుండా అధిక నీరు అవసరమయ్యే ఎక్కువ డ్యూరేషన్ గల పంటల విస్తీర్ణాన్ని పెంచుకోకూడదు. అలాగే అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా సాగులో ఉన్న పంటలకు కీలక దశలలో అందించడానికి ఏర్పాటు చేసుకోవాలి.
1: ఓకే మేడం, అయితే ఈ ఫెర్టిగేషన్ అంటే ఏమిటి? తెలంగాణ యాసంగి పంటల్లో ఫెర్టిగేషన్ కు అనుకూలమైన పంటలు ఏమేమి ఉంటాయో చెప్తారా?
0: నీటి పారుదల ద్వారా కరిగే ఎరువులను పంట వేర్ల మండలానికి అందించే విధానాన్ని మనం ఫెర్టిగేషన్ అంటాము. డ్రిప్ సేద్యంతో నీటిని, పోషకాలను పంట అవసరానికి అనుగుణంగా తక్కువ మోతాదుల్లో వివిధ దశల్లో అందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక తెలంగాణ ప్రాంతంలోని వివిధ నేలలు, ఆ నేలలోని వివిధ రకాలు, సాగునీటి సౌకర్యము బట్టి మనము ఇప్పుడు ప్రస్తుత కాలంలో మొక్కజొన్న, శనగ, కుసుమ, వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు, పెసర, మినుము, ఆవాలు, నువ్వులు, కూరగాయ పంటలు వంటివి మనం సాగు చేసుకోవచ్చు. వాటిల్లో మనము ఫర్టిగేషన్ ని మనం ఫాలో అవ్వచ్చు. అయితే ఈ ఫర్టిగేషన్ ని మనం ఫాలో అవ్వడం వల్ల మనకు కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటనగా, నీరు ఎరువులను డైరెక్ట్ గా మనము రక్షిత వేరు మండలానికి అందించుకోవచ్చు. అలాగే ఇలా అందించడం ద్వారా నీరు మరియు పోషకాల వినియోగ సామర్థ్యాన్ని చాలా బాగా మెరుగుపరచుకోవచ్చు. ఇక నీళ్లలో తేమను స్థిరంగా ఉంచి తేమ యొక్క ఒత్తిడి శాతాన్ని ఎస్పెషల్లీ ఈ ఎల్నినో పరిస్థితులలో మనం తగ్గించుకోవచ్చు. ఇక ఎరువులను విడతల వారీగా అందించడం ద్వారా పంట పెరుగుదల దశలకు అనుగుణంగా పోషకాలను మనం సరఫరా చేయవచ్చు. తద్వారా మనకు స్థిరమైన దిగుబడులను ఇటువంటి ఎల్నినో సమయంలో కూడా మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ ఫర్టిగేషన్ ద్వారా కూలీలు, ఎరువుల కొరతను దానికి వేయడానికి పట్టే సమయాన్ని కూడా తగ్గించుకోవచ్చును.
1: ఓకే,

0: అయితే వీటిలో 0.8 నుంచి 0.6 వరకు ఈ ప్యాన్ ని నిర్ణయించుకునేసి దానికి అనుగుణంగా మనం ఫర్టిగేషన్ ని చేసుకోవాల్సి ఉంటుంది.
1: మేడం, అసలు ఈ ప్యాన్ అంటే ఏమిటి?
0: వాతావరణంలోని ఉష్ణోగ్రత, గాలి, తేమ వంటి పరిస్థితుల ప్రభావంతో నీటితో నిండి ఉండే ఒక ప్యాన్ నుండి నిర్దిష్ట సమయంలో ఆవిరైపోయే నీటి పరిమాణాన్ని ఈ ప్యాన్ కింద సూచిస్తారు. దీని ఆధారంగానే మనము వివిధ పంటల్లో మనము ఫర్టిగేషన్ కానీ ఇరిగేషన్ కానీ డ్రిప్ ద్వారా చేసుకుంటాము. అయితే ఈ ప్యాన్ ని మనం మిల్లీమీటర్ ఎంఎం పర్ డేలో కొలుస్తాము.
1: శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాము, యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫెర్టిగేషన్ మెలకువలు అనే అంశం గురించి రైతు సోదరుల సందేహాలకు తగు సలహాలు సూచనలు అందించడానికి మన స్టూడియోస్కు విచ్చేసి ఉన్నారు హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వాటర్ మేనేజ్మెంట్ యూనిట్ విభాగంలో పనిచేయుచున్న శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి రాజమణి గారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 232408052, మరొక నంబర్ 232408053, ఇంకొక నంబర్ 29550923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మేడం, ఫెర్టిగేషన్ పోషకాల నిర్వహణ గురించి తెలియజేస్తారా? అంటే పంటల వారీగా కీలక దశల గురించి వివరించి ఫెర్టిగేషన్ పోషకాల నిర్వహణ గురించి చెప్పడం
0: మంచిదండి. అయితే మనము ఏ పంటలో అయినా చూసుకున్నప్పుడు మనకు విత్తే సమయం అనేది చాలా ముఖ్యమండి. ప్రతి పంటకు కూడా ఒక నిర్దిష్టమైన పంట కాలము విత్తుకోవడానికి ఉంటుంది. రైతులు తప్పకుండా ఆ నిర్దేశించిన ఆ పంట కాలంలో పంటను విత్తుకున్నట్లయితే గనక మనకు దిగుబడులను కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా నిర్దిష్ట పంట కాలంలో మాత్రమే పంటలను విత్తుకోవాలి. ఆ తర్వాతకి మనం ఇట్లా విత్తుకున్న పంటలకి కీలక దశలను చూసుకున్నట్లయితే మనకి ఏ పంటకైనా అది పూత దశ అనేది చాలా ముఖ్యము. ఆ పూత దశలో ఎట్టి పరిస్థితులలో కూడా మనకు నీటికి కానీ ఎరువులకు కానీ ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి. పూత దశ తర్వాతకి కాయ ఏర్పడే దశ, ఆ తర్వాతకి కాయ గట్టిపడే దశ, అలాగే అది హార్వెస్టింగ్కి రీచ్ అయ్యే ఆ దశలు కూడా ఇంపార్టెంట్. ఈ దశలలో మనము పంటకు కావలసిన నీటిని ఎరువులను సమర్థవంతంగా అందించుకోవాలి. అయితే అలాగే ఇటువంటి పంటలలో పోషకాల నిర్వహణ చేసేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఎప్పుడు కూడా ఏ పంటకి కూడా పంట కాలం మొత్తము పోషకాల అవసరము ఒకే మాదిరిగా ఉండదు. అందుకోసం ముందుగా మనము ఎప్పుడు కూడా ఒక పంటకి పోషకాలను అందించేటప్పుడు ఆ పంటకు ఆ పంట భూమిలో ముందుగా మనము సాయిల్ టెస్టింగ్ అనేది, భూసార పరీక్షలు అనేది చేసుకోవడం చాలా ఉత్తమము. అలాగే సాయిల్ టెస్టింగ్తో పాటు నీటి పరీక్షలను కూడా ఇప్పుడున్న రోజుల్లో చేసుకోవడము మరింత శ్రేయస్కరము. ఎందుకంటే ప్రస్తుతం రోజులలో మనకు నీటి కాలుష్యం కూడా చాలా పెరుగుతుంది, కాబట్టి నీటి టెస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక మనం నత్రజని ఎరువులను తీసుకున్నట్లయితే కనుక మనము ఎప్పుడు కూడా నత్రజని ఎరువులను ఒకే మోతాదులో మొత్తం ఒకటేసారి ఇవ్వకూడదు. మనం పంట కాలం అకార్డింగ్ మనము ప్రతి దశకు సంబంధించిన ఇదిని నత్రజని ఎరువులను ఆ పంట దశ, ఆ పంట రకము, నేల యొక్క సారము బట్టి విడతలుగా అందించుకోవాలి. అలాగే పంట అవసరానికి అధిక మోతాదులో ఈ నత్రజని ఎరువులను గనక అందించినట్లయితే మనకు శాకీయ పెరుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా మనకు చీడపీడల సమస్యలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి. అలా పెరగడం వల్ల మనకు ఎరువుల వృధా జరుగుతుంది, అలాగే దిగుబడులు కూడా చాలా వరకు తగ్గిపోతాయి.
1: మేడం ఒక్క నిమిషం, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి.
2: నమస్కారం మేడం, నా పేరు శ్యామ్ సుందర్. నా పేరు
1: శ్యామ్ సుందర్ గారు, నమస్కారం అండి.
2: ఒంగూరు మండల్, ఒంగూరు విలేజ్ మేడం మాది.
1: అట్లాగే మేడం ఉన్నారు, మీ సందేహం మీద అడగండి.
2: ఓకే ఓకే,
1: చెప్పండి సార్.
2: హలో నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, శ్యామ్ గారు ప్లీజ్ చెప్పండి.
2: మాది ఒంగూరు మండలం ఒంగూరు విలేజ్ మేడం. మేము పల్లి వేసినాము.
0: ఓకే అండి.

0: డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ పెడుతున్నాము. ఒకవేళ వాటర్ సరిపోకపోవడం వల్ల చేను అంతా ఎండిపోతే దానికి ఏమన్నా కష్టపరిహారం కాకుండా క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఉందా వ్యవసాయం పంటలో?
1: ఉందండి, మీరు క్రాప్ ఇన్సూరెన్స్ మీరు చేసుకోవచ్చు. అందుకోసం మీరు ఏం చేస్తారంటే, మీ మండలం మీ గ్రామానికి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ లేదా ఏఈఓ ఉంటారు కదండి, మీరు వాళ్ళని ఒక్కసారి అప్రోచ్ అవ్వాలి. మీరు అప్రోచ్ అవుతే కనుక మీకు దానికి తగిన సూచనలు సలహాలు మరింతగా వాళ్ళు అందజేస్తారు. అండ్ ముఖ్యంగా మీరు ఇప్పుడు వేరేశనగ పంట వేసా అంటున్నారు కదా, మీరు ఆ పంటకి దాని ఇంపార్టెంట్ గ్రోత్ స్టేజెస్లలో లైక్ మీకు మంచిగా కాయ పట్టే టైం ఉంటది కదండి, ఆ టైంలో ఒకసారి ఎటువంటి ఇరిగేషన్ కొంచెం తక్కువ కాకుండా కొంచెం ఆ టైంలో ప్రొవైడ్ చేయడానికి చూడండి. తప్పకుండా మీకు పంట అంత ఎక్కువగా లాసెస్ లేకుండానైతే మీరు చూసుకోవచ్చు.
0: ఈ పంటకు ఎన్ని తడులు ఇవ్వాల్సి వస్తుంది మేడం?
1: మామూలుగానైతే మీరు ఒక ముఖ్య దశలో 3 నుంచి 4 ముఖ్య దశలు ఉంటాయండి ఈ పంటలో. మీరు కొంచెం పంట కాలం చూసుకునేసి ఆ దశలలో మీరు ఇరిగేషన్ మరియు ఫర్టిలైజర్స్ ప్రాపర్ గా అందించగలిగితే కనుక మీరు పంటను మంచిగా సంరక్షించుకోవచ్చండి. ఇంకొకటి శ్యామ్ గారు, ఇంకొకటి మీరు ఫర్టిగేషన్ ఇస్తూ ఉంటారు, ఇఫ్ మీకు కనుక ఏమైనా పోషక లోపాలు ఏర్పడితే కనుక ఫోలియర్ అప్లికేషన్ ద్వారా మీరు ఈ ఫార్ములా 4 ఇటువంటి ఉంటవి కదండి, అవి కూడా ఒకసారి ఫోలియర్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు కూడా మీకు మంచిగా పంటను సంరక్షించుకోవడానికి వీలవుతుందండి.
0: నష్టపరిహారం కోసం క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఉందా?
1: ఉందండి, ఉంది.
0: చేయాల్సి వస్తుంది ఎకరకు ఎంత ఇన్సూరెన్స్ డబ్బులు చేపే చేయాల్సి వస్తుందని?
1: అయితే ఇది మీకు మీ ప్రాంతం వారీగా ఆధారపడి ఉంటది కాబట్టి, మండలము మీరు ఏ ప్రాంతం అవన్నీ ఆధారపడి ఉంటది కాబట్టి, మీకు దీనికి సంబంధించిన వివరాలను మీకు సంబంధిత ఏఈఓ గానీ ఏఓ గానీ మీరు కరెక్ట్ గా ఇవ్వగలుగుతారండి.
2: శ్యామ్ గారు ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. మేడం సూచనలు పాటించి మీరు అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాం. మేడం ఫర్టిగేషన్ పోషకాలను గురించి చెప్తున్నారు, చీడపీడల సమస్యలు పెరుగుతాయని చెప్పారు.
1: అవునండి. సరే, మనము అధికంగా నత్రజని ఎరువులను వేసుకోవడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగము పంట పైన ఉండదు. మోర్ ఓవర్ మనకు ఎరువులు వృధా అవుతాయి, ఖర్చులు పెరుగుతాయి, దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం నత్రజని ఎరువులను మోతాదుకు మించి వేసుకోకూడదు. ఇక డ్రిప్పులు భాస్వరం ఎరువులను చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకు బయట దొరికే భాస్వరం ఎరువులన్నీ కూడా నీటిలో కరిగే భాస్వరం ఎరువులు ఉండవు. కాబట్టి మనము దానికి నీటిలో కరిగే భాస్వరం ఎరువులు ఏంటి అని చెప్పేసి ముందుగా తెలుసుకుని దాని అకార్డింగ్ గా మనము ఆ భాస్వరం ఎరువులను అందించాలి. అలాగే పొటాషియం ఎరువులను చూసుకున్నట్లయితే కనుక పొటాషియం ఎరువుల ఎంపికలో ద్రావణీయత అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మనకు నీటి నాణ్యత, పంటకు క్లోరైడ్ ఎంతవరకు ఇదవుతుంది అనే అటువంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునేసి అప్పుడు పొటాషియం ఎరువులను వాడుకోవాలి. క్లోరైడ్ అనేది మనకు పొటాషియం ఎరువుల్లో మనకు సహజంగానే ఉంటుంది. అది కనుక పంటకు ఎక్కువ ఇదే అయినప్పుడు మాత్రము పంట పైన మనకు పోషక లోపాలు ఏర్పడము, మాడిపోవడం లాంటి అటువంటి సమస్యలను మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి పొటాషియం ఎరువుల ఎంపికలోనైనా భాస్వరం ఎరువుల ఎంపికలోనైనా కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకునేసి ప్రాపర్ గా కరగడము, దాని ద్రావణీయత కరెక్ట్ గా చూసుకునేసి తెలుసుకునేసి మనం అందించుకోవాలండి.
2: అయితే మేడం యాసంగి పంటల్లో ఫర్టిగేషన్ అమలు చేసే విధానం గురించి వివరిస్తారు.
1: మనము ఈ పంటలకు ఫర్టిగేషన్ అమలు చేసే ముందుగా మన సాగు భూములలో ఇంతకుముందు చెప్పిన మాదిరిగా మన సాగు భూముల్లో ముందుగా భూసార పరీక్షను, నీటి పరీక్షను చేసుకోవాలి. భూసార పరీక్ష చేసుకునేటప్పుడు పిహెచ్, ఈసి, ఆర్గానిక్ కార్బన్ కాంటెంట్, నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు ఇతర సూక్ష్మ మూలకాలైన జింక్, కాపర్, ఐరన్, మాంగనీస్, బోరాన్, మాలిబ్డినం ఇటువంటి అన్ని పోషకాలను కూడా తరువుగా మీరు టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకున్న తర్వాతకి ఒకవేళ మీరు మీ పంటకి బోరుబావి వాటర్ ఇస్తున్నట్లయితే కనుక ఆ బోరుబావిలో ఎంత ఉప్పు నీటి శాతం ఉంటుంది, అలాగే కార్బనేట్స్ ఎంత మేర ఉంటున్నవి, బైకార్బనేట్స్ ఎంత మేర ఉంటున్నవి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటన్నింటిని కూడా మీరు ప్రాపర్ గా మీరు టెస్ట్ చేయించుకున్న ఫస్ట్ మొదటి దశలో మీరు టెస్ట్ చేయించుకుని తర్వాత దశలో మీరు ముందుకెళ్ళాలి. ఆ తర్వాత మీరేం చేస్తారు, టెస్టింగ్ అయిపోయింది ఇదంతా అయిన తర్వాతకి మీ

0: ఉన్న ఒక డ్రిప్ సిస్టమ్ ఉంటది, ఒక డ్రిప్ వ్యవస్థ ఉంటది. ఆ డ్రిప్ వ్యవస్థలో మీకు ఫిల్టర్స్ ఉంటవి, పైప్స్ ఉంటవి, వాల్స్ ఉంటవి, డ్రిప్పర్స్ ఉంటవి. వాటన్నింటి పనితీరును మీరు ఒకసారి మంచిగా చూసుకోవాలి. లేదంటే గనక మనం ప్రస్తుతం ఉన్న ఎల్నినో తరుణంలో మనకు వాటర్ దొరకడం కష్టం ఉంటది. అటువంటి వాటర్ ఒకవేళ ఈ ఫిల్టర్స్, వాల్స్ ఇవి ప్రాపర్ గా పనిచేయకపోతే ఒకటే చోట ఎక్కువ వాటర్ మనం వృధా అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీరు తప్పనిసరిగా మీ డ్రిప్ వ్యవస్థను ముందుగా చెక్ చేసుకున్న తర్వాత కనే మీరు ఫోర్టిగేషన్ కి వెళ్ళాలండి. ఆ తర్వాతకి మీరు ఒకవేళ కనుక ఈ డ్రిప్ వ్యవస్థ సరిగ్గా లేదు, మీరు వాటర్ ఇస్తున్నారు, ఫర్టిగేషన్ ద్వారా ఫర్టిలైజర్స్ కూడా వస్తున్నవి, ఆ టైంలో మీకు ఫర్టిలైజర్స్ క్రాప్ మొత్తంకి సరిగ్గా సమంగా అందవు. సమంగా అందకపోవడం వల్ల మనకు వాటర్ వేస్ట్ అవుతుంది, పోషకాలు అందవు, ఇంకా తదనుగుణంగా మనకు దిగుబడులు కూడా తక్కువగా వస్తాయి. ఇంకా తర్వాతకి మనకి ఈ పంటకి టెస్ట్ చేయించుకున్నారు, డ్రిప్ వ్యవస్థ తనిఖీ చేసుకున్నారు, ఇప్పుడు ఏం ఎరువులు, ఇంతకుముందు మనం అనుకున్నాం ఏం ఎరువులు ఇవ్వాలి అని చెప్పేసి నత్రజనిని చూసుకున్నట్లయితే కనుక నత్రజని కోసం మీరు యూరియా లేదా కాల్షియం నైట్రేట్ ఇటువంటి ఎరువులను మీరు అందించవచ్చు. మనం అలాగే ఇంతకుముందు చెప్పుకున్నాము, భాస్వరం కానీ పొటాషియం కానీ ఎరువులను అందించేటప్పుడు అవి తొందరగా నీటిలో కరగవు, వాటి ద్రావణీయతను చెక్ చేసుకోవాలి. వాటిలో పొటాషియం ఎరువులకైతే కనుక వాటిలో ఉండే క్లోరిన్ కంటెంట్ ని చెక్ చేసుకునేసి మనం ఇవ్వాలి. అందుకోసము మనము మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, మోనో పొటాషియం ఫాస్ఫేట్ ఇటువంటి రెండు ఎరువులను మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక మన పంట వ్యవస్థకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక డ్రిప్ ద్వారా పూర్తిగా కరిగి వేరు వ్యవస్థకి చాలా అనుకూలమైన ఎరువులను మనం ఎంచుకున్నట్లయితే కనుక పోషకాలు మంచిగా సమంగా మనకు అందుతాయి, మనకు మంచిగా దిగుబడులు కూడా పొందుకోవచ్చు. అలాగే మనకి ఫర్టిగేషన్ చేసేటప్పుడు మనం డైరెక్ట్ గా ఎరువులతోని ఫర్టిగేషన్ డైరెక్ట్ గా చేసుకోకూడదు. ఫస్ట్ మనము ఒక ఇరిగేషన్ ఇవ్వాలి డ్రిప్ తోని. ఇరిగేషన్ ఇచ్చిన తర్వాతకి తగిన తేమ మనకి మన పంటకు అందుతుంది. అలా ఇచ్చుకున్న తర్వాతకి అప్పుడు ఫర్టిగేషన్ ని మనం రన్ చేయాలి డ్రిప్ సిస్టమ్ త్రూ. తర్వాతకి మళ్ళీ డ్రిప్ సిస్టమ్ త్రూ ఫర్టిగేషన్ రన్ చేసిన తర్వాతకి మళ్ళీ ఇంకొక ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఫర్టిగేషన్ ద్వారా ఇచ్చుకున్న ఆ ఎరువులు ఏవైతే ఉంటావో అవి క్లాగ్ అవ్వకుండా మన డ్రిప్పర్లను క్లీన్ చేయడానికి పోస్ట్ ఇరిగేషన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. అలా చేసుకున్నట్లయితే కనుక మన డ్రిప్ వ్యవస్థను మనం ఎక్కువ కాలం సురక్షితంగా ఉంచుకోవడానికి అవుతుంది, మన పంటకి కూడా ఎటువంటి హాని లేకుండా మనం ఇది చేసుకోవచ్చు అన్నమాట. అందుకోసము ఈ మూడు నాలుగు పాయింట్స్, ముందు పంట సాయిల్ టెస్టింగ్ చేయించుకోవడం, వాటర్ టెస్టింగ్ చేయించుకోవడం, డ్రిప్ సిస్టమ్ని ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోవడము, మంచిగా ఎరువుల్ని మంచిగా కరిగే వాటిని సెలెక్ట్ చేసుకోవడము, ప్రాపర్ గా ఇరిగేట్ చేసుకోవడము, ఆఫ్టర్ దట్ ఓన్లీ ఫర్టిగేట్ చేసుకోవడం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది.
1: ఓకే, శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాము, యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫెర్టిగేషన్ మెలకువలు అనే అంశం గురించి రైతు సోదరుల సందేహాలకు తగు సలహాలు సూచనలు అందించడానికి మన స్టూడియోస్కు విచ్చేసి ఉన్నారు హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వాటర్ మేనేజ్మెంట్ యూనిట్ విభాగంలో పనిచేయుచున్న శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి రాజమణి గారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, మరొక నంబర్ 23240853, ఇంకొక నంబర్ 29550923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మేడం, ఇందాక మోనోఫాస్ఫేట్ అని చెప్పారు కదా, అవి ఎంత మోతాదులో వేయాలి?
0: మనము ఏ పంటకైనా కూడా మన అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ప్రతి పంటకి కూడా ఒక నిర్ణీత మోతాదు ఉంటుందండి. ఆ మోతాదుని అనుసరించి మనం ఇంతవరకు చెప్పుకుంటున్నాం కదా, మనకు పంట యొక్క కాలము, మన భూమి ఏ విధంగా ఉంది, ఎర్ర నేలల నల్ల నేలల, దాని అకార్డింగ్ మనకు యూనివర్సిటీ నుంచి నిర్ణీత పోషకాలు అనేటివి నిర్ధారించబడినవి. ఆ నిర్ధారించిన మోతాదులో మాత్రమే మన భూసార పరీక్షల అనుగుణంగా అది కూడా చూసి వేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన పంటకు నిర్ణీత మోతాదుని నిర్ణయించుకునేటప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ చేయించుకోమని చెప్పాము.

0: కదండి. అయితే మన సాయిల్ టెస్టింగ్ లో మన భూమిలో పోషకం ఏదైతే ఒక పోషకం నత్రజని ఎరువులు వేస్తున్నామో అప్పుడు మన భూసార పరీక్షల్లో నత్రజని లోపం గమనిస్తే గనక మనకైతే ఏదైతే నిర్ణీత ఒక పోషకాల మోతాదు ఉంటుందో ఆ నిర్ణీత పోషకాల మోతాదుకి 30% ఎక్కువగా మనం ఎరువులను వాడుకోవాలి. నత్రజని ఎరువులను 30% ఎక్కువగా వాడుకోవాలి. ఒకవేళ మన దాంట్లో మన భూసార పరీక్ష పత్రంలో నత్రజని లోపం లేదు, చాలా లోపం ఉంది, చాలా తక్కువ ఉంది అన్నట్లయితే ఎక్కువ వాడుకుంటాము. అలాగే నత్రజని ఎక్కువ ఉంది అనుకున్నాం అనుకోండి, మనం 30% తగ్గించుకుని వాడుకుంటాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఎంటైర్ తెలంగాణలో కానీ మన భారతదేశంలో కానీ మన నేలలన్నిటిలో కూడా ఆ సేంద్రియ కర్బన పదార్థం కానీ నత్రజని కానీ లోపం ఉన్నట్లు చాలా చాలా ప్రయోగాల ద్వారా, చాలా పరిశోధనల ద్వారా మనకు నిరూపితమైంది.
1: ఓకే మేడం, ఫెర్టిగేషన్ లో పాటించాల్సిన సాంకేతిక జాగ్రత్తల గురించి తెలియజేస్తారు.
0: ఓకే అండి, అయితే మనం ఎప్పుడైనా కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ఎరువులను వేసుకునేటప్పుడు వాటి ద్రావణీయత కరిగిపోవడము అవన్నీ చూసుకున్న మాదిరిగానే ఎరువుల అనుకూలతను కూడా చూసుకోవాలండి. ఉదాహరణకి కాల్షియం నైట్రేట్ అనే ఒక ఎరువు ఉంటుంది, ఆ ఎరువును ఫాస్ఫేట్ ఎరువులతో కానీ సల్ఫేట్ ఎరువులతో కానీ ఒకటే ట్యాంక్ లో కలుపుకొని వేసుకోకూడదు. అలా కలుపుకొని వేసుకుంటే మనకి అవక్షేపాలు ఏర్పడతాయి, ఆ అవక్షేపాలు ఏం చేస్తుంది మనకు డ్రిప్పర్స్లలో మొత్తం క్లాగ్ చేస్తుంది. డ్రిప్పర్లను మొత్తం క్లాగ్ చేయడం వల్ల మనకు పంటకి సరైన ఇదిలో మనం పోషకాలను కానీ నీటిని కానీ అందించలేము. అటువంటి పరిస్థితులలో మనం ఫర్టిగేషన్ ఫెయిల్యూర్ కింద చూసుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకే రైతులు తప్పకుండా వాళ్ళ పొలాల్లో చేసేటప్పుడు ఆ ఎరువుల మధ్యలో అనుకూలత ఉన్న ఎరువులను మాత్రమే ఒకటే ట్యాంక్ లో కలుపుకొని మొత్తంగా కలిగి పెట్టకుండా అది ద్రావణీయత కంప్లీట్ గా ఇది కాకుండా చూసుకొని వేసుకున్నప్పుడు కూడా మనకి ఈ డ్రిప్ వ్యవస్థకు చాలా హానికరం అన్నమాట. అటువంటి పరిస్థితులలో కూడా మనకు డ్రిప్పర్స్ క్లాగ్ అయిపోయి పాడైపోయే సమస్య ఉంటుంది. అలాగే మనం పోషకాలను అందించేటప్పుడు కూడా ఎక్కువ డోసెస్ ని ఒకటేసారి అందించకూడదు. మనకు మా వాటర్ మేనేజ్మెంట్ యూనిట్ నుండి మనకు ప్రతి పంటకు ఏ విధంగా పోషకాలను ఎంత మోతాదులో అందించుకోవాలి అని చెప్పేసి ఒక పర్టికులర్స్ ఉన్నావన్నమాట. అవి మీరు దయచేసి మా యూనివర్సిటీ నుంచి తీసుకునేసి దానికి అనుగుణంగా ఒకటేసారి ఎక్కువ లేదా ఒకటేసారి తక్కువ కాకుండా పంట యొక్క కీలక దశలను అనుసరించుకుంటూ తగిన మోతాదులో కొంచెం వాడుకోవాలి. అలాగే సూక్ష్మ పోషకాలను వాడుకునేటప్పుడు మాత్రము ఎట్టి పరిస్థితులలో కూడా అధిక మోతాదులో వాడకూడదు. అధిక మోతాదులో వాడుకుంటే కనుక మనకు పంటల పైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది, దిగుబడులు కూడా తగ్గిపోతూ ఉంటాయి.
1: ఓకే మేడం, సమయం అయిపోతుంది. ఈ అంశానికి సంబంధించి చివరిగా రైతులకు మీరు అందించే సలహా?
0: ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఎల్నినో అని చెప్పేసి మన రైతులు మన వ్యవసాయ ఇది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని చెప్పి అనుకోవచ్చు. సో ఇటువంటి కండిషన్ కాలం ఉండే పంటల వైపు నీటి వినియోగాన్ని కీలక దశలలో మాత్రం ఇచ్చుకుంటూ రైతులు మంచి ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నారు.
1: డాక్టర్ కస్తూరి రాజమణి గారు, ఇంతవరకు మీరు యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్రంగా వివరించారు. మీరు వివరించిన విధంగా తగిన సూచనలు పాటిస్తూ రైతు సోదరులు యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫర్టిగేషన్ను సక్రమంగా సాగిస్తూ అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలండి డాక్టర్ కస్తూరి రాజమణి గారు.
0: ధన్యవాదాలండి.
2: సహజ వనరులు మరియు పర్యావరణ కేంద్రం పీజేటీఏయు రాజేంద్ర నగర్, మృతికా శాస్త్రం మరియు వ్యవసాయ రసాయన శాస్త్రం శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి రాజమణి గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం కృష్ణసాయి.
3: పక్షియోతో బాధక రసాయనం.
4: మతలం
3: బేట బేటా, తూ జో అందాజు రసాయన మిలతా.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమంలో వినండి. పీఎం రాహత్ రాహ్వీర్ పథకాల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ కె మురళీమోహన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. రోడ్డుపై ప్రమాదం ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలియదు. ఒక ప్రమాదం బాధితుడి జీవితాన్నే కాదు, కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అలాంటి క్లిష్ట సమయంలో సకాలంలో వైద్యం అందడం, ప్రాణాలను కాపాడటం అత్యంత కీలకం. ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి, ఆ విధానాన్ని బలోపేతం చేయడానికి, అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేసిన వారికి ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ రాహ్వీర్ వంటి పథకాలను మన ముందుకు తీసుకొచ్చింది. మరి వీటిపై మరింత అవగాహన కల్పించేందుకు మనతో పాటు తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఈ పీఎం రాహత్ పథకం ప్రధాన ఉద్దేశం ఏంటి, అలాగే రోడ్డు ప్రమాద బాధితులకు ఇది ఏ విధంగా తక్షణ సహాయాన్ని అందిస్తుంది?
2: పీఎం రాహత్ అంటే ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్ ట్రీట్మెంట్. దీన్ని సరళంగా చెప్పాలంటే, ఈ రహదారి ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి డబ్బు లేకపోవటం వలన కొంచెం అటువంటి పరిస్థితుల్లో అత్యవసర వైద్యం ఆలస్యం కాకూడదనే ఒక సదుద్దేశంతో ముఖ్యంగా గోల్డెన్ అవర్ లో వైద్య చికిత్స అందించాలి అనేది ఈ యొక్క పథకం ప్రధాన ఉద్దేశం. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుని కూడా సమీప డిజిగ్నేటెడ్ హాస్పిటల్, అంటే ఈ పీఎం రాహత్ కింద డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి, వాటిలో అత్యవసర చికిత్స అందించడానికి ఈ వ్యవస్థ రూపు పొందింది. అట్లాగే ప్రతి అర్హత కలిగిన బాధితుడు కూడా 150,000 రూపాయల వరకు, గరిష్టంగా 7 రోజుల వరకు ఈ నగదు రహిత చికిత్స ఉంటుంది. ఇది ఏదైనా ఒక ప్రత్యేక రహదారిలో మోటార్ వాహనం ఏదైనా కారణంగా జరిగిన యాక్సిడెంట్ కు ముఖ్యంగా వర్తిస్తుంది.
1: సరే, అయితే ఈ పథకం కింద ఇందాక మీరు చెప్పినట్టు ఎవరు అర్హులు, అలాగే ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రతి వ్యక్తికి ఈ పథకం వర్తిస్తుందా, దీనికి సంబంధించిన ముఖ్యమైన అర్హత నిబంధనలు ఏంటో మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: ఈ మోటార్ వాహనం వినియోగం వల్ల జరిగిన రహదారి ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరి చికిత్స అవసరమైన బాధితుడు ఈ పీఎం రాహత్ కింద తీసుకోవచ్చు. అయితే కొన్ని ముఖ్యమైన నిబంధనలు దీంట్లో ఏంటంటే, ఈ ప్రమాదం అనేది మోటార్ వాహనం కారణంగా జరిగి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్ గా. అట్లాగే ఈ గాయాలకు ఆసుపత్రిలో చికిత్స కంపల్సరీ అవసరమై ఉండాలి, అంటే ఆ రీజనబిలిటీ ఉండాలి ఆ చికిత్సకు. అట్లాగే మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రమాదం జరిగిన 24 గంటల లోపల మాత్రమే అడ్మిట్ చేసిన వెంటనే ఈ పథకం అమలవుతుంది. 24 గంటలు దాటిన తర్వాత ఈ పథకం అమలు కావడానికి చాలా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. అట్లాగే చికిత్స మాత్రం కొన్ని డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్ లో మాత్రమే జరుగుతుంది. అందువల్ల ప్రమాదం జరిగింది కాబట్టి ప్రతి సందర్భంలో ఏదైనా చికిత్స అయినా ఎప్పుడైనా పీఎం రాహత్ కింద వస్తుందని భావించకూడదు. పథకంలో ఎలిజిబిలిటీ ట్రీట్మెంట్ ప్రాసెస్ ను గుర్తించాలి.
1: సార్, అయితే ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లే విషయంలో ప్రజలకు ఎలాంటి భరోసా ఉంది? అంటే ప్రజలకు మామూలుగా ఇలాంటి విషయాల్లో ఎలా అంటే, తీసుకెళ్తే మనపైన ఏమైనా కేసు నమోదవుతుందా, ఇలాంటి భయాలున్నాయి. మరి దీంతో పాటు ఇప్పుడు చికిత్స ప్రారంభించడానికి ఇందాక మీరు మాట్లాడుతూ నగదు రహితంగా అందిస్తారన్నారు, మరి ఎటువంటి డబ్బు లేకుండా ముందస్తు చెల్లింపు లేకుండా చికిత్స ప్రారంభిస్తారా?
2: డెఫినెట్ గా అండి, ఇది ప్రజల్లో చాలా విస్తృతంగా అవగాహన కల్పించవలసింది.

0: గతంలో ఏంటంటే ఏదైనా అసలు ఆలోచన పక్కన పెడితే ముందు ప్రాణం తర్వాత విధి విధానాలు అంటే గోల్డెన్ అవర్ లో చికిత్స ప్రాణ రక్షణకు తొలి అడుగు అనేదే ఈ పీఎం రాహత్ పథకం కాబట్టి ఆ డిసిగ్నేటెడ్ హాస్పిటల్ తీసుకెళ్తే ఎవరు కూడా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ ఆర్థిక స్తోమతను మిగతా ఏవి ఆలోచించకుండా వాళ్లకి ఉచితంగా నగదు రహిత చికిత్సను అందిస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇది చాలా మంచి అంశం ఈ పీఎం రాహత్లో. ఇది
1: సార్, అయితే ఈ పథకం కింద నగదు రహిత చికిత్సను అందిస్తారని చెప్పారు ఆసుపత్రులు. అయితే ఈ ఆసుపత్రులను ఎలా గుర్తించాలి? మన జిల్లాలో ఎన్ని ఆసుపత్రులు ఈ విధానంలో మనకు అందుబాటులో ఉన్నాయి? మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. ఈ పీఎం రాహత్లో డిసిగ్నేట్ హాస్పిటల్స్ అనేది చాలా కీలకమైన భాగం. అంటే ఏబి పీఎంజే లో ఎం ప్యానల్ హాస్పిటల్ పథకానికి సంబంధించిన నిబంధనలు చేర్చారు. అంత దూరం కాకుండా మనకి డిసిగ్నేట్ హాస్పిటల్స్ 112 కాల్ చేస్తే అది అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కింద 112 కాల్ చేస్తే విక్టిమ్ ను ఎక్కడ తీసుకెళ్లాలనేది ఇమ్మీడియట్ గా అందరికీ తెలుస్తుంది. అక్కడ నగదు రహిత చికిత్స అందించబడుతుంది. కాబట్టి తిరుపతి జిల్లాలో కూడా ఈ డేమండ్ హెచ్ఓకు అనుసంధానమైన హాస్పిటల్స్ అన్ని కూడా 112 ద్వారా మనకి ఇమ్మీడియట్ గా తెలిసే అవకాశం ఉంటుంది మనకి.
1: సార్, మరి ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఆసుపత్రికి బాధితుడిని తరలించే ప్రక్రియలో ఈ 108 కానీ పోలీసులు ఇంకా రవాణా శాఖ ఈ ఆసుపత్రుల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది? ఈ వ్యవస్థను మరింత వేగవంతం చేయడానికి జిల్లా స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: చాలా మంచి ప్రశ్న అండి. ఇది ఉమ్మడి రెస్పాన్సిబిలిటీ, ఒక శాఖ బాధ్యత కాదు. ఇది ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ చైన్. ఈ ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా మనకేంటంటే ప్రమాద స్థలము, ఎమర్జెన్సీ కాల్, తర్వాత అంబులెన్స్, నెక్స్ట్ పోలీస్ ఆథెంటికేషన్, డిసిగ్నేటెడ్ హాస్పిటల్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, అంటే ఈ సిస్టమ్ ద్వారా ఉన్నప్పుడు మనకి ఈ నగదు రహిత చికిత్స అందించడానికి చాలా చక్క విలువది. ఇవన్నీ కూడా అనుసంధానమై ఉన్నాయి. ఈడార్ అనే సిస్టమ్ లో అనుసంధానమై ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఈ 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కూడా పీఎం రాహత్తో అనుసంధానం చేస్తున్నారు ఆల్రెడీ. ఈ ప్రమాద స్థలంలో ఉన్న వ్యక్తి బాధితుడు 112 ఫోన్ చేసి వెంటనే సమీప హాస్పిటల్ గనక వివరాలు, అంబులెన్స్ అసిస్టెన్స్ ను వెంటనే ఇమ్మీడియట్ గా పొందడానికి అవకాశం ఉంది. అట్లాగే 108 రాష్ట్ర అత్యవసర అంబులెన్స్ ఉంది కదా వ్యవస్థ, అది పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ, రవాణా శాఖ మరియు ఆసుపత్రులు సమన్వయంతో పనిచేయటం వలన ఈ గోల్డ్ అవర్ లో క్యాజువాలిటీ టైం కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. ఇది వచ్చేసి ఉమ్మడి రెస్పాన్సిబిలిటీ. రోడ్ సేఫ్టీ కోఆర్డినేషన్, యాక్సిడెంట్ డేటా, ఈడార్ డిస్టిక్ రోడ్ సేఫ్టీ మెకానిజం, ఇవన్నీ కూడా స్టేక్ హోల్డర్ కోఆర్డినేషన్ లో జరుగుతుంది. దీనికి డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ ఉంటుంది, దాని ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పనిచేస్తూనే ఉంటాయి.
1: సార్, మరి ఇప్పుడు చికిత్సకు సంబంధించిన ఈ వివరాలు గాని, ప్రమాద బాధితుడి సమాచారం గాని, ఆసుపత్రి వివరాలు వంటి అంశాలను డిజిటల్ విధానంలో
0: అనుసరిలో గొప్ప మార్పు ఏంటంటే టెక్నాలజీ బేస్డ్ ఇంప్లిమెంటేషన్. ఇదంతా కూడా ఈడా సంబంధించి ఉంటుంది. ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ వ్యవస్థ, అది నేషనల్ హెల్త్ అథారిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సంధానం. ఇప్పుడు ఈ టీఎంఎస్ 2.0 ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ద్వారా ఫస్ట్ యాక్సిడెంట్ రిపోర్టింగ్, తర్వాత విక్టిమ్ డీటెయిల్స్ తీసుకున్నాక నెక్స్ట్ 24 అవర్స్ లో పోలీస్ అథెంటికేషన్ ఇవ్వాలి. దాని తర్వాత ఇప్పుడు హాస్పిటల్ అడ్మిషన్, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ గా జరుగుతాయి. ఆ ట్రీట్మెంట్, క్లెయిమ్ పేమెంట్ అంతా కూడా ఇంకా ఏం అవసరం లేకుండా అది తర్వాత మిగతా కూడా అవి జిల్లా కలెక్టర్ లెవెల్లో అవి బ్యాక్గ్రౌండ్ లో ఉంటుందన్నమాట. సో మేజర్ గా ఈడార్ సిస్టమ్ లో చాలా బ్యూటిఫుల్ అనుసంధానం అనే వ్యవధి నడుస్తుంది. అంటే ముఖ్యంగా ఇది వచ్చేసి పోలీసు, అట్లాగే హాస్పిటల్, తర్వాత రెవెన్యూ, ఈ 3 సిస్టమ్స్ మీద వెళ్లిపోతుంది.
1: కాబట్టి బాధితుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సుగమంగా అయిపోతుంది
0: ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేకుండా ఇటువంటి విక్టిమ్స్ ని వెంటనే కూడా హాస్పిటల్ చేర్పించడానికి అవకాశం ఉంటుంది.
1: సరే, అయితే మన పీఎం రాహత్ అమలులో మన జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు మీకు ఎదురైన ప్రధాన సవాళ్లు ఏంటి? అలాగే ఈ ఆసుపత్రులు, పోలీసులు, రవాణా శాఖల మధ్య సమన్వయంలో మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా?
0: డెఫినెట్ గా. అంటే ఒక రోడ్లో యాక్సిడెంట్ అయినప్పుడు అదర్ స్టేట్ వ్యక్తి కానీ ఎవరైనా వేరే దూర ప్రాంతాల వ్యక్తులు ఉన్నప్పుడు రికార్డ్ చేస్తాము, మీ డీటెయిల్స్ ఇవ్వండి అవి ఇవి అన్నప్పుడు కూడా వాళ్ళు లేదు, మాకు అవసరం లేదు, ఎందుకంటే ఎటు పోతుందో, ఎక్కడ పోతుందో, ఎక్కడ నమోదవుతాయి, ఇవన్నీ కూడా కొంతమందికి తెలియని భయం, ఆందోళన కూడా ఉంది. కొన్ని ప్రధానంగా రిపోర్ట్ కావటం లేదు, అట్లాగే పేషెంట్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండడం లేదు, ఇట్లాగే పోలీస్ ఆథెంటికేషన్ కూడా నిర్ణీత సమయంలో ఆ 24 అవర్స్ లో వచ్చిన వాటిని అప్రూవ్ చేయడం అనేది కూడా చేయాలి. అది కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసింగ్ సిస్టమ్ కూడా. సో ఈడార్ మరియు హాస్పిటల్ డిజిటల్ సిస్టమ్ లో ఈ డేటా అక్యురసీ కూడా ఇవన్నీ మెయింటైన్ చేయడానికి, అంటే కొత్తగా పథకం అమలవుతుంది కాబట్టి ఆదిలో ఉన్న కష్టాలు ఇవన్నీ కూడా పబ్లిక్ అవేర్నెస్ మరియు శాఖల మధ్య రియల్ టైం కోఆర్డినేషన్ తో ఇవన్నీ కూడా సమన్వయపరచుకొని ముఖ్యంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు.

0: ఇదంతా కూడా.
1: సార్, మరి ఇప్పుడు పిఎం రాహత్తో పాటు మనం ఈ రాహవీర్ పథకం గురించి కూడా వింటున్నాం. అసలు ఈ రాహవీర్ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి?
0: అంటే మెయిన్ ముఖ్యంగా పిఎం రాహత్ పథకం పెట్టిండేదే ఒక విక్టిమ్ కి సహాయం చేయాలని చెప్పేసి. ఒక విక్టిమ్ కి సహాయం చేయాలన్నప్పుడు బాధితుని హాస్పిటల్లో అనే భయం చాలా మందికి ఉంటుంది. జనరల్ గా పోలీస్ కేసు, కోర్టు భయము, ఆసుపత్రి ఖర్చు, ఇవన్నీ ఎక్కడ వాళ్ళ మీద ఉంటారు అనే భయం అనేది ఉంటుంది. సో ఈ భయాలంతా తొలగించి ప్రమాద బాధితుని కాపాడటం ప్రతి పౌరుడి మానవ బాధ్యత కిందికి రహవీర్ అనేదాన్ని మనం గుర్తించి దాని ప్రధాన ఉద్దేశంగా పెట్టి, అంటే ఇమ్మీడియట్ గా యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ వ్యక్తిని హాస్పిటల్లో చేర్పించిన వ్యక్తి మీద ఎటువంటి భయాందోళన 25,000 రూపాయల నగదు బహుమతి కూడా ఉంటుంది. అంటే వాళ్ళని ఐడెంటిఫై చేయాలా, అదొక సిస్టమ్ సెపరేట్ గా ఉంటుందండి.
1: సార్, మరి ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ గోల్డెన్ అవర్ అని విన్నాం, ఈ గోల్డెన్ అవర్ అంటే ఏంటి? అలాగే ఈ వైద్య సహాయం అందించడం ఎంతవరకు కీలకం అంటారు?
0: ఈ గోల్డెన్ అవర్ అంటేనే తీవ్రమైన తక్షణం అతన్ని హాస్పిటల్ వచ్చగలిగితే ఆ తీవ్రమైన రక్తస్రావం, తలగాయము, ఛాతి గాయం గాని, వెన్నెముక గాయం గాని, అవి ఏవైనా కానీ అవి ట్రీట్మెంట్ ఇవ్వాలా. సో తక్షణ వైద్య సహాయం అందితే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. అంటే ఆ గోల్డెన్ అవర్ లో ఇమ్మీడియట్ గా చేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎప్పుడు కూడా ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి చేరే సమయాన్ని తగ్గిస్తేనే అది గోల్డెన్ అవర్ కిందికి వస్తుంది మనకి.
1: సార్, మరి ఇప్పుడు ఒక సాధారణ పౌరుడు ప్రమాద బాధితుడికి సహాయం చేయాలనుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని వాళ్ళు భయపడుతుంటారు. ఈ భయపడాల్సిన అవసరం ఇప్పుడు ఉందా? అలాగే ఈ గుడ్ సమారిటన్ కు ఉన్న రక్షణలు, హక్కుల గురించి వివరించగలుగుతారా?
0: డెఫినెట్ అండి, ఎటువంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి గుడ్ సమారిటన్ కి కొన్ని రక్షణలు కల్పించబడ్డాయి. మోటార్ వెహికల్ యాక్ట్ 134A కింద కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఎవరైనా సరే ఆ టైంలో ఆ బాధితుడికి సహాయం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా సివిల్ లేదా క్రిమినల్ లయబిలిటీకి ఎప్పుడు గురి కాకూడదు. ఫస్ట్ బేసికల్ గా అది చాలా ఇంపార్టెంట్. సెకండ్, ఆసుపత్రిలో అనవసరంగా అతన్ని నిలిపేయకూడదు. అతని వ్యక్తిగత వివరాలు బలవంతంగా అడగరాదు. అట్లాగే బాధితుడి చికిత్స కోసం డబ్బు చెల్లించమని అతన్ని బలవంతం చేయరాదు. పోలీసు విచారణ అవసరమైతే కూడా అతని సమ్మతితో సాధారణంగా విచారణ చేయొచ్చు. కోర్టుకు అతను వస్తానంటే తీసుకోవచ్చు, లేదు అంటే కనుక కేవలం ఆ యొక్క గుడ్ సమరిటన్ యొక్క సమ్మతితో మాత్రమే ఏదైనా చేయగలగాలి, కానీ ఆర్ అదర్వైజ్ ఏది చేయకూడదు. అందుకే ప్రజలు గుర్తించుకోవాల్సిన మాట ఏంటంటే సహాయం చేస్తే కేసులో ఇరుక్కుంటాననే భయంతో ప్రాణాన్ని కోల్పోయేలాక చేయకండి. మనకి ఈ గుడ్ సమరిటన్ అనేది ఈ చట్టం చాలా అన్ని విధాలుగా మనకు రక్షణ కల్పించింది కాబట్టి దయచేసి ఈ 134A నియమ నిబంధనలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సివిల్ లయబిలిటీ ఏ లయబిలిటీ ఉండదని చెప్పేసి మరొకసారి చెప్తున్నా.
1: కాబట్టి ఈ సహాయం చేయాలనుకునే వాళ్ళు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా తక్షణం సహాయం అందించొచ్చు అంటారు?
0: అబ్సల్యూట్.
1: సార్, మరి ఇప్పుడు రాహవీర్ గా గుర్తింపు పొందడానికి ఏ ప్రమాణాలున్నాయి? అంటే ఇప్పుడు సహాయం చేసే వారికి ఏమైనా ప్రత్యేకంగా ఈ ప్రమాణాలుంటే వాళ్ళు రాహవీర్ గా వాళ్ళని గుర్తించబడతారా? అలాగే ఈ ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించిన వ్యక్తి తన సహాయాన్ని ఎలా నమోదు చేసుకోవాలి? మరి చివరిగా ఇది ఎవరి ద్వారా ధృవీకరణ జరుగుతుంది?
0: చాలా మంచి ప్రశ్న అండి. ఈ రహవీర్ అవార్డు కోసం ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయాలంటేనే చాలా కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ రహవీర్ అవార్డు కోసం మనం ఆలోచిస్తే వాళ్ళ యొక్క వివరాలు ఎక్కడ కూడా నమోదు కావటం లేదు. కానీ ఆ ట్రామా కేర్ కూడా ఇమ్మీడియట్ గా తరలిస్తారు కదా, అప్పుడు ఆ కీలక పాత్ర పోషించిన ఆ వ్యక్తి యొక్క వివరాలని అక్కడ మెడికల్ అథారిటీ కంపల్సరీగా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలా. ఆ సంచేసిన వ్యక్తి వివరాలని ఆ స్థాయిలో అప్రైజల్ మెకానిజం అనేది ఉంటుంది. దాని ద్వారా ఆ పరిశీలన ద్వారా సో అప్పుడు అతని గుడ్ సమరిటన్

0: అంటే ఇప్పుడు
1: రోడ్స్ట్ ఈస్ ద యునైటెడ్ రెస్పాన్స్ పెట్టుకోవాలా ఫస్ట్ బేసికల్ గా వన్ కి ప్రతి చేయకూడదు భయపడకుండా సహాయం చేయాలి. శ్రోతలందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే రోడ్డు ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం అనేది మన ప్రధాన లక్ష్యం. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం మన ముందుకొస్తే దాన్ని జీవితంలో ఎప్పుడూ వదులుకోకూడదు. అంతకంటే

0: మనకు అవకాశం ఇంకా వేరే రాదు కూడా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే బాధితుడికి డబ్బు అడ్డం కాకుండా చికిత్సే వ్యవస్థ కూడా ఉంది, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా. రహవీర్ అనేది బాధితుడు సాయం చేసి పౌరుని గౌరవించే వ్యవస్థను కూడా ప్రభుత్వం మనకిచ్చింది. గోల్డెన్ అవర్ యొక్క విలువను తెలుసుకోవాలి. కాబట్టి మనమందరం కలిసి ఒక రహదారి భద్రతా సంస్కృతి నిర్మిద్దాం, ప్రమాదం జరగకుండా నివారిద్దాం. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు, ప్రతి నిమిషము విలువైనదే, ప్రతి ప్రాణము అమూల్యమైనదే.
1: ధన్యవాదాలు సార్. మరి మీరు ఇందాక చెప్పినట్టు ఇది సామాజిక బాధ్యత అని మీరు తెలియజేశారు. తప్పకుండా మన కార్యక్రమం విన్న శ్రోతలందరూ కూడా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా, ఇటువంటి ప్రమాదాలు ఏవైనా జరిగితే తక్షణమే సహాయం అందించడానికి సంకోచించకుండా ఆ బాధితుడికి వెంటనే సహాయం అందించాలని కోరుకుంటూ నమస్కారం సార్.
0: నమస్కారం, ధన్యవాదాలు.
2: మీరింతవరకు పీఎం రాహత్ రాహ్వీర్ పథకాల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ కె మురళీమోహన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే విందాం.

0: వాణి. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: స్వామివారి యొక్క దక్షిణ మాడవీధి చివర నుండి పశ్చిమ మాడవీధిలోకి చేరుకున్నారు అనంతాళ్ళు వారి తోట దగ్గరలో. మరి రాజాధిరాజరాజాయ అని అన్నట్లుగా రాజరాజు అయినటువంటి ఆ సర్వభూపాలకుడైన శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో కూడి చక్కగా తిరుమాడవీధులలో విహరిస్తూ ఉంటే వరుణదేవుడు కూడా ఆనందించి చక్కని చినుకలను కురిపిస్తూ ఉన్నాడు. మనకు వేదం చెబుతుంది, తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశ ఇతి పశుషు అని అంటూ, దేవతలకు తృప్తి కలిగితే కనుక చక్కటి వర్షాన్ని కురిపిస్తారట. అంటే ఆ వర్షము కూడా ఏదో ప్రచండమైనటువంటి వర్షము కాదు, సన్నలైనటువంటి చల్లని చినుకులు కురిపిస్తాడు దేవతలు. అలాగా మరి దేవతలు ఈ సర్వభూపాల వాహనాన్ని చూచి తమ ఆనంద వృష్టిని ఈ తిరుమాడవీధులలో తిరుమలలో కురిపిస్తూ ఉంటే, భక్తులందరి యొక్క గోవిందనామ స్మరణల మధ్య ఉభయ దేవేరులతో కూడి చక్కనైనటువంటి ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు పశ్చిమ మాడవీధిలో మునుముందుకు సాగుతూ ఉన్నారు. అసలు భూమిని పరిపాలించేటటువంటి వాడు ఎవరు అంటే మనం రాజు అని చెబుతూ ఉంటాం ఆయా ప్రాంతాలను పరిపాలించే వారిని. మరి వీళ్ళందరినీ పరిపాలించే వారిని చక్రవర్తి అని చెబుతూ ఉంటాం. అయితే అసలు నిజంగా భూమిని పరిపాలించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే. ఎందుకంటే ఆయన యొక్క అన్ని అవతారాలలోనూ కూడా ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం, భూభారాన్ని తగ్గించి భూమికి ఆనందాన్ని కలుగజేయటం కోసమే స్వామివారు తన అవతారములన్నీ కూడా ధరించాడు. అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారు సర్వభూపాల వాహనాన్ని అధిష్టించారు. ఏమిటి ఇందులో ఉన్న ఆంతర్యము అంటే, సమస్తమైనటువంటి రాజ్యములను పరిపాలించే భూపాలకులే ఈనాడు మనందరికీ కూడా పాలకుడైనటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే నా విష్ణు పృథివీపతి అని అంటున్నది కావున విశ్వంశ లేనటువంటి వాడు నాయకుడు కాలేడు, విశ్వంశ లేనటువంటి వాడు భూమిని పరిపాలించలేడు. కావున విష్ణువు యొక్క అనుగ్రహంతో మనకు ఈ భూమిని పరిపాలించేటటువంటి అవకాశం వచ్చినదని ఆయా ప్రాంతములను పరిపాలించేటటువంటి రాజులందరూ కూడా తమ పుణ్య వశము చేత తామే ఒక వాహనంగా మారి తమకు అధినాయకుడైనటువంటి వెంకట నాయకుణ్ణి సేవిస్తూ ఉన్నారు.

0: విధంగా సమస్త సర్వభూపాలకులు కూడా స్వామివారికి వాహనమై తమను పరిపాలించేవాడు సర్వలోకపాలకుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడే అనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ సర్వభూపాల వాహనాన్ని వాహనంలో స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ సర్వభూపాల వాహనాన్ని పరికించినట్లయితే నడిచేటటువంటి దేవాలయములాగా గోచరిస్తూ ఉన్నది. అలాగే దేవాలయం ముందు ఉండే రాజగోపురం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రాజగోపురములాగా చక్కని మందిరములాగా దేవాలయంలాగా ఆ సర్వభూపాల వాహనం సువర్ణ ఖచ్చితంగా గోచరిస్తూ ఉంటే ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు చక్కటి గజమాలను ధరించి ఉభయ దేవేరులతో కూడినటువంటి వాడై మరి దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ అందులో ఈనాడు వేణువును ధరించినటువంటి గోపాలకృష్ణుడిలాగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. స్వామివారి యొక్క అవతార విశేషం ఎందుకు అంటే కృష్ణుడు అంటే పరిపూర్ణ అవతారంగా చెబుతారు. అంటే మిగతా అవతారాలన్నీ కూడా స్వామివారి అవతారాలైనప్పటికీ కూడా కృష్ణావతారాన్ని ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారంగా తెలియజేస్తారు. ఆయన లీలామానుష విగ్రహుడిగా తెలియజేస్తారు. అంటే మిగతా అవతారములలో ఆయా సందర్భానుగుణంగా స్వామివారు ఆ మాయను ప్రదర్శించినప్పటికీ కృష్ణావతారంలో మాత్రం తాను స్వయంగా పరమాత్మను అనే విషయాన్ని తానే ప్రకటించి తన లీలను పరిపూర్ణంగా ప్రదర్శింపజేసి ఈ భూభారాన్ని తగ్గించడానికి అవతరించాడు స్వామి. మరి భూపాలకుడైనటువంటి స్వామి సర్వభూపాలకుల యొక్క వాహనాన్ని అధిష్ఠించి పశ్చిమ మాడవీధిలో మునుముందుకు సాగుతూ ఉంటే మరి ఆ అవతార విశేషములను రంగరామానుజ స్వామివారి యొక్క వాణిలో మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: కృష్ణ రక్షతునో జగత్త్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రవో వినిహత కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్షమాం. కలియుగ వైకుంఠం ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అర్చావతార దివ్య స్థలం తిరుమల క్షేత్రంలో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో సర్వభూపాల వాహనంలో రుక్మిణీదేవి సత్యభామలతో కలిసి సర్వభూపాల వాహనంలో సర్వభూపాలుడై చక్కగా తిరువీధులలో వేంచేస్తున్నాడు. మనందరికీ చక్కనైనటువంటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు స్వామి. శ్రీమన్నారాయణుడు తన యొక్క స్వరూప రూప గుణ విభూతులను లోకంలో అందరికీ తెలియజేయటం కోసం అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తాడు. అందులో ప్రధానమైనటువంటిది అర్చావతారం. అర్చావతార సర్వేషాం బాంధవో విష్ణు బంధు అంటుంది. అందరినీ అనుగ్రహించడం కోసం ఈ తిరుమల సప్తగిరులలో అవతరించాడు. అలా అవతరించినటువంటి స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలలో స్వామి ఈనాడు శ్రీకృష్ణుడిగా గోపాలుడిగా మనకి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన స్వామి ఆవులను కాపాడేటటువంటి వాడు, ఆవులను గోరక్షించేవాడు అని. గోశబ్దానికి సంస్కృతంలో ఆవు అనే మాత్రమే కాదు భూమి అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. కాబట్టి భూపాలకుడు గోపాలకుడు అంతేకాదు గోపికా పాలకుడు కూడా ఆయనేట. ఆనాడు కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు అవతరించే సమయానికి ఆ రేపల్లెలో 500,000 ఇళ్లున్నాయంట. ఆ 500,000 ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ శ్రీకృష్ణుడే పాలకుడుగా అవతరించాడు అంటారు మనకి పూర్వాచార్యులు. అటువంటి వైభవం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు సర్వభూపాల వాహనం. మన ఇక్కడ ఈ సర్వభూపాల అనే శబ్దం ఎంతో విశిష్టమైనటువంటిది, మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒకనొక భూపాలుడు, ఆయన కూడా రాజు. అంతేకాదు ఆయన చక్రవర్తిగా కీర్తింపబడ్డాడంటారు మనకి. ఆ మధురానగరాన్ని ఆయన పట్టణంగా చేసుకుని రాజధానిగా చేసుకుని అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి స్వామి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ స్వామి యొక్క లీలలను మనం తెలుసుకోవాలంటే ముందుగా ఆ బాల్యం నుంచి ఆయన యొక్క లీలలను మనం స్మరించుకోవాలి. అంతేకాదు శ్రీకృష్ణావతారం పరిపూర్ణ అవతారం అంటారు. శ్రీరామావతారంలో కొన్ని రకాల పరిధులు స్వామికి ఉన్నప్పటికీ ఏ రకమైన

0: అవధులు పరిధులు నియమాలు లేనటువంటి దివ్యావతారమే ఈ శ్రీకృష్ణావతారం. అంటే ఆయన ఒకసారి తన యొక్క స్వామిత్వాన్ని చూపించాడు, మరొక చోట తన యొక్క నైత్యాన్ని చూపించాడు, అంటే తన యొక్క తక్కువతనాన్ని. అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని చూపించాడు, ఏమీ తెలియని అమాయకత్వాన్ని చూపించాడు అదే చోట. అటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి దివ్య అవతారం శ్రీకృష్ణావతారం. కృషిర్భూవాచక శబ్ద నశ్య నిర్వృతివాచక అంటుంది మనకి శాస్త్రం. కృషి అనేటువంటి శబ్దానికి భూమి అని అర్థం. ఈ భూమి మీద అవతరించినటువంటి వాళ్ళ యొక్క సమస్త పాపములను నశింపజేసేటటువంటి ఆ నామమే కృష్ణ నామం అంటారు మనకి. అందుకనే హే కృష్ణ, హే యాదవ, హే సఖ, హే మాధవ, హే ముకుంద, హే మురారే అని కులశేఖరాళ్వార్లు కూడా శ్రీకృష్ణుని యొక్క పలు దివ్య చేష్టితములకు సంబంధించినటువంటి నామాలను తెలియజేశారు. ముకుంద శ్రీకృష్ణ పరమాత్మకు ముకుందుడు అని పేరు. ముంచ కుంచ దదాతి ఇది ముకుంద, అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు ముకుందుడు. తిరుమల త్రివేదులలో వేంచేయుచున్నాడు. పశ్చిమ దిక్కున ఉన్నటువంటి వీధిలో నుంచి స్వామి, అదేవిధంగా ఉత్తర దిక్కుకి స్వామి బయలుదేరేటటువంటి సమయంలో స్వామివారి యొక్క మరికొన్ని లీలలను చక్కగా తెలియజేయవలసిందిగా రామానుజాచార్యుల వారిని కోరుకుంటున్నా. అందుకోండి స్వామి.
1: ధన్యవాదాలు స్వామి. కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయః, కృష్ణస్య హి కృతే భూతం ఇదం విశ్వం చరాచరం. ఇది మహాభారతంలో సభాపర్వంలో చెప్పినటువంటి విశేషం. చెప్పిన వారెవరో కాదు, సాక్షాత్తు భీష్మాచార్యుల వారే. ఎందుకంటే మరి ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నటువంటి సందర్భంలో, రాజసూయము అని అంటే ఏదో తమ రాజ్యంలో తాము చేసుకునేటువంటి యాగము కాదు, సమస్తమైనటువంటి రాజులు కూడా వచ్చి వీరి యొక్క రాజరికాన్ని చక్రవర్తిత్వాన్ని అంగీకరించి వీరికి అనుయాయులుగా ఉంటాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒప్పుకోవటం. అంటే తమ రాజరికాన్ని పాల్గొంటారు, అది రాజసూయయాగం. మరి అటువంటి రాజసూయయాగంలో సమస్తమైనటువంటి రాజన్యుల యొక్క చక్రవర్తుల యొక్క సమక్షంలో మరి ఎవరికి అగ్రపూజ చెయ్యాలి అని అంటే భీష్మాచార్యుల వారు, అదేవిధంగా ధర్మరాజు, వీళ్ళందరూ కూడా అనుకున్నది కృష్ణుడే అగ్రపూజకు అర్హుడు అని చెప్పి. అంటే ఎంతమంది రాజులు ఉన్నా ఎంతమంది చక్రవర్తులు ఉన్నా అందరికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే. కావున కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయః, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజులంటే కనుక ఆయా ప్రాంతములకు ఆ పాలనకు కారణమవ్వచ్చు, కానీ సమస్త లోకముల యొక్క పాలనకు కారణమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈ రాజసూయ యాగంలో అగ్రపూజకు అర్హుడు అని చెప్పి ఘంటాపథంగా నిశ్చప్రజంగా వాళ్ళ గుద్ది చెప్పారు అందరూ కూడా భీష్మాచార్యుల వారు. మరి శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు అధిక్షేపిస్తే తమ రాజరికాన్ని చూపించి ఆ శిశుపాలుని యొక్క 100 తప్పులు కాచిన తరువాత అతనిని కూడా వధించాడు, అతనికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత అందరి సభలో ధర్మరాజు చేత అగ్రపూజలు అందుకుని రాజసూయాగాన్ని పరిపూర్ణంగా విజయవంతంగా చేసి ధర్మరాజుని చక్రవర్తిని చేసినటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు. మరి చక్రవర్తి గొప్పవాడైతే చక్రవర్తినే చేసినటువంటి వాడు అంతకు మించినటువంటి వాడు కదా. అందుకనే కదా పాండవులు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మనే, కృష్ణ పరమాత్మనే నమ్ముకుని ఉన్నారు. మరి అంతేకాదు రామావతారంలో కూడా ఒకనొక సందర్భంలో, జటాయు మోక్ష సందర్భంలో గచ్చలోకాన్ అనుత్తమాన్ అని చెప్పి రాముడు అంటాడు. అంటే నా చేత ఆజ్ఞాపించబడినటువంటి, నా చేత అనుగ్రహించబడినటువంటి ఓ జటాయు, నీవు ఉత్తమ లోకాలను పొందినవుగాక, స్వర్గాది లోకములను మోక్షమును పొందినవుగాక అని చెప్పి అంటారు. ఈ సందర్భంలో పెద్దలకు ఒకనొక ప్రశ్న వస్తుంది, ఏమండి రాముడు రాజుగా ఉన్నటువంటి వాడు, అందులోనూ కూడా మానవుడిగా ఉన్నటువంటి వాడు, మానవుడిగా ఉన్నటువంటి రాముడు జటాయుకి మోక్షాన్ని ఏ విధంగా ఇస్తాడు

ఆ అధికారం ఎక్కడది? పైగా రాముడు ఉన్నది భూలోకంలో అయితే ఉత్తమ లోకాలు నీకిస్తున్నాను అని చెప్పి ఆ ఉత్తమ లోకాల మీద అధికారం ఉన్నవాడిలా ఎలా మాట్లాడగలుగుతాడు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం, చక్కటి సమాధానం చెప్పారు నడివీధి భట్టారకుని. ఆ రాజుగారు అడిగినప్పుడు ఆ భట్టారకులు వారు చెప్పినటువంటి సమాధానం, రాముడు కేవలం భూమికి అంటే ఈ భూలోకానికే, అయోధ్య నగరానికే, కోసల రాజ్యానికి మాత్రమే రాజు కాదు, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజు అని అన్నారు. ఎలాగండి అని అంటే, సత్యేన లోకాన్ జగతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీర ధనుషా యుధిశాత్రవాన్. రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి సమస్త లోకములను కూడా గెలుచుకున్నాడు. ఎలాగండి అని అంటే, ఇంద్రాది దేవతలు కూడా ఆయా సందర్భానుగుణంగా కొన్ని సందర్భాల్లో నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును, బ్రహ్మాది దేవతలు కూడా నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును, కానీ రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి, సత్య సంధతతోటి సమస్త లోకములలో ఉన్నటువంటి వారి కంటే కూడా తానే గొప్పవాడిగా, సత్యవాక్ పరిపాలకుడిగా ఉంటూ సమస్త లోకములను కూడా తాను గెలుచుకున్నాడు. అందుకనే ఉత్తమరాలు కూడా రాముడి యొక్క అధీనము కావున ఆ ఉత్తమ లోకములను జటాయువుకి అనుగ్రహిస్తూ, జటాయు నీ ఉత్తమ లోకాలను పొందుతావు అని చెప్పి అన్నారు. మరి అటువంటి సకల లోక నాయకుడైనటువంటి స్వామివారు ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటే, ఆ వాహన విశేషములను మనం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వింటూ భక్తి పారవశ్యంతో స్వామివారికి గోవిందనామస్మరణ చేస్తూ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ సర్వభూపాల వాహనాన్ని

ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ కాదు. మరి కృష్ణావతారంలో ముఖ్యంగా సరౌహోపాల వాహనంలో కృష్ణుణ్ణే ఉంచడంలో ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే, అక్కడ గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత అంటే శ్రీకృష్ణుని యొక్క ఆధిపత్యాన్ని, లేకపోతే శ్రీకృష్ణుడు ఆ నందమృజల్లో ఉన్నటువంటి వారందరి చేత గోవర్ధనగిరికి పూజ చేయించడాన్ని సహించలేనటువంటి ఇంద్రుడు భీభత్సమైనటువంటి ప్రకృతి వైపరీత్యంతో ఆ వర్షాన్ని కురిపిస్తే, మరి పరమాత్మ గోవర్ధనగిరినే తన చిటికెన వేలుతో ఎత్తి అందరినీ కూడా సంరక్షించాడు. ఎంత శక్తిరమ శిలోచ్చయే మూర్ఛతి మారుతస్య అని చెప్పినట్లుగా ప్రచండమైనటువంటి వాయువు పెద్ద పెద్ద చెట్లను పెకలించవచ్చును గాక, కానీ కొండను కదల్చలేదు కదా. మరి ఇంద్రుడు కూడా తన మేఘములతోటో లేకపోతే దిక్పాలకులతోటో సామాన్యమైనటువంటి వారిని భయపెట్టవచ్చును, కానీ శ్రీకృష్ణుని భయపెట్టలేడు కదా. కావున ఆ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత తానేమీ కూడా తాను చెయ్యే శ్రీకృష్ణుని విషయంలో తానేమి చెయ్యలేను, ఆయన పరమాత్మ, ఆయనకు అపచారం చేశాను అనే భావనతోటి ఇంద్రుడు చేతులు కట్టుకుని పితారుస్త్వం జగతామధీశ దురత్యే హితముతో ప్రభావం చూపిద్దామనుకున్నాను, కానీ

0: పరిపాలించేటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీనివాసుడు శ్రీకృష్ణుడే అనే విషయాన్ని తెలియజేస్తూ సర్వభూపాల వాహనంలో స్వామివారు కొలువు తీరి చక్కటి మాలలను ధరించి తన ఉభయ దేవేళ్లలో కూడా, ఎందుకు అంటే మరి చక్కటి మందిరము లాంటి దేవాలయము లాంటి రథము వంటి ఆకారంతో ఉన్న సర్వభూపాలంలో తానొక్కడే విహరించడు, తన దేవేళ్లైనటువంటి శ్రీదేవి భూదేవి పైగా ఈనాడు పెద్దలు చెప్పినట్లుగా రుక్మిణి సత్యభామా సమేతుడై స్వామివారు గోచరిస్తూ ఉంటే ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీన అంబుదస్యాం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహం శ్రీ సహితం కృష్ణమాశ్రయే అని అంటూ భక్తులందరూ కూడా ఆ స్వామివారిని వేరొళ్ళ కీర్తిస్తూ ఆనంద కర్పూర నిరాజనములను అందిస్తూ తమ కన్నులలో స్వామివారి యొక్క ప్రతిబింబాన్ని మరింతగా చూసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ ఆనంద పరవశాన్ని భక్తుల యొక్క విశేషమైనటువంటి ఆ చర్యలను స్వామివారి యొక్క వాహన విశేషములను రంగరామానుజుల యొక్క వాణి ద్వారా మరింతగా తెలుసుకుందాము. అయ్యా అందుకోండి,
1: ఈనాడు వాహనంలో స్వామివారు గోవుతో సహా ఆవో దూడతో సహా మనకి దర్శనమిస్తున్నారు స్వామి. ఇక్కడ ఒక రహస్యాన్ని మనం గ్రహించాలి. శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క అవతారం యొక్క అసలు ఉద్దేశ్యం ఆవులను మేపటమే అనేటువంటి ఉంది మనకి పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. ఆళ్వార్ ఆచార్యులందరూ కూడా తమ ప్రబంధాలలో ఆనాడు కృష్ణావతారంలో కృష్ణుడుగా అవతరించి శ్రీమన్నారాయణుడు గోవులను కాసి అదేవిధంగా కంసుని చేత పంపబడినటువంటి సామర్థ్యంతో సంహరించి వాళ్ళందరినీ కాపాడినటువంటి ఆ స్వామే ఈనాడు కలియుగ

వేంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించి మనందరికీ తిరువీధులలో అద్భుతమైనటువంటి ఆ దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు వాహనాలలో అని మనం తెలియజేసుకోవాలి. అంతేకాదు ఆళ్వార్లందరూ కూడా గొంతెత్తి స్వామివారి యొక్క ఆవులను కాసేవాడట. ఆవులను కాయటం అంటే అందరూ ఆవులను కాశాడు అనుకుంటూ ఉంటారు, కాదు, శ్రీకృష్ణ పరమాత్మ దూడల దగ్గరే ఉండేవాడట, ఎంతసేపు దూడలతోనే ఉండేవాడట. మనకి ఆ వైభవాన్ని మనకి తెలియజేస్తారు అద్భుతంగా. వేంగడమే మేలరుణాల్ తింగుడల్ వాయువైతాన్ శిలంబు. ఆనాడు ఆవులను దూడలను కాచి వాటన్నిటినీ రక్షించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈనాడు వేంగడం ఈ తిరువేంకటాచలంలో శ్రీనివాసుడుగా. అంతేకాదుట ఇంకా అద్భుతంగా వారు తెలియజేస్తూ పార్థడు కడువన్ వేంగడమే మేనాల్ విలంగనిక్కు కండ్రు ఎరిందాన్ వెరుపు. కండ్రు అంటే దూడ. శ్రీకృష్ణుడు ఎంతసేపు దూడలతో తిరిగేవాట, ఆవులతో ఉండేవాడు కాదు. ఆవులకు ఎప్పుడు కూడా స్వాతంత్ర్యాన్ని చూపిస్తాయి. భగవంతుడు ముందు మనం స్వాతంత్ర్యాన్ని చూపిస్తే ఆయన క్షమించడు. ఆయన ఎందు మనం పారతంత్ర్యాన్ని అంటే నేను నీ దాసుణ్ణి అనే భావనతో ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన వాడే భక్తుడవుతాడట. స్వామి నీవు తప్ప నాకు వేరే గతి లేదు అనే భావనే శేషత్వానికి లక్షణం. అదే సేవ అంటారు, అదే అసలైనటువంటి భక్తి. అటువంటి లక్షణం పారతంత్ర్యం అంటారు. అంటే ఏమీ తెలియని తనం, అటువంటి లక్షణం దూడలో ఉంది. ఆ దూడలకిట తల్లి దగ్గర పాలు త్రాగటం కూడా తెలియదుట, గడ్డి మేయటం కూడా తెలియదుట. శ్రీకృష్ణుడు ఆవు యొక్క పొదుగు దగ్గరకు వచ్చి పాలు త్రాగినట్టుగా చూపిస్తే దూడలోచి త్రాగేవిట. అంతేకాదు తాను మోకాళ్ల మీద వంగుని నుంచుని అలా తను గడ్డి కొరికినట్టుగా చూపించి ఆ దూడల చేత దిప్పివాడట. ఇక్కడ ఒక వైభవం ఉంది, తాను మనిషి కాబట్టి ఆ గడ్డిని కొరికి పక్కన పడేసేవాడు, కానీ దూడలు కూడా తినాల్సినవి గడ్డిని కొరికి అవి కూడా పక్కన పడేసేవిట. అంతటి అమాయకమైనటువంటి, అంతటి స్వాతంత్ర రహితమైనటువంటి విట దూడలు. అందుకనే మనకి ఆళ్వార్లు తెలియజేస్తారు కండ్రు మేయి తపిరాన్, దూడలను మేపినటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణావతారంలో ఆయన చేసినవి రెండే రెండు పనులుట. మొట్టమొదటిది దూడలను మేపటం, రెండవది మహాభారత యుద్ధాన్ని నిర్వహించటం. దానికి పూర్వాచార్యులు చెప్తారు స్వపక్ష పరపక్ష నిర్ధూమ ధామం, ఇటువాళ్ళు అటువాళ్ళు అని లేకుండా ఎవ్వరిని కూడా మిగలకుండా చేసి కేవలం ఐదుగురు పాండవులను మాత్రమే మిగిలేలా చేసి ఆ మహాభారత యుద్ధాన్ని నడిపాడట. అందుకనే మనకి చెప్తారు పూర్వాచార్యులు తూతుపోనవన్ ఏత్తం సొల్లిగరదు, దూతగా వెళ్లిన ఆయన యొక్క వైభవాన్ని కీర్తించుకోండి అని చెప్తారు. మనకి కృష్ణావతారం యొక్క సారాంశం ఇదే. ఆయన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యం, ఇది చెయ్యగలడు ఇది చెయ్యలేడు అనేటటువంటి హద్దు లేదు ఆయనకి. ఒకసారి అమాయకుడిగా మట్టి తిన్నాడు, మరొకసారి అనంతకోటి బ్రహ్మాండాలను నోటిలో చూపించాడట. ఇది అఘటిత ఘటనా సామర్థ్యం అంటారు. అంతేకాదు కుండ్రమెడుత్త పిరాన్, గొడుగు ఎత్తాడట, ఆ కొండని గొడుగులా ఎత్తాడట. ఇది అసాధ్యమైనటువంటిది. ఆరేళ్ల పిల్లవాడు ఎంత ఉంటాడు, వాడి చేయి ఎంత ఉంటుంది, అందులో చిటికిన వేలు ఎంత ఉంటుంది, దాని మీద ఏమి మోయగలడు అతను. అటువంటి ఆ చిటికిన వేలు మీద 7 రోజుల పాటు ఆ అద్భుతమైనటువంటి ఒక భీకరాకారమైన కొండని 7 రోజుల పాటు మోసినటువంటి. అందుకని ఆ కృష్ణావతారంలో ఒక్కొక్క పని చేసి ఒక్కొక్క బిరుదును సంపాదించుకున్నాడు స్వామి అంటారు. అట్లాగే ఆయన పేరు దామోదరుడు. దామం అంటే గనక తాడు, ఉదరం అంటే గనక నడుముకి కట్టబడినటువంటి తాడు. దామోదరుడనే పేరు తెచ్చుకున్నాడు ఆయన. అందుకనే మనకి ఆళ్వార్లు చెప్తారు మనకి కన్నెనెన్ సిరుత్తాంబినాల్ కట్టున్న పన్నయ పెరుమాయన్, గొప్ప ఆశ్చర్య చేష్టలు. మాయా అంటే మాయావి అని కాదు, ఎవరు ఊహించనటువంటి పని చేసేవాడు మాయావి అంటే. కాబట్టి ఆయన తన నడుముకి ముడులు వేసినటువంటి సన్నని ముడులతో ఉన్నటువంటి ఒక తాడును ధరించాడట. ఎవరి ద్వారా? యశోద చేత ఆ దారమును ధరించినటువంటి కన్నెనెన్ సిరుత్తాంబునాల్ కట్టున్న పన్నయ పెరుమాయన్, కాబట్టి కట్టబడినటువంటి మహావైభవం కలిగిన వాడు అని శ్రీకృష్ణ పరమాత్మని ఆళ్వార్లు వేణోళ్లుగా కీర్తిస్తున్నారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు అనంతకోటి బ్రహ్మాండ సూచకత్వమైనటువంటి ఆ కిరీటాన్ని ధరించి అనంతకోటి బ్రహ్మాండాలలో ఉండేటటువంటి రాజులందరికీ తానే రాజాధిరాజు అని నిరూపించేటట్లుగా ఈనాడు తిరుమల తిరువీధులలో మనందరికీ సర్వభూపాల వాహనంలో
దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు.

0: ఎంతటి వర్షం వచ్చినా కానీ సరే ఈ వర్షాన్ని ఆనందంగా హర్షంగా భావించే భక్తులందరూ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సేవించటానికి వచ్చారు. మనందరం కూడా ఆ రకమైనటువంటి భక్తి భావనని మనందరం చెవుల ద్వారా శ్రవణం ద్వారా మనం చక్కగా తెలుసుకుంటున్నాం. అందులో ఉండేటటువంటి మాధుర్యాన్ని రెండు మాటలలో అనుగ్రహించండి రామానుజాచార్యుల వారు.
1: ధన్యవాదాలు స్వామి. ఇక్కడ సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వసృడ్ విశ్వభుగ్ విభు సత్కర్త సత్కృత సాధు జన్నుర్నారాయణో నర. విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు, విశ్వానికి ఆధారభూతుడు, విశ్వాన్ని పరిపాలించేవాడు కూడా ఆ మహావిష్ణువు శ్రీనివాసుడనే విషయాన్ని మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే మరి ఆ శ్రీనివాసుడు చెబుతున్నటువంటి ఒక రహస్యం ఏమిటి అంటే, తన పాదములను ఆశ్రయించినటువంటి వారికి తాను వరములను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆ వరదహస్తాన్ని తన ఎప్పుడూ కూడా మనకు చూపిస్తూ వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మనము భక్తిని చూపిస్తే చాలు ఆయన వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని. మరి అదే రాజు యొక్క లక్షణం. రాజు ప్రజల వద్ద నుండి కొద్దిపాటిగా పన్నులను వసూలు చేసి ఆ ప్రజలకు కావలసినటువంటి సమస్తమైనటువంటి సౌకర్యములను కూడా ఏర్పాటు చేస్తాడు. అదే రాజ లక్షణం. అలాగే సూర్యుడు కూడా అంతే, సహస్రగుణ ఉత్సృష్టం ఆదత్తేహి రసన్ రవిహి అనేటట్లుగా భూమి నుండి కొద్దిపాటిగా నీటిని ఆవిరి రూపంలో గ్రహించినటువంటి సూర్యుడు అదే భూమి మీద దాన్ని 1000 రెట్లు చేసి వర్షంగా కురిపిస్తాడు. అదే పరమాత్మ యొక్క తత్వం కూడా. తనను ఆశ్రయించడానికి కొద్దిపాటి భక్తి చూపించినటువంటి ఆ భక్తులకు తాను మాత్రము వరముల యొక్క వర్షమును కురిపించి సర్వభూపాలకుడిగా ఆ సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా కలగాలి అని చెప్పి ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె శ్రీనివాసులు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమలో ఇప్పుడు వినండి వి చిత్రం కోసం అమిత్ త్రివేది, శాశా తిరుపతి ఆలపించిన సిరివెన్నెల గీతం, ఎస్ఎస్ థమన్ సంగీతం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఆదిత్య 369 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహితి, రుషికేశ్, అక్షయ్ మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కౌశల్య పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా వినండి దేవుళ్ళు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహాస్విస్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మ, విఘ్నేశ్వర్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, శ్రీధన్య, వేదశ్రీ, విక్రమాదిత్య మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

మీరింతవరకు కిన్నరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:45 మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మహిళా కిసాన్ దివస్ 2026 పై రేడియో నివేదిక విందాం. నిర్వహణ డాక్టర్ వీరన్న భూఖియా.
1: ఈరోజు హైదరాబాద్ రాజేంద్ర నగర్ విశ్వవిద్యాలయ క్యాంపస్ లో ఉన్న మేనేజ్ లో మహిళా కిసాన్ దివస్ 2026 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, దేశవ్యాప్తంగా వ్యవసాయంలో ప్రగతి సాధిస్తున్న మహిళా రైతులు విచ్చేశారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 10 గంటలు. మధురి మహా ఆపాత మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఆ ఒక్కటి అడక్కో చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

గణ గణ గణ గణ గణ గణ యగణ ధం ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధగణ జం గణ గణ ధన గణ పగణ ఝం గణ గణ ఫణ గణ రగణ ఝం జగణ మగణ జగణ గగణ ఖగణ పగణ రగణ జగణ జగమగ జగ గణ ఖగ పగ రగ ఝన్ జగణ మగ

కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ ఆంజనేయం చిత్రం కోసం. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మీరింతవరకు మధురిమా అపాత మధుర గీతలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుంటారు. ముందుగా రేపు ఉదయం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు వింటారు, నాతియా కళం వింటారు. అనంతరం 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి పర్వీన్ సుల్తానా. 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో పసుపులో ఆశించే తెగుళ్ల నివారణ గురించి తెలుసుకుంటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు, 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:05 తెలుగులో జాతిస్థాయి వార్తలు, 7:15 విజయపదం కెరీర్ బూస్టర్స్ డేటా సెంటర్లో నిర్వహణ శ్రీ కొలిపాకి శంకర్రావు. అనంతరం 7:30 రచన కుసుమాలు శ్రీశ్రీ కళావేదిక వారి కార్యక్రమం, స్వీయ కవితలు. అనంతరం చిత్రగీతాలు వింటారు. 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 8:35 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారం ప్రత్యక్ష ప్రసారం వింటారు. అనంతరం 9:05 కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 9:30 ఏకచిత్రగానం, 10:00 ఆహార భద్రత ఆరోగ్యకర సమాజానికి పునాది ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:00 చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిట్ డికే దత్తారు గారి వాయిల్

వాదనం వింటారు. 12:30 తెలుగులో జాతిస్థాయి వార్తలు, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. కార్యక్రమంలో దుర్గాష్టమి రూపకం వింటారు. అనంతరం చిత్రగీతలు వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దుపహార సమాచార్, 2:30 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం వింటారు. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు వింటారు. 5:00 బతుకమ్మ పాటలు వింటారు. శ్రీమతి ఎస్ సులోచన బృందం పాడిన బతుకమ్మ పాటలు వింటారు. 5:30 చిత్రగీతాలు. అనంతరం 6:35 చిత్రగీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో జాతిస్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో జంతువులు వాటి సంరక్షణ గురించి పరిచయం తెలుసుకుంటారు. అనంతరం జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత గురించి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవం ప్రత్యక్ష ప్రసారం వింటారు. 8:30 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతలు వింటారు. ఇక 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 మనోరంజన్, 8 చిత్రగీతాలు వింటారు. ఇవి రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 11:00 దాటి 4:09. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ రేడియో నేస్తం రామగిరి సుమంత్. జై హింద్.